శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 19వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:58:40. శుభోదయం.

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: Prime Minister Narendra Modi attended the India-Norway Business and Research Summit in Oslo. Crown Prince Haakon and the Prime Minister of Norway, Jonas Gahr Støre, also participated in the summit. Addressing the summit, Prime Minister Modi appreciated the growth in bilateral trade and investments following the entry into force of Trade and Economic Partnership Agreement, TEPA. He underlined that stakeholders on both sides should make efforts to achieve the investment target of $100 billion under TEPA and the consequent creation of 1 million jobs in India.
2: यूरोपियन फ्री ट्रेड एसोसिएशन के साथ ट्रेड एंड इकोनॉमिक पार्टनरशिप एग्रीमेंट लागू किया. ये यूनिक और स्पेशल एग्रीमेंट हमारे बीच टैलेंट, टेक्नोलॉजी और म्यूचुअल ट्रस्ट का एग्रीमेंट है. इसी एग्रीमेंट के माध्यम से एप्टा कंट्रीज से भारत में अगले 15 वर्षों में $100 बिलियन इन्वेस्टमेंट और 1 मिलियन जॉब्स क्रिएट करने का लक्ष्य है.
1: Prime Minister Modi also underscored India's ambitious green transition agenda, emphasizing country's scale, growing energy demands, climate commitments and rapid expansion in renewable energy, grid infrastructure, green hydrogen and

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విధుర నీతి గురించి డాక్టర్ రామచంద్రుని రమేకృష్ణ గారి వ్యాఖ్యానం వింటారు.
1: మహాభారతంలోని విదురనీతి

ఎంతో ప్రసిద్ధి చెంది ప్రత్యేక నీతిశాస్త్రంగా భావింపబడింది. అటువంటి విదురనీతిలో ఒక సందర్భంలో విదురుడంటాడు, అనాహూత ప్రవిశతి అపృష్టో బహుభాషతే అవిశ్వస్తే విశ్వసితి మూఢచేతానరాధమాః. ఏ మనిషి అయితే ఆహ్వానం లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళతాడో, ఎవరైతే అడగకుండా సలహాలు ఇస్తూ ఉంటాడో, ఎవరైతే నమ్మదగని వాళ్లను నమ్ముతూ ఉంటాడో, వాడు ఏమాత్రం తెలివితేటలు లేని నీచమానవుడి కింద భావింపబడతాడు. దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయమేమంటే, ఆహ్వానం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళరాదు. వీళ్ళు మనవాళ్లే కదా, మనల్ని పిలిచేదేంటి, మనకు స్వతంత్రం ఉంది కదా అనే ఉద్దేశ్యంతో అక్కడికి వెళితే మనకు అవమానమే ఎదురు కావచ్చు కూడా. సతీదేవి ఆహ్వానం లేకుండా తన తండ్రి దక్షుని ఇంటికి వెళితే ఆమెకు జరిగిన అవమానం ఏమిటో అందరికీ తెలిసిన విషయమే కదా. తులసీదాస్ అనే మహాకవి అంటారు, మనల్ని చూసి ఆనందంతో ముఖం విప్పారనటువంటి చోటకి, మనల్ని చూడగానే కళ్లల్లో ప్రేమ కనపడని చోటకి మనం వెళ్ళనేకూడదు అని. అక్కడ మేఘాల నుండి బంగారు వర్షం కురుస్తున్నప్పటికీ ఆ వైపుకు పోవద్దని అంటారాయన. ఎందుకంటే మనల్ని చూసి ఆనందపడనటువంటి వాళ్ళు ఎప్పుడూ మనకు కానివాళ్లే అవుతారు. కనుక ఎప్పుడూ కూడా పిలవని పేరంటానికి వెళ్ళకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే అడగకుండా సలహాలు ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఆ సలహాలు పాటించేవాడుండడు, ఆ సలహా ఇచ్చిన వాడికి కూడా గౌరవం కూడా మిగలదు. పైపెచ్చు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడని మనమీదే విసుక్కోవచ్చు కూడా. ఎదుటివాడు తప్పు చేస్తున్నప్పటికీ అడగకుండా సలహాలిస్తే మనల్నే నిందిస్తారు. విభీషణుడు కూడా సీతాదేవి విషయంలో రావణాసురుడికి సలహాలివ్వడానికి ప్రయత్నం చేశాడు, కానీ సొంత తమ్ముడని కూడా చూడకుండా అతనిని కూడా బయటకు పోయేటట్లుగా ప్రవర్తించాడు రావణాసురుడు. జర్మనీని ఎంతగా ప్రసిద్ధిగాంచిన అడాల్ఫ్ హిట్లర్ తన ఆర్థిక సలహాదారైన హాల్మార్ సాచెట్ని తన రాజ్యం నుంచి పంపేశాడని చరిత్ర చెబుతున్న వాస్తవం. కారణమేమంటే, సైన్యం మీద ఆయుధీకరణ మీద విపరీతంగా ఖర్చు పెడుతున్న హిట్లర్కు సలహా ఇవ్వడమే ఆయన చేసిన నేరం. వాస్తవానికి ఆయన అంతకు ముందు ఇచ్చిన ఎన్నో సలహాలతో జర్మనీలో హిట్లర్ గొప్ప పేరు సంపాదించుకున్నాడు కూడా. అలాంటిది అడగకుండా ఒక సలహా ఇచ్చిన నేరానికి అతనికి దొరికిన బహుమానం అది. కనుక అడగకుండా సలహాలు ఇవ్వడం ఎప్పుడూ చేయనే కూడదు. నమ్మకూడని వాళ్లను నమ్మడం వల్ల మనం తెచ్చుకునే కష్టాలు ఒకటి రెండు కాదు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోతూ ఉంటారు. అది మనం ప్రతిరోజు గమనించుకునే విషయమే. అంతేకాక నమ్మితేనే కదా మోసం చేయగలం అని పరిహాసపూర్వకంగా అంటూ ఉంటారు. భిక్షు వేషంలో వచ్చిన రావణాసురుణ్ణి నమ్మి సీతమ్మ ఎంత మోసపోయింది. కనుక నమ్మకూడనటువంటి వాళ్లను ఎప్పటికీ నమ్మరాదు. అన్ని విధాలుగా పరీక్షించి పూర్తి నమ్మకం కుదిరిన తరువాతనే ఎవరినైనా నమ్మాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకున్నవారు తమ తెలివితేటలతో జీవితంలో పైకి వస్తారు. లేనట్లయితే మూర్ఖులు.

ఈ యొక్క పెసర పంటను తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో వేసవిలో కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతంలో మూడో పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. అంతేకాకుండా ప్రత్తిలో అంతర పంటగా కూడా పండించవచ్చు. పెసరను పండించడానికి నేలల విషయానికి వస్తే పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు, కానీ చౌడు నేలలు మరియు మురుగు నేలలు నిలిచే నేలలు పనికిరావు. నేల తయారీ విషయాన్ని చూసినట్లయితే ఒకసారి నాగలితోనూ రెండుసార్లు గొర్రుతోనూ మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చేయాలి. వరి కోసిన పొలాల్లో దుక్కి దున్నవలసిన అవసరం లేదు. విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్ లేక 5 గ్రాముల థయోమిథాక్సమ్ను కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల బారి నుండి రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందటానికి వీలవుతుంది. ఈ యొక్క పెసర పంటకు నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే పెసర వర్షాధారపు పంట, కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడి పొందవచ్చు. వరి మాగాణుల్లో నీటి తడి అవసరం లేదు. రబీ వరి తర్వాత వేసవిలో పండించే పెసరకు 25 నుంచి 30 రోజుల దశలో ఒకసారి, 45 నుంచి 50 రోజుల దశలో మరోసారి తేలికపాటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి కలుపు నివారణ అంతరకృషి విషయం చూసినట్లయితే పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాల్సి ఉంటుంది. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు ఫెనాక్సాఫ్రాఫ్ ఇథైల్ 9% ఎకరాకు 250 మిల్లీలీటర్ల చొప్పున విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. తొలకరిలో పెసర సాగుకు ఒకేసారి కోతకు వచ్చి కాయ వర్షంలో కొంచెం తడిసి కానీ గింజలు మొలకెత్తని రకాల్ని అంటే ఎల్జీజీ 450ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పెసరను వర్షాలు తగ్గిన తర్వాత కానీ రబీలో కానీ లేక వేసవిలో కానీ పండించాలి. అంతర పంటల విషయం చూసుకున్నట్లయితే పెసరను అంతర పంటగా ప్రతి కందిలో వేసుకోవచ్చు. అంతర పంటలకు అనువైన పెసర రకాలు ఎల్జీజీ 460, 450, 410 అలాగే ఎంజీజీ 295, డబ్ల్యూజీజీ 237, ఎంఎల్ 267 రకాలు అంతర పంటలుగా వేసుకోవచ్చు. పెసరను ప్రత్తి లేదా రబీ కందిలో అంతర పంటగా వేసినప్పుడు ఎకరాకు 5 కిలోల విత్తనం, 6 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం వేయాలి. తొలకరి కందితో అంతర పంటగా వేసినప్పుడు 6 కిలోల విత్తనం, 7 కిలోల నత్రజని, 17.5 కిలోల భాస్వరం వేయాలి. ఈ యొక్క పెసర పంటకు సస్యరక్షణ విషయం చూసినట్లయితే చిత్తపురుగులు, తామర పురుగులు, తెల్లదోమ, పొగాకు లద్దె పురుగు ఇలాంటివి ఆశించే అవకాశం ఉంది. ముందుగా చూసుకున్నట్లయితే చిత్తపురుగులు, ఈ పురుగులు పైరుపై 2 ఆకుల దశలో ఆశించి రంధ్రాలు వేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోవటం జరుగుతుంది. నివారణ

0: ఉదాహరణకు గాను 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైర్ఫాస్ లేక ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగుల విషయానికి వస్తే ఈ పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 10 నుంచి 20% వరకు నష్టం కలుగుతుంది. నివారణకు గాను మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిఫ్రోనిల్ 1.0 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తెల్లదోమ. ఈ తెల్లదోమ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని అంటే పల్లాకు తెగులను కూడా వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేక 2 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ను లేదా ట్రైజోఫాస్ 2.0 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిఫ్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత పొగాకు లద్దె పురుగు. ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీరి తినడం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను పిందులను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్ళలోనూ భూమి నెర్రెల్లోనూ చేరతాయి. నివారణకు గాను ఇప్పుడు చెప్పబోయే సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి. జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 30,000 ట్రైకోగ్రామ బదిలికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరాకు NPV 200 LE ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్ 50% 500 గ్రాములు 5 కిలోల తవుడు 1/2 కిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయం సమయంలో వెదజల్లాలి. చివరిగా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉమ్మడి సాంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సాంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు 2 రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు. దేశంలో పెట్టుబడి గమ్యస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
2: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్

0: to nurture exchange of knowledge of heritage, traditions, arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions, of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అమరావతి నుంచి తుమ్మలపెంటకు చేరుకుని ముఖ్యమంత్రి ముందుగా లబ్దిదారుల కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదికలో నిర్వహించే సభలో పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట వ్యాప్తంగా 130,796 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. డేటా సాంకేతికత ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, గనుల రవాణా వంటి అంశాల్లో పర్యవేక్షణ పెంచాలని, అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్బోర్డును రూపొందించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా వివరాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలిగొండ, హంద్రీనీవ, వంశధార తదితర ప్రాజెక్టులకు కూడా గడువులు ఖరారు చేశామని మంత్రి పేర్కొంటూ,
2: రేపు భవిష్యత్తులో ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్ లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా ఈ రివ్యూస్ లో ఐడెంటిఫై చేసి 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టుని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు అధికారులు అంకితభావంతో సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు లోక్భవన్లో నిన్న గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాకుండా ఒక బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ది, సమాజ పురోగతికి కట్టుబడి పనిచేయాలని అధికారులకు గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,

0: భక్తులు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ కానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకుని శివరాత్రి లాంటి పర్వదిన టైంలో కూడా ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు.
1: దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాద రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన తెలంగాణ డీజీపీ సిబి ఆనంద్, మాజీ డీజీపీ రాష్ట భద్రతా సలహాదారు బి శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్, మల్కాజ్గిరి కమిషనర్ సుమతితో పాటు పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ నక్సలిజాన్ని అణచివేయడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారని హోంమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామి

0: మల్కాజ్గిరి కమిషనర్ సుమతితో పాటు పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, నక్సలిజాన్ని అణచివేయటంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారని హోంమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్స్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన చలం రచయిత చలం గారి జయంతి వివరాలు వింటారు. అనంతరం స్మైల్ డిజైనింగ్ గురించి డాక్టర్ ఐ శ్వేత గారితో పరిచయం, అనంతరం లలిత గీతం ప్రసారమవుతాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో అలనాటి ప్రముఖ గాయని పి లీల గారి జయంతి సందర్భంగా వారి గురించిన వివరాలు వింటూ ఆమె పాడిన పాటలను వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరు సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతీ స్త్రీల కార్యక్రమంలో మహిళలకు పోషకాహారం ఆవశ్యకత, ఈ అంశం గురించి శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయం, అనంతరం లలిత గీతం ప్రసారమవుతాయి. 10:12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

30 నిమిషాలకు ప్రసార విశేషాలు, 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో అద్దంకి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి భజన కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడి పశువుల యాజమాన్యం, ఈ అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ కె సాహితీ గారితో పరిచయం, అనంతరం జానపద గేయం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట తెలుసుకుందాం రండి, ఈ అంశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించిన వివరాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు, ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. దేశభక్తి గీతం వింటారో

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లోలో జరిగిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హకాన్, ఆ దేశ ప్రధానమంత్రి జోనాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టెఫా ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలన్నారు.
1: యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కే సాథ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగూ కియా. యే యూనిక్ ఆర్ స్పెషల్ అగ్రిమెంట్ హమారే బీచ్ టాలెంట్ టెక్నాలజీ ఆర్ మ్యూచువల్ ట్రస్ట్ కా అగ్రిమెంట్ హై. ఇసీ అగ్రిమెంట్ కే మాధ్యమ్ సే ఎఫ్టా కంట్రీస్ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై.
0: భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి పదం, జనాభా ప్రయోజనాలు, ప్రతిభావంతులైన ఆశయాలు కల యువత, పటిష్టమైన వ్యాపార పద్ధతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ విధానాలు,

0: పోటీ స్ఫూర్తిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్లూ ఎకానమీ, షిప్ బిల్డింగ్, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్ టెక్, క్రిటికల్ మినరల్స్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో మరిన్ని నార్వే పెట్టుబడులను మోదీ ప్రోత్సహించారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం ఒక బలమైన ఆత్మవిశ్వాసం, సామర్థ్యం గల దేశంగా రూపాంతరం చెందడానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హనోయ్లో నిన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ధి, శ్రేయస్సు కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్, స్వీడన్, మారిషస్ దేశాల మంత్రులు, ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో డిజిటల్ హెల్త్, ఫార్మాసూటికల్స్, పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య రక్షణను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు నడ్డా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ మంత్రి, అందరికీ అందుబాటులో ఉండే సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు, ఆవిష్కరణలు, ఆరోగ్య రక్షణ సామర్థ్యాల పెంపు, ప్రజారోగ్య సన్నద్ధతలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేశాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు నడ్డా అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ట్రక్కు కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారికి కాసా సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మితిమీరిన వేగం, ఇరుకైన రోడ్డు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ప్రార్థించారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో ఇంధనం, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, పుకార్ల వల్ల కొన్ని చోట్ల ఆందోళనకర కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత 4 రోజుల్లో 1.72 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
1: 1.72 crore LPG cylinders have been delivered against the booking of 1.69 crore request. Regarding American waiver on Russia, I will like to emphasize that we have been purchasing from Russia earlier and before waiver also, during waiver also and now also. So it is basically the commercial sense which should be there for us to purchase. There is no shortage of crude. Enough crude has been tied up. This whatever waiver or no waiver, it will not affect our supplies and all efforts.

0: been taken to that effect.
1: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ కూడా 16 పాయింట్లతో నాకౌట్ రేస్లోకి ప్రవేశించగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయ కిరణాలు.

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన రచయిత చలం గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం స్మైల్ డిజైనింగ్ గురించి డాక్టర్ ఐ శ్వేత గారితో పరిచయం, లలిత గీతం మొదలైన అంశాలుంటాయి. ముందుగా నేటి మాట శీర్షికన రచయిత చలం గారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలను వింటారు. చలం పేరుతో ప్రసిద్ధులైన వీరి పేరు అసలు పేరు గుడిపాటి వెంకటాచలం. వీరు సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి, సంఘ సంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యమైన వ్యక్తులలో చలం ఒకరు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక, మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కోవాల్సిన విధానాల గురించి చర్చించారు. చలం రచనల్లో ఇతివృత్తము, తాత్వికత, రచనాశైలి ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించి పెట్టారు. గుడిపాటి వెంకటాచలం గారు 1894 మే నెలలో అప్పటి ఇప్పుడు చెన్నై అప్పటి మద్రాసులో జన్మించారు.

చలంగారి తల్లిదండ్రుల పేరు కొమ్మూరు సాంబశివరావు, తాతగారు తల్లి పేరు వెంకట సుబ్బమ్మ. అయితే తాతగారైనటువంటి వెంకటరామయ్య గారు దత్తత తీసుకోవడం వల్ల వారి ఇంటి పేరు మారి గుడిపాటి వెంకటజలంగా పేరు పొందారు. వీరి ప్రసిద్ధమైన రచన మైదానం. అలాగే తన గురించి తను కూడా చలం అనే పేరుతో స్వీయ చరిత్ర రాసుకున్నారు. ఆ పుస్తకాన్ని 1972లో ప్రచురించారు. వీరు వీరి భావాల వల్ల వీరిని ఆ కాలంలో అంగీకరించలేకపోయింది సమాజం. వీరిని సమాజం నుండి కూడా వెలివేశారు. 1979 మే 4న వీరు వృద్ధాప్య కారణంగా కాలం చేశారు. మీరింతవరకు నేటి మహర్షిన చలం జయంతి సందర్భంగా వివరాలను విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
6: స్మైల్ డిజైన్ గురించి డాక్టర్ ఐ శ్వేత గారితో పరిచయం వింటారు.
7: చక్కని పలువరిసే ముఖానికి అందం అంటుంటారు. మరి ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా చక్కని పలువరిస ఉన్నట్టే లెక్క అని భావిస్తూ ఉంటారు. మనం తినే ఆహారం జీర్ణమై ఆరోగ్యంగా ఉండాలంటే పళ్ళు చాలా అవసరం. అయితే ఇటీవల కాలంలో మరి స్వీట్స్, కూల్ డ్రింక్స్, జింక్ ఫుడ్స్ తినడం వల్ల పళ్ళు పాడైపోయి చిన్న వయసులోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇటీవల లేటెస్ట్గా వచ్చినటువంటి స్మైల్ డిజైనింగ్ అంటే ఏమిటి, నోటి శుభ్రతను ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ఎత్తు పళ్ళు ఉన్నవారు సరిచేసుకునే అవకాశం ఉందా, ఈ అంశాలను వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకు మార్కాపురం పట్టణంలో ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్ ఐ శ్వేత గారు విచ్చేశారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం.
8: నమస్తే అండి.
7: జనరల్గా చాలామంది రకరకాల పేస్టులు వాడుతూ ఉంటారు మార్నింగ్ బ్రష్ చేసుకునేందుకు. ముఖ్యంగా ఈ నోటి శుభ్రతను ఎలా మెయింటైన్ చేయాలంటారు?
8: నోటి శుభ్రతను మెయింటైన్ చేయడం చాలా సులువైన పద్ధతి అండి, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఉదయం లేచగానే మనం బ్రష్ అనేది అందరూ చేసుకుంటాం. అంతేకాకుండా రాత్రి పడుకుండే ముందు కుటుంబ సభ్యులందరూ నైట్ పూట కంపల్సరిగా బ్రష్ చేసుకోవాలి. రెండో విషయం ఏంటిది అంటే 3 మంత్స్కి ఒకసారి బ్రష్ మార్చుకుంటూ ఉండాలి. మూడో పాయింట్, నోట్లో ఎటువంటి చేంజెస్ కనపడినా అంటే పళ్ళు అనేవి తెల్ల రంగులో ఉంటాయి, నలుపు రంగులోకి

0: పారిన అది ఇన్ఫెక్షన్ గానే చూడాలి. చిగుళ్ళోంచి రక్తం కారుతున్నా అది ఇన్ఫెక్షన్ గానే మనం పరిగణించాలి. పళ్ళు లేత గులాబీ రంగులు, అంటే చిగుళ్ళు లేత గులాబీ రంగులో ఉంటాయి, అవి ఎరుపు రంగులోకి మారినా, చిగుళ్ళోంచి రక్తం కారుతున్నా, చిగుళ్ళోంచి స్మెల్ వస్తున్నా, దవడలు పుండ్లు ఏర్పడుతున్నా, అంగిట్లో పుండ్లు వస్తున్నా, ఇలాంటి మంట అనేది వస్తున్నా సరే అది ఇన్ఫెక్షన్ గానే గుర్తించాలి. చాలా మంది బ్రష్ చేసుకునేటప్పుడు మనం ఉదయం పూట అద్దం చూసుకుని బ్రష్ చేసుకుంటే ఇవి మనం గుర్తించగలం. అలాంటి సిచ్యువేషన్ మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా సులువుగా ఉంటుంది. ప్రథమ దశలోనే మనం గుర్తించగలిగితే చాలా మంది తెలియని విషయం ఏంటిది అంటే నోట్లో ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అది క్యూర్ అవటం అనేది ట్రీట్మెంట్ చేసుకోకుండా క్యూర్ అవటం అనేది జరగదు. నోట్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటే ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒకనొక స్టేజ్లో ఇన్ఫెక్షన్ నోరంతా వ్యాపించి నోట్లో అంతా ఇన్ఫెక్షన్ ఏర్పడి పళ్ళని లూజ్ బారటం జరుగుతుంది. నోట్లో పుండ్లు ఏర్పడిన, అంటే పెద్ద కాంప్లికేషన్ ఏంటిది అంటే నోట్లో పుండ్లు ఏర్పడినప్పుడు అవి ఒకసారి క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంటుంది.
1: అంటే ఇన్ఫెక్షన్ అంత ప్రమాదకరమైన పరిస్థితి తీసుకెళ్తుందంటారు?
0: ఖచ్చితంగా తీసుకెళ్తుందండి. ఆహారం, ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నా మన నోటి ద్వారానే తీసుకోవాలి. మన ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే అది గొంతు ద్వారా వెళ్ళి మన స్టమక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ అనేది. మన ఒక్కసారి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్కి అబార్షన్ అవటం కూడా జరుగుతూ ఉంటుంది నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్లే. కాబట్టి నోట్లో ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ మీద కానీ, నోట్లో ఉండే సమస్యల మీద, ఇన్ఫెక్షన్స్ మీద కానీ, నోటి శుభ్రత మీద కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
1: ఇప్పుడు మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం మేడం, ఎలా అంటే అంత 10 ఏళ్లలో పిల్లలు కూడా చాలా మంది పళ్ళు పుచ్చిపోయి అప్పుడే గారబట్టి ఇలా ఉంటుంది, ఎందుకంటారు?
0: చాలా మంది ఏంటిదంటే నోటి మీద శ్రద్ధ వహించరండి. ఎక్కువ భాగం బ్రష్ చేసుకునే విధానమే సరిగ్గా ఉండదు. బ్రష్ చేసుకునే విధానానికి ఒక టెక్నిక్ ఉంటుంది. మనం డాక్టర్ని సంప్రదించినట్లయితే బ్రష్ చేసుకునే విధానం ఎలా ఉంటుందనేది మనకి నేర్పిస్తారు. ఇక రెండో విషయం ఏంటిదంటే ఏదైనా ఆహార పదార్థాలు తిన్నప్పుడు పుక్కిలించకపోవటం, అలానే ఆహారాన్ని తిని మింగేస్తూ ఉంటుంది. నమిలి తినరు, చాలా మంది మింగుతూ ఉంటారు. రెండోది ఆహారం పళ్ళ సందులు ఇరుక్కుంటూ ఉంటుంది. ఇరుక్కుంటున్నప్పుడు కూడా పళ్ళు తొందరగా పుచ్చిపోతూ ఉంటాయి చిన్న వయసులోనే. మనం అందరికీ చెప్పే విషయం ఏంటిదంటే ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. ఏదైనా మన ఫుడ్ తిన్నప్పుడు ఖచ్చితంగా వాటర్ తాగండి అని చెప్తాం పిల్లలందరికీ. వాటర్ తాగండి, పుక్కిలించే అవకాశం ఉంటే పుక్కిలించండి, రెండు పూట్ల బ్రష్ చేయండి. ఉదయం అనేది అందరూ చేస్తారు, నైట్ పండుకునేటప్పుడు ఖచ్చితంగా అందరిని బ్రష్ చేయమని చెప్తాం.
1: ఇప్పుడు చిగుళ్ళ వాపుకు పంటి నొప్పికి తేడా ఎలా గుర్తిస్తాం మేడం?
0: చిగుళ్ళ వాపుకు పంటి నొప్పికి ఎలా డిఫరెన్స్ చేస్తాము అంటే చిగుళ్ళు అనేవి బలహీనంగా ఉంటాయండి. బలహీనం అవుతాయి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటే మన చిగుళ్ళ ఆహార పదార్థాలు ఇరుక్కున్నాయి అనుకోండి, ఫస్ట్ ఎర్రగా మారుతాయి, అంటే మెత్తబడిపోతాయి. అప్పుడు చిగురు వాపు వస్తుంది. ముందుగా ఏంటంటే చిగురు మెత్తబడుతుంది. చిగురు మెత్తగా పడి ఇందాక అనుకున్నాం లేత గులాబీ రంగులో ఉండే చిగురు ఎర్రగా మారుతాయి, అప్పుడు మనకి చిగురు ఇన్ఫెక్షన్ వచ్చినట్టు. చిగురు వాపు అనేది సెకండ్ దశలో వస్తుంది. అంటే ఎప్పుడైతే మన చిగురు ఇన్ఫెక్షన్ వస్తుందో, ఎర్రగా మారి మారుతుందో, అప్పుడు చిగురు వాపు అనేది బిగిన్ అవుతుంది. మన చిగురు నుంచి బ్లీడింగ్ వస్తున్నప్పుడు ఆ చిగురు వాపు వచ్చింది అని మనం గ్రహించగలుగుతాం.
1: ఓకే మేడం, ఇప్పుడు పంటి ఇన్ఫెక్షన్ గల కారణాలు ఏంటి మేడం? ఒక వ్యక్తి ఇప్పుడు ఎగ్జాంపుల్ పంటి నొప్పి కానీ పన్ను పుచ్చిపోవడం కానీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా గుర్తించాలంటారు?
0: ఎలా గుర్తించాలి అంటారు?
1: ఫస్ట్ స్టేజ్
0: ఏంటిది అంటే ముందు మనకి పంటి మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయండి. ఎప్పుడైనా మనం ఎలా గుర్తిస్తాము అంటే పన్ను పుచ్చినప్పుడు అసలు నొప్పి ఉండదు ప్రథమ దశలో. చాలా మందికి ఏంటిదంటే దాన్ని అబ్జర్వ్ చేయరు. మనం బ్రష్ మిన్నా కన్నా అద్దం ముందు ఉన్నప్పుడే మనం చూసి బ్రష్ చేసుకుంటేనే దాన్ని గమనించగలుగుతున్నాం. నల్లగా ఉంటాయి, చుక్కలు చుక్కలుగా ఉంటాయి, అది మనం ప్రథమ దశలో ఉన్నట్టు. అంటే మనకి అప్పుడే పంటి ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థం. అలాంటి సిట్యువేషన్లో మనం పంటికి ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే నల్లగా ఉన్న మచ్చని తీసి సిమెంట్ పెడతారు, అప్పుడు మనకు పంటి ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ చాలా మంది ఏంటిదంటే అది నొప్పి ఉండే దశ కాదు. నల్ల మచ్చ ఉన్నప్పుడు మనకి నొప్పి అనేది ఉండదు. అంటే పన్ను పుచ్చిపోయినప్పుడు మొదటి దశలో ఉన్నప్పుడు మన పేషెంట్కి నొప్పి అనేది ఉండదు. ఎప్పుడు నొప్పి వస్తుంది అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి, అంటే పంటి పొరల్లోకి వెళ్ళి నరానికి టచ్ అయినప్పుడు మాత్రమే మనకి నొప్పి వస్తుంది పేషెంట్కి. అలాంటి సిట్యువేషన్లో మనం సిమెంట్ వేయటం అనేది జరగదు. కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సింది. అంటే నరం శుభ్రం చేసుకోవటము అంటారు. అప్పుడు పన్ను పీకకుండా నరానికి ట్రీట్మెంట్ చేయటాన్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు.
1: ఓకే మేడం, ఇంకొక ప్రధాన ప్రశ్న ఏంటంటే చాలా మంది జనరల్గా చెప్పే సందేహం ఏంటంటే స్వీట్స్ తిన్నా, కూల్ డ్రింక్స్ తాగినా కూడా పళ్ళు పుచ్చిపోతాయి అంటుంటారు, నిజమేనా?
0: స్వీట్స్ తిన్నా, కూల్ డ్రింక్స్ తాగిన పళ్ళు పుచ్చిపోవటం అంటూ ఏమి ఉండదండి. అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పళ్ళు పుచ్చిపోతుంటాయి అంటారే తప్పితే గానీ, ఎలాంటి ఫుడ్ తిన్నా సరే మనకు నోట్లు ఇరుక్కుంటే పళ్ళు పుచ్చిపోతాయి అంతేగాని స్వీట్ షుగర్ కూల్ డ్రింక్స్ తింటాం.

0: వాళ్ళ పళ్ళు పుచ్చిపోవటం
1: అపోహం మాత్రమే. వెరీ గుడ్ మేడం. ఇప్పుడు కొంతమందికి పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయని మనం చూస్తుంటాం, సో వాటిని మనం ఎలా తీసుకోవాలి?
0: మనం పళ్ళు లూజ్ అవుతున్నట్టు కొంతవరకు గుర్తించగలరు పేషెంట్. ఎలాగంటే పళ్ళు బాగా జారిపోయినట్టుగా ఉంటాయి ప్రథమ దశలో, పళ్ళు జారిపోతున్నట్టు, పళ్ళు పక్కకి జరుగుతున్నట్టు, అంటే పళ్ళ మధ్య సందుల్ని గమనిస్తూ ఉంటాం. అలా ఉన్నప్పుడు పళ్ళు లూజ్ అవుతున్నట్టు ఫస్ట్ రియలైజ్ అవుతాడు పేషెంట్. అంతకంటే మనం ముందుగా గమనించే విషయం ఏంటిది అంటే చిగులు మెత్తబడిపోవటం, ఎరుపు రంగులోకి మారటం, చిగులు వీక్ అయిపోయినట్టు, చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నట్టు, చిగుళ్ళు కిందకి జారుతున్నట్టు గమనిస్తారు. అది పళ్ళు లూజ్ అవ్వడానికి మనం మొత్తం అటు గమనించే లక్షణం అది. ఇలాంటి స్టేజ్లో మనం ట్రీట్మెంట్కి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే 1-2 సిట్టింగ్స్లోనే ట్రీట్మెంట్ చేయగలరు. కానీ చాలామంది ఎలా చేస్తారు అంటే పళ్ళు గ్యాప్స్ వచ్చేంత వరకు, పళ్ళ మధ్య సందులు వచ్చేంత వరకు ఆగి వెళ్తారు డాక్టర్ దగ్గరికి. అలాంటి సిట్యువేషన్లో కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు. కానీ ఎక్కువ భాగం పళ్ళన్ని కదిలి ఊడిపోయే స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అది మాత్రం తప్పండి. అలాంటి సిట్యువేషన్లో కూడా ఫిక్స్డ్ దంతాలు పెట్టి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు. కానీ మనం చిగుల సమస్యల్ని ఎప్పుడైతే గుర్తించి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతామో అప్పుడు చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్తోనే, 1-2 సిట్టింగ్స్తోనే మనం పళ్ళు శాశ్వతంగా ఊడిపోకుండా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము.
1: మేడం, ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటాం, చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ఎత్తుపళ్ళతో నలుగురిలో బయటికి రావాలంటే ఇబ్బంది పడుతుంటారు, జనరల్గా చూస్తుంటాం మేడం. సో అలాంటి వారికి అంటే ఎత్తుపళ్ళు ఉన్న వారికి క్లిప్స్ వేసినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తుందంటారా?
0: 100% రిజల్ట్ అయితే ఇవ్వగలమండి క్లిప్పులతో. ఎందుకంటున్నాను అంటే చాలామంది బాగా ఎత్తుగా ముందుకు వచ్చి ఉంటాయి బాగా, లేదా ముందుకి వెనక్కి ఉంటాయి, అంటే సరైన క్రమంలో ఉండవు. కొందరికి ఏంటిదంటే పళ్ళు దవడల్లోని ఇరుక్కుపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా మనము పళ్ళు కిందకి ఈ క్లిప్పుల ద్వారా కిందకి జరిపి, ఈ పళ్ళు సందులున్న వాళ్ళు కూడా సందులు లేకుండా జరిపి 100% ఈ క్లిప్పుల ద్వారా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. చాలా మందికి ఉండే అపోహ ఏంటిది అంటే ఈ క్లిప్పుల ట్రీట్మెంట్లో ఒకసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ క్లిప్పులు తీసేసినప్పుడు మళ్ళీ యాస్టీజ్గా అదే స్టేజ్కి వస్తాయా అని అడుగుతూ ఉంటారు పేషెంట్స్. కానీ అలా రాదండి. మనం ఏదైనా కేసు తీసుకుండేటప్పుడు దాన్ని సరైన విధంగా మనము తీసుకుంటాం. ప్రతి పేషెంట్కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలి, ఎలాంటి క్లిప్పులు వెయ్యాలి, ఎన్ని నెలల సమయం తీసుకోవాలి, పేషెంట్ సరైన రిటైనర్స్ వాడుతున్నారు అంటే మన క్లిప్పులు వేసిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిటైనర్స్ అని ఇస్తాం, అవి ఖచ్చితంగా వాళ్ళు వాడుతున్నారా లేదా అనేది మేము మానిటరింగ్ చేస్తాం. ఒకవేళ వాడకపోతే ఫిక్స్డ్ రిటైనర్స్ ఇస్తాము. అలాంటి అప్పుడు కూడా వాళ్ళు ఫిక్స్డ్ రిటైనర్స్ కూడా వాళ్ళు సహకరించకపోతే క్లియర్ రిటైనర్స్ అంటారు, అవి కూడా ఇస్తాం. అవి ఇచ్చి వాళ్ళు పేషెంట్ జాగ్రత్తగా వాడుతున్నారా లేదా అని మానిటరింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకొక విషయం ఏంటిదంటే పేరెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు క్లిప్పులు వేసుకోవటం వల్ల మా పిల్లలకి ఎటువంటి నొప్పి ఏమన్నా ఉంటుందా అంటే నొప్పి ఉండదండి. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో నొప్పి అనేది ఎవరికీ ఉండటం లేదు. ఎందుకంటే మనం క్లిప్పులు వేసినప్పుడు ఒక 2-3 డేస్ డిస్కంఫర్ట్ ఉంటుంది ఎవరికైనా సరే,
1: అంటే కొత్తగా ఉంటుంది కాబట్టి కొద్దిగా అనీజీగా ఉంటుంది,
0: కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారే తప్పితే కానీ పెయిన్ అనేది ఎవరికీ ఉండటం లేదు. ఇంకొక విషయం ఏంటిది అంటే డైట్ మెయింటెనెన్స్, అంటే పర్టికులర్గా ఏమైనా ఆహార పదార్థాలు తినాలా అని అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకి పర్టికులర్ డైట్ అంటూ ఏం లేదండి. మనం రెగ్యులర్గా ఏ ఆహారం అయితే తింటామో అవే తింటూ ఉంటాం. కానీ మేము చెప్పే జాగ్రత్తలు ఏంటిది అంటే ఏదైనా గట్టి వస్తు తినేటప్పుడు వాటిని చిన్న ముక్కలుగా చేసుకుని ముందు పళ్ళతో నమలండి అని చెప్తామే కానీ ఇలాంటి ఆహారం తినండి ఇలాంటి ఆహారం తినండి అని మాత్రం మేము ఏ విధంగా చెప్పం. కాబట్టి ఎటువంటి భయం లేకుండా 100% రిజల్ట్ అనేది వస్తుంది క్లిప్పుల ట్రీట్మెంట్తో. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి ఎలాంటి వయసు వారైనా, 13 ఏళ్ల నుంచి ఎలాంటి వయసు వారైనా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
1: ఓకే మేడం, ముఖ్యంగా ఇటీవల కాలంలో మనము చూస్తున్నాం మేడం స్మైల్ డిజైనింగ్ అని. అసలు ఈ స్మైల్ డిజైనింగ్ అంటే ఏమిటి? ఈ స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
0: మెయిన్గా స్మైల్ డిజైనింగ్ ఎవరికైతే చేస్తామంటే, ఎవరికైతే స్మైల్ బాగుండదు, మనం నవ్వినప్పుడు అందంగా కనపడము, అలాంటి వాళ్ళకి డిజైనింగ్ చేసే విధానాన్ని స్మైల్ డిజైనింగ్ అంటారండి. ముఖ్యంగా పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్న వాళ్ళకి, లేదా పళ్ళు రంగు మారినప్పుడు అంటే పచ్చగా ఉన్న వాళ్ళకి, నల్లగా ఉన్న వాళ్ళకి, నలుపు రంగు పళ్ళు ఉన్న వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా యాక్సిడెంట్లో పళ్ళు ఊడిపోవటము, పళ్ళు కొంచెం గ్యాప్స్ ఎక్కువగా ఉండటము, పళ్ళు ఎత్తుగా ఉండటము, రెండోది ఏ కారణం చేతనే పుట్టుకతోనే పళ్ళు సరిగ్గా రాకపోవటం, అలాంటి వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ చేస్తారు. ఈ స్మైల్ డిజైనింగ్లో ఉండే అపోహ ఏంటిది అంటే నోటిలో ఉండే శాశ్వత దంతాలు, అంటే గట్టిగా ఉండే దంతాలన్నీ తీసేసి మనం ఫిక్స్డ్ దంతాలు పెడతాము, ఆర్టిఫిషియల్ దంతాలు పెడతామని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ స్మైల్ డిజైనింగ్ అందరూ అడిగే క్వశ్చన్ అదే, అంటే మాకు స్మైల్

0: లేదనింగ్ మీరు మాకు ఉన్న పళ్ళు తీసేసి క్యాప్స్ పెడతారా అని అడుగుతూ ఉంటారు. కానీ విషయం అది పద్ధతి అది కాదు, ట్రీట్మెంట్ పద్ధతి అయితే అది కాదు. స్మైల్ డిజైనింగ్లో మనకున్న పళ్ళల్లో ఉండే చిన్న చిన్న లోపాలని మాత్రమే సరిచేసి స్మైల్ డిజైనింగ్ చేయటం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ పద్ధతి అండి, సేఫ్ ట్రీట్మెంటు, ఎటువంటి వయస్సుతో ప్రమేయం లేకుండా ఎవరైనా చేయించుకోవచ్చు. ఎక్కువగా ఇప్పుడు మన క్లినిక్స్కి 50 ఇయర్స్ పైబడ్డ వాళ్ళే వస్తూ ఉంటారు స్మైల్ డిజైనింగ్ కోసం. రెండో విషయం ఏంటిది అంటే ఎవరైనా మిస్ అయినా అంటే మధ్యలో మిస్ అవుతుంటే పళ్ళు కొందరు అలాంటి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ని చేసుకోవచ్చు. ఎలాంటి ఆహార పదార్థాలని రిస్ట్రిక్షన్ లేకుండా తినచ్చు. తర్వాత డిసీజెస్తో సంబంధం లేదు, కొందరు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు ఏం లేవండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండవు. ఎలాంటి డిసీజెస్ ఉన్నా సరే అంటే ఇలాంటి పెద్ద షుగరు అలాంటి బీపీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ ట్రీట్మెంట్కి హ్యాపీగా వెళ్ళచ్చు. కాబట్టి మీరు స్మైల్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు పళ్ళు మిస్ అయ్యాయని రంగు మారిందని మనం బయటకు కాన్ఫిడెంట్గా తిరగలేకపోయినా సరే ఎలాంటి వాళ్ళైనా సరే ఈ స్మైల్ డిజైనింగ్ని హ్యాపీగా చేయించుకోవచ్చు.
1: పళ్ళు డిజైనింగ్ బాగుంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గిపోతుంది అంటారు.
0: ఖచ్చితంగా. ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో చేస్తామండి, అందరికి ఒకే పద్ధతిలో చేయం. కొందరికి పళ్ళు దగ్గరగా రావాలన్న వాళ్ళకి ఒక విధంగా డిజైన్ చేసుకుంటాం, కొందరికి పళ్ళు బాగా జారిపోతున్నట్టు ఉంటాయి అలాంటి వాళ్ళకి పైకి తీసుకురావాలంటే వేరే రకంగా డిజైనింగ్ చేస్తాం. అంటే పద్ధతి అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి స్మైల్ డిజైనింగ్ లో ఎటువంటి అపోహలు అవసరం లేదు, హ్యాపీగా అందరూ చేసుకోవచ్చు.
1: సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటి అపోహలని ఇంకొక ప్రధాన ప్రశ్న మేడం, మరి ఎత్తు వంకర పళ్ళు ఉన్నవారు, దంతాలు ఊడిపోయిన వాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఎటువంటి ఇబ్బంది లేదు కదా అనుకుంటూ ఉంటారు. సో ఇది కరెక్ట్ అంటారా? దీనివల్ల ఏమైనా కానీ భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయండి మన నోట్లో పళ్ళు లేనప్పుడు. చాలామంది ఏంటిదంటే నోట్లో పళ్ళు ఊడిపోయినప్పుడు, చాలామందికి పళ్ళు ఉండవు నోట్లో, ముందు పళ్ళు ఊడిపోయినప్పుడు వెంటనే పెట్టించుకుంటారు అందరూ. ఎందుకంటే మనం స్మైల్ చేసినప్పుడు బాగా కనపడాలి తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో అందరూ పెట్టించుకుంటారు. వెనక పళ్ళు ఊడిపోయినప్పుడు మాత్రము ఆ పక్క పళ్ళతో తినచ్చు కదా, ఇంకొక వైపు తినచ్చు కదా అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ముఖ్యంగా ఏంటిది అంటే మన నోట్లో పళ్ళు అన్ని కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనం తినగలం. అది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. మనకి ఏ పన్ను మిస్ అయినా సరే, మన కింద పన్ను మిస్ అయింది అనుకోండి, పై పన్ను జారుతున్నట్టుగా ఉంటుంది, జారుతుంది కూడా. మనకి ఆ ప్లేస్లోకి పై పన్ను అనేది జారుతూ పక్కకు జరుగుతుంది. అంతేకాకుండా కింద పళ్ళు ఎక్కడైతే పన్ను మిస్ అవుతుందో ఆ పక్క పళ్ళన్నీ జరిగి జరిగి పళ్ళ మధ్య సందులు ఏర్పడి పూర్తిగా గ్యాప్ క్లోజ్ అవటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే టోటల్గా మన దవడలో ఉండే పళ్ళన్నీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఒక 4-5 మంత్స్ తర్వాత మనం గమనించినప్పుడు మనం ఎక్కడైతే పన్ను తీయించుకుంటామో అటువైపు ఒక 4-5 పళ్ళు దెబ్బతింటే మనం గమనిస్తాం. అంతేకాకుండా మనం ఒకవైపు తింటూ ఉంటాం, ఒక సైడ్ పన్ను తీసేసామంటే ఇంక రెండో వైపు తింటాం, అవతల వైపు తింటాం, జరిగే విషయం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ పళ్ళు బాగా అరిగిపోవటము, సెన్సిటివిటీ రావటము, బ్యాడ్ బ్రీత్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే మన ఫేస్ బాగుండాలంటే మన ఫేస్ ఫిగరేషన్ డీఫిగరేషన్ అవుతుంది. అంటే మన ఫేస్ అనేది నీట్గా కనపడాలి అంటే మన నోట్లో పళ్ళు బాగుండాలి. మనం ఎంత జిమ్కి వెళ్ళినా, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, ఎంత మంచి డైట్ తిన్నా సరే మన పళ్ళు లేకపోతే మన ఫేస్ మజిల్స్ అనేవి జారి ఒక సాగ్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే నిదానంగా మన ఫేస్లో ముడతలు ఏర్పడి చిగుళ్ళు జారిపోతే ముఖం ముఖ కవళికలు మారిపోతూ ఉంటాయి. అంటే మనం చిన్న వయసులోనే నోట్లో పళ్ళు లేకపోతే ముసలి వాళ్ళలాగా కనపడుతూ ఉంటాం. అది ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. మన నోట్లో పళ్ళు బాగుంటేనే మనం బాగా తినగలము, మన ఫేస్ ఫిగర్ అనేది బాగుంటుంది.
1: అందుకే ఇందాక మనం అనుకున్నాం చక్కని పళ్ళు వరసే ముఖానికి అందమని చెప్పేసి.
0: అవునవునవును. అందుకని ఎవరైనా సరే ఇప్పుడు వచ్చిన రాకెట్ సైన్స్లో ఎవరైనా ఈజీగా పళ్ళు పెట్టించుకోగలుగుతున్నారు. అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. మనం 15 ఇయర్స్ నుంచి మనం ఆర్టిఫిషియల్ దంతాన్ని ఫిక్స్డ్ పద్ధతిలో పెడుతున్నాము. ఫిక్స్డ్ పద్ధతి అనేది చాలా పద్ధతిలో ఉంది. ఒకటి ఇంప్లాంట్స్ పద్ధతిలో పెడుతున్నాము, ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ పద్ధతిలో పెడుతున్నాము. కాబట్టి ఎలాంటి భయం లేకుండా అందరూ తినదగే విధంగానే పెడుతున్నాం. కంఫర్ట్గా వాటిని మెయింటెనెన్స్ కూడా చాలా సులభంగా ఉంటుంది. అందుకని అందరూ ఫిక్స్డ్ దంతాలు పెట్టుకోవచ్చండి. పళ్ళు ఊడిపోయినప్పుడు భయపడకుండా, వాటిని వదిలేయకుండా, అజాగ్రత్త చేయకుండా పళ్ళని మనం రీప్లేస్ చేసుకోవాలి.
1: చివరిగా ఒక ప్రశ్న మేడం, అంటే జనరల్గా కొంతమంది కూల్ వాటర్ తాగినా స్వీట్స్ తాగినా పళ్ళని జివ్వు అంటుంది అంటారు, ఎందుకు వస్తుంది అంటారు, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు?
0: ఇందాక మనం అనుకున్నాం చూడండి, ఒకవైపే తింటూ ఉంటారు పేషెంట్లు ఎక్కువ భాగం. రెండోది 2 మినిట్స్ కంటే ఎక్కువ బ్రష్ చేయకూడదు పేషెంట్లు.
1: ఓకే,
0: ఎవరైనా సరే పేషెంట్లని కదా,
1: 2 మినిట్స్
0: బ్రష్ చేసే విధానం. ఒకసారి మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం

0: ప్యాక్ వెళ్ళకూడదు మళ్ళీ, అది కంప్లీట్ అయ్యేదాకా టోటల్గా ఒక రౌండ్ వేసేసి మనం క్లీన్ చేసుకోవాల్సింది. 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు బ్రష్ చేయకూడదు. కొందరు రుద్దుతూనే ఉంటారు, పేపర్ ఎదురు పెట్టుకొని మార్నింగ్ లేసి రుద్దుతూనే ఉంటారు, ఒక గంట అర్ధగంట రుద్దుతూనే ఉంటారు. ఎందుకంటే బాగా తెల్లగొస్తాయి, ఎంత బాగా రుద్దితే అంత బాగా తెల్లగొస్తాయి, ఎంత మంచి పేస్ట్ పడితే అంత బాగా తెల్లగొస్తాయి అంటుంటారు. కానీ అలా కాదు, ఎలాంటి పేస్ట్ వాడినా సరే 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు బ్రష్ చేయకూడదు. దానివల్ల ఏంటిదంటే పంటి మీద ఉండే ఒక ఎనామిల్ పొర ఉంటుంది, అది చాలా గట్టి పదార్థం, మన బాడీలోనే హార్డెస్ట్ సబ్స్టెన్షన్స్ అదే. కానీ దాన్ని కూడా మనం అరగదీసేసి దానికి సెన్సిటివ్గా మార్చుకొని మన పళ్ళని ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఆ పాట, ఆ పొర అనేది అరగకూడదు మనకి. అరిగిపోయినప్పుడు ఏంటంటే పళ్ళు పసుపు రంగులోకి మారుతాయి, సెన్సిటివిటీ వస్తుంది. అలాంటి కండిషన్స్లో మనం ట్రీట్మెంట్కి వెళ్తామే తప్పితే కానీ అది మళ్ళీ రివర్సిబుల్ కాదు, అది ఇర్రివర్సిబుల్ మాత్రమే.
1: ఓకే మేడం, మరి ఈరోజు మా శ్రోతలకు మీరు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, మినిమంగా నోటి శుభ్రత ఎలా చేసుకోవాలి, ఒక బ్రష్ను ఎన్ని రోజులు వాడాలి, పళ్ళను ఎలా శుభ్రం చేసుకోవాలి విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు స్మైల్ డిజైన్ గురించి డాక్టర్ ఐ శ్వేత గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు జిఎల్ నరసింహారావు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: है स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: वर्क फ्रॉम होम, हाई सैलरी, जस्ट ओके क्लिक लो। अरे वाह,
2: चिक्कुंदी
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఈరోజు ఒకప్పటి ప్రముఖ గాయని పి లీల గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుసుకుంటూ వారు పాడినటువంటి పాటలను విందాం. చిత్రరంగంలో తొలితరం నేపథ్య గాయకుల్లో ప్రముఖ గాయని పి లీల గారు. మలయాళ చిత్రరంగంలో ప్రప్రథమ నేపథ్య గాయని కూడా పీలీల గారే. ఈమె తమిళ మలయాళ తెలుగు భాషల్లో 15,000 పైగా పాటలను పాడారు. తెలుగులో లవకుశ, మాయాబజార్, పాండవ వనవాసం, రాజమకుటం, గుండమ్మ కథ, చిరంజీవులు ఇలా ఎన్నో సినిమాల్లో ఆమె పాడినటువంటి పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ముందుగా లవకుశ చిత్రం నుండి పి లీల సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఘంటసాల.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఈనాటి భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఒకప్పటి ప్రముఖ నేపథ్య గాయని పి లీల గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. లీల గారు మే 19, 1934 కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి గారి పేరు వికే కుంజన్ మీనన్. ఎర్నాకులంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. తల్లి పేరు మీనాక్షి. వీరు 3 అక్కచెల్లెళ్ళు. 3వ కుమార్తె లీలగారు. ఈమె సినిమాల్లోకి రాకముందే సంగీతంలో, శాస్త్రీయ సంగీతంలో మంచి శిక్షణను పొందారు. తండ్రి కుంజన్ మీనన్కు సంగీతంలో ఉన్న ఆసక్తి కారణంగా 3 కుమార్తెలకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. సంగీత కళాకారుడు టివి గోపాలకృష్ణన్ వీరికి పెదనాన్న. త్రిభువన మణి భాగవతార్ గారు లీలగారికి మొదటి గురువు. ఈమె తన 13వ ఏటా 1947 విడుదలైన తమిళ చిత్రం కంకణంలో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈమె పాడిన మొదటి పాట హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి స్వరపరిచిన శ్రీవరలక్ష్మి అంటూ మొదలయ్యే సూత్రం. ఆ తరువాత తెలుగులో, కన్నడలో అనేక చిత్రాల్లో పాడారు పి లీల గారు. మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాల పి లీల పాడిన పాట వింటారు. స్వరకర్పల ఘంటసాల వెంకటేశ్వరరావు గారు.

మీరు వింటున్నారు 101.5 మెగాహెడ్స్ మార్కాపూర్ ఎఫ్ఎం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో పి లీల గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. 1948 విడుదలైన నిర్మలా చిత్రంతో లీలగారికి తొలిసారిగా మాతృభాష అయిన మలయాళంలో పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత తెలుగులో తొలి చిత్రం 1949 విడుదలైన మనదేశం చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రచేమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో పాటలను పాడారు పి లీలగారు. భలే రాముడు చిత్రం నుండి పి లీలగారు పాడిన పాట వింటారు.

పీలీల గారు 1949 నుండి 1984 వరకు తెలుగులో అనేక చిత్రాల్లో పాటలు పాడారు. చిన్నారి పాపలు అనే చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. మనదేశం, కీలుగుర్రం, గుణసుందరి కథ, లైలా మజ్ను, శ్రీలక్ష్మ కథ, పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, చిరంజీవులు, హరిశ్చంద్ర, మాయాబజార్, వినాయక చవితి, సౌభాగ్యవతి, మహాకవి కాళిదాసు, శాంతి నివాసం, సీతారామ కళ్యాణం, ఇలా ఎన్నో చిత్రాల్లో పీలీల గారు తెలుగులో పాటలు పాడారు. రాజమకుటం చిత్రం నుండి పీలీల పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు 101.5 మెగాహెడ్స్ మార్కాపూర్ ఎఫ్ఎం భావలహరి మృదుమధుర గీతమంజరి. పీలీల గారు తన జీవితంలో ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1969లో కేరళ ప్రభుత్వము ఉత్తమ నేపథ్య గాయకురాలు అవార్డును అందుకున్నారు. 1992లో తమిళనాడు ప్రభుత్వం పీలీల గారికి కలైమామణి పురస్కారంతో సత్కరించింది. పీలీల గారు 31 అక్టోబర్ 2005న చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించారు. కార్యక్రమంలో మీరు వినబోయే పాట శాంతినివాసం చిత్రం నుండి పీలీల పాడిన పాట వింటారు.

పి లీలగారి జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఈ గీత సుమాలతో ఆ అమరగాయనికి నమస్సులు అర్పిస్తోంది ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Netherlands last weekend is a welcome assertion of India's proprietorial sovereignty. Excavated between 1687 and 1700 during the Dutch redevelopment of Nagapattinam, the two sets reveal a legacy of royal succession and maritime diplomacy. The return of Chola plates mirrors that of Piprava, Buddha relic gems, and restitution of 657 stolen antiquities from the United States. UPSC to release prelims provisional answers, reports Hindustan Times about the UPSC to release the answer key soon after prelims exams to enhance transparency and uphold the highest standards of to conduct the examination. Aaron Rai runs over away with PGA Championship, first English-born winner in more than a century, states a pioneer. And finally, India's bullet train dream inches closer to reality. The Financial Express says project is being executed with assistance from the government of Japan. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for $100 billion investment and 1 million jobs under India EFTA agreement at Business and Research Summit in Oslo, Norway. Prime Minister Modi to meet leaders of all five Nordic nations at the third India-Nordic summit today. Defence Minister Rajnath Singh describes Operation Sindoor as testament to India's transformation into strong, confident and capable nation. Judges Inquiry Committee investigating allegations against Justice Yashwant Verma submits report to Lok Sabha Speaker Om Birla. West Bengal government allows ED to prosecute former principal of RG Kaur Medical College, Sandeep Ghosh, for financial irregularity case. And in IPL cricket, Sunrisers Hyderabad secure playoff berth, beating Chennai Super Kings by 5 wickets. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో పీఎం సూర్యగర్ పథకం ప్రారంభం, ప్రధానమంత్రి భారతీయ జనౌషధ కేంద్రం ప్రారంభం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖని ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి శేఖర్. బనగానపల్లె పట్టణంలోని మంచంపేటలో ఎస్సీ ఎస్టీ నిరుపేద కుటుంబాల ప్రజలకు పీఎం సూర్యగర్ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ సరఫరాకి సంబంధించిన సోలార్ ప్లేట్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ ఆనందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకుని రాగాలే పీఎం సూర్యగర్ పథకం ప్రారంభించి చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతో సోలార్ ప్యానల్ను అందిస్తున్నామని అన్నారు. ఇతర వర్గాలకు 40% వరకు సబ్సిడీ లభిస్తుందని, మన బనగానపల్లె నియోజకవర్గంలో 4,606 మంది లబ్ధిదారులుగాను 2,910 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధ మెడికల్ స్టోర్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నంద్యాల పట్టణంలోని స్థానిక 39 వార్డులో అంజాన్ వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పండుగ మొదలవుతుందని అన్నారు. తెల్లవారుజాము నుంచే అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 నుంచి 16,000 వరకు పెన్షన్ నగదును నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేద ప్రజలు సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, పీఎం శ్రీ పథకం ద్వారా లైబ్రరీ తరగతి గదులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆడపిల్లల చదువులకు పెద్దపీట వేస్తూ వారికి సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ఈ నూతన భవనాలను ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నంద్యాల పట్టణంలో పొన్నాపురం కాలనీలో స్వర్ణాంధ్ర

0: చంద్ర కార్యక్రమంలో భాగంగా 17 లక్షలతో నిర్మించిన బయో రిజిస్టర్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బయో రిజిస్టర్ సౌకర్యం ద్వారా రోజుకు సుమారు 1000 కిలోల తడి చెత్తను కేవలం 24 గంటల వ్యవధిలోనే అధిక నాణ్యత గల ఎరువుగా మారుతుందని తెలిపారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటల్లో, అలాగే గృహస్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తయారైన ఎరువులను మరింత మెరుగైన నాణ్యత పెంపొందించేందుకు సుమారు 30 రోజుల పాటు ప్రత్యేక గుంతలో నిల్వ ఉంచితే అది మొట్టమొదటి పొడి రూపంలోకి మారుతుందని, అనంతరం ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. పట్టణంలో చిన్న పెద్ద హోటల్ యజమానులు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను బయో రిజిస్టర్ ద్వారా కంపోస్టుగా మార్చుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మెట్టపల్లి గ్రామంలో రైతన్నలకు మీ భూమి మీ హక్కు ద్వారా నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జాన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశామని, అన్నదాతలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాగ్దానం చేసిన మేరకు పింఛన్దారులకు 4000 చేయడం జరిగిందన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్లో గుంతకల్టు మార్కాపురం రైలును పచ్చజెండా ఊపి ఎంపీ బైరెడ్డి శబరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కొత్త రైలు వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గుంతకల్లు మార్కాపురం రైలు కొత్త సేవలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త రైళ్లు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్త విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుద్దాం. బిశేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: నంద్యాల జిల్లా సమాచార లేఖ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా నేరుగా సినిమా పాటలను కోరుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622-3393. మరి మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో హలో, కాల్ కట్ అయిందండి. హలో, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు? పుష్పలత. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మార్కాపురం పోల్ సుబ్బాయి కాలనీ నుంచి. ఓకే అండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: మాకు పెళ్లి సందడి మూవీ పాట.
2: శ్రీకాంత్ పెళ్లి సందడి.
3: అవును మేడం.
2: ఏం చేస్తుంటారండి?
3: హౌస్ వైఫ్ అండి.
2: ఓకే, పిల్లలు ఉన్నారా?
3: ముగ్గురు పిల్లలు ఉన్నారు.
2: ఓకే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి?
3: అవునండి.
2: బాగున్నా అండి. మరి పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ లో ఏమైనా నేర్పిస్తున్నారా స్పెషల్ గా?
3: మాకు చర్చికి వెళ్తామండి, అది జరుగుతుంది చర్చిలో.
2: ఓకే ఓకే, దానిలో ఏ పాట అయినా పర్వాలేదా? పెళ్లి సందడి చిత్రంలో
3: పర్లేదు మేడం, నచ్చిన పాట.
2: ఓకే అండి, మీకోసం మంచి పాట వచ్చేస్తుంది పెళ్లి సందడి చిత్రం నుండి. కీప్ కాలి.
3: థ్యాంక్ యూ మేడం.
4: అభ్రపదమ్మున బిబ్

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
1: థ్యాంక్ యూ మేడం. చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం నా దేశం.
0: నా దేశం.
1: అవును మేడం, ప్రేమకు పేరు అంట అనే పాట మేడం.
0: నా దేశం ఎన్టీఆర్ది కదండి.
1: అవును మేడం.
0: దేశం ఏ పాట అండి దానిలో?
1: ప్రేమకు పేరెంట్ అనే పాట మేడం.
0: ఓకే అండి. ఎలా
1: ధన్యవాదాలు
0: ఉన్నాయండి
1: మేడం.
0: అసలు? ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినాయండి.
1: థ్యాంక్ యూ మేడం.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు

0: ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
2: రాంబాబు మేడం.
1: రాంబాబు గారు ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారు?
2: ఎల్బిఎస్ నగర్ మేడం.
1: ఎల్బిఎస్ నగర్ నుంచి చేస్తున్నారు. ఓకే అండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: గాంగి లెటర్ నుంచి. దాంట్లో వానా వానా పాట ఉంది మేడం.
1: ఓకే ఓకే అండి. గ్యాంగ్ లీడర్. ఓకే అండి. ఎల్బిఎస్ నగర్లో ఈరోజు మంగళవారం బాగా జరుగుతుంది అనుకుంటా అండి. పూజలు అవన్నీ బాగా జరుగుతాయి. ఓకే, మార్కాపురం నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. ఓకే అండి, మీకోసం మీరు కొన్ని పాట వచ్చేస్తుంది, వినేసండి.
2: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: రవికుమారి మేడం,
1: రవికుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు మండలం వజ్రపుత్తూరు గ్రామం మేడం.
1: ఓకే, ఏం చేస్తుంటారండి?
0: మాది వ్యవసాయం మేడం.
1: ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
0: స్వయంవరం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట మేడం.
1: స్వయంవరం.
0: హలో,
1: స్వయంవరం చిత్రంలో ఏ పాట అండి?

0: ఆ పాట మేడం.
1: ఓకే ఓకే అండి, బాగా ఇష్టంలా ఉంది పాట, లిరిక్స్ అంతా గుర్తుపెట్టుకున్నారు.
0: తెలుసు మేడం.
1: ఓకే ఓకే అండి, మీకోసం మీరు కొన్ని పాట వచ్చేస్తుంది.
0: చాలా చాలా ధన్యవాదాలు మేడం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హలో
5: హలో, నమస్తే మేడం గారు.
4: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
5: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తాము, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను బంగారు తల్లి.
4: బాగున్నారండి?
5: బాగున్నాం. మీరు ఎలాగున్నారమ్మా?
4: బాగున్నామండి,
5: చాలా సంతోషం. మీరు 7:45 ప్రసారం చేసిన కార్యక్రమం చాలా బాగుంది.
4: థ్యాంక్ యూ అండి.
5: నాకు లీల గారు స్వరం అంటే చాలా ఇష్టం అండి.
4: లీల గారి స్వరం అంటే ఓ,
5: లీల గారి గారు ప్రోగ్రామ్ చేశారు, చాలా బాగుంది. మీకు అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు.
4: థ్యాంక్ యూ అండి.
5: నేను కూడా పరిగాత లీలమ్మ గారికి హృదయపూర్వకంగా నివాళి తెలియపరుస్తూ ఆమె పాడిన పాట ఒకటి అడుగుతారు, ప్రసారం చేయండి.
4: తప్పకుండా అండి.
5: ఓ సీత కథ ఈ చిత్రంలో ఈ లీల గారు పాడిన పాట. ఈత రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాట మా లీల మన తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటిసారిగా పాడిన పాట అమ్మా ఇది.
4: ఓ సీత కథ కాదండి, ఆవిడ ఫస్ట్ నా దేశం చిత్రంలో పాడారు. మన దేశం
5: కాదు, సారీ తల్లి, ఆవిడ పాడిన ఫస్ట్ పాట కాదు, వేటూరు సుందరరామూర్తి గారి ఫస్ట్ పాట అండి.
4: ఓకే, అది కరెక్ట్.
5: వేటూరు వారు అన్నారు నా పాటలో, ఆయన 1976 ఈ సినిమాతోనే వచ్చారు. అప్పుడు వేటూరు వారు అన్నారు నా పాటలో గంటసాల మాస్టర్ పాడలేదని బాధపడుతూనే గంటసాల గారు అనుంగ శిష్యురాలు లీల గారు పాడారు నా మొదటి పాటను సంతోషపడ్డారండి.
4: ఓకే ఓకే.
5: ఆ వేటూరు సుందరరామూర్తి గారు తొలి పాట అనమా, లీలమ్మ గారు తొలి పాట అనమా, సారీ బంగారు తల్లి.
4: అదే అదే, లీల గారు మన దేశం చిత్రంలో ఇందాకే కదా చెప్పాను అనుకున్నాను.
5: అవునమ్మా అవునమ్మా, మన దేశం అంటే ఆవిడ ఎప్పుడు బాబు సీనియర్ కదా.
4: అవునవును, చాలా సీనియర్. 49
5: చాలా సీనియర్ అండి. గంటసాల మాస్టర్ కి లీల గారు అంటే చాలా ఇష్టం అండి.
4: అవునవునండి,
5: చాలా అభిమానం అండి. ఆవిడంటే మానసపుత్రికలా చూసేవారండి. అమ్మా ఈ పాటను మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, బొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, తర్వాత నల్లమెల్లి వెంకటరెడ్డి గారికి, తర్వాత మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మంచు శాస్త్రీరావు గారికి, నరేందర్ రెడ్డి గారికి. నేను ఎందుకు చెప్తాను అంటే ఇంతమంది పేర్లు నాకు అసలు మారకప్పుడు ఎప్పుడో ఒక లైన్ కలవదండి, మీరు కనిపెట్టే ఉంటారు కదా.
4: అవునా? ఓకే ఓకే.
5: ఇట్లా పాప రోజు లైవ్ చేస్తారు, అంతమే చేయమంటారు, ఎంతో ప్రేమగా మాట్లాడతారు, ఎన్నోసార్లు ట్రై చేస్తాను, ఎంతో ఆశపడతాను. రేడి అంటే నాకు దైవంతో సమానం అండి.
4: మీలాంటి అభిమానుల వల్లే అండి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన ఆకాశవాణి, దిగ్విజయంగా నడుస్తోంది. 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, వింటూ ఉన్నారా?
5: తప్పకుండానండి, ఎంత ఇంట్రెస్ట్ వింటున్నాను.
4: ఓకే ఓకే అండి.
5: మీకు మీరు అన్నారు కాబట్టి మీకు అదే చెప్తాం అనుకున్నాను, ఆ మాట చెప్తున్నాను. ఆకాశవాణి ప్రసారాలకు 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన మార్కాపురం ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి, నాతో మాట్లాడుతున్న మా బంగారు తల్లికి. మీ పేరేంటమ్మా?
4: నా పేరు వాణిశ్రీ అండి.
5: వాణిశ్రీ గారు, మీరు మార్కాపురంలో సీనియరే.
4: అవునండి.
5: నేను మీకు బాగా తెలుసు నా పేరు మీకు.
4: తెలుసు తెలుసు
5: తెలుసు. నీకు విజిట్ టైం అది కూడా రెగ్యులర్ గా చేస్తారు కదా.
4: అవునవును, చేస్తుంటారండి. త్రిమూర్తులు గుప్తా గారు మీరు చిరపరిచితులని తెలుసు ఆకాశవాణికి.
5: చాలా సంతోషం అండి. అయితే నాకు ఫిజ్ టైమ్ లో కలుస్తుంది ఈ అలో ఎఫ్ఎం లో మాత్రం కలవదు, కానీ సోమవారం శుక్రవారం మాత్రం ఈ పాటకు వేడారే కార్యక్రమంలో నా పాటలు మన పాటకు వేడారే విభాగం వారు తప్పకుండా ప్లే చేస్తారు బాబు త్రిమూర్తులు.

0: అంటే చాలా ఇష్టం. పాపం లైన్ కలవక అలో ఎఫ్ఎం లో గానీ ఎప్పుడో గానీ మాట్లాడటం అనుకుంటారేమో మహానుభావులు. నా పాటలు వేస్తారు. మార్కాపురం స్టేషన్ అంటే నాకు మొదటి నుంచి కూడా చాలా ఇష్టమండి.
1: ఓకే ఓకే అండి.
0: ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చినప్పుడు ఫోన్ లో ప్రసారాలు వచ్చాయి కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా వినగలుగుతున్నాం కదా.
1: అవునండి.
0: అలా రానప్పుడే నేను మార్కాపురం ఆకాశవాణి నా రేడియో కొన్ని వైర్లు గట్రా ఎర్రన్ చేసుకుని వచ్చినా చేసుకున్నానండి. నేను ఆకాశవాణి శ్రేయోభిలాషిని వీర విధేయుడిని ఆకాశవాణి దైవంగా సమానం దైవంతో సమానంగా గౌరవించే వ్యక్తిని. దాంతో పాటు ఇంతకు ముందు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో చిత్రగీతాలతో కొంచెం వ్యాఖ్యాన కార్యక్రమాలు కథానికులు సమర్పించిన చిన్నపాటి ఆకాశవాణి కళాకారులు కూడా.
1: ఓ నైస్. ఓకే అండి. మనకి కొత్తగా పెక్స్ వచ్చారనమాట జీవన్ గారని. మీరు ఏమైనా అలా ఉంటే కూడా పంపించండి
0: అమ్మా. తప్పకుండా వాణిశ్రీ బంగారు పంపిస్తారండి. ఇప్పుడు ఇంతకు ముందు మొన్నటి వరకు ఉన్న రొక్కం కామేశ్వర గారు ఉండేవారు మార్కాపురం ఆకాశవాణి డైరెక్టర్ గా.
1: అవునండి. వారు ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ వెళ్ళిపోయారు. వారి స్థానంలో జీవన్ గారు అని వచ్చారు.
0: జీవన్ సార్ నా నమస్కారాలు తెలియపరచండి మీరు.
1: ఓ తప్పకుండా అండి. మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
0: నా దగ్గర రచనలు ఉంటే మీ మాట ప్రకారం తప్పకుండా పంపిస్తాను, నేను సమర్పిస్తాను కూడా.
1: ఓకే అండి, తప్పకుండా. వారికి నచ్చితే ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. ఇదిగో మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తోంది, వినండి.
0: ఉంటానమ్మా. ధన్యవాదాలు వాణిశ్రీ బంగారు తల్లి.

అభిమణులైన భారత నారీమణుల కథలన్నో మీరు విన్నారు, చూశారు, చూస్తున్నారు. అయినా ఆ బాలగోపాలం ఈనాడు మళ్ళీ ఇక్కడకు విచ్చేశారంటే అందుకు కారణం

0: ఆ మహాకథులెటువంటి వారయ్యా?
1: రామ చరిత మానస మే ధరణి జాత సీత సీతయాగను
0: వారెవరు?
1: భూపత రాజ సుత కాముక కీచక యమదూత ద్వాపరే ద్రౌపది శక్తి
0: అన్నారు పెద్దలు.
1: కాలానికి
0: గ్రహదత్తులనే శాసించిన

0: కనుకనే అపి మాం పావయే సాక్షి నా శ్వేతి ఛరి జాన్హవి అన్నారు. పరమ పవిత్రమైనటువంటి ఆ గంగానది కూడా ఏ మహాసాక్షి అయినా స్నానం చేసి తనను పునీతను చేస్తుందా అని ఎదురు చూస్తుందట. అంతటి మహాతల్లులు నాడే కాదు నేడు ఉన్నారు.
1: రావణులున్నంత కాలం సీతలు, కీచకులున్నంత కాలం ద్రౌపదులు, పతులకే ప్రాణదాతలైన
0: సావిత్రి వంటి మహాసాధ్యులు ఉండనే ఉన్నారు.
1: కథనా కథనా పదేయసి శ్రీ
0: అన్నారు. ఇంతకీ ఎటువంటిదయ్యా ఆ స్త్రీ?

అన్నాడు ధర్మశాస్త్రకర్త మనువు. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతున్నదో అక్కడ దేవతలు ఆనందనాట్యం చేస్తారట, ఎక్కడైతే స్త్రీ హింసింపబడుతున్నదో అక్కడ తలపెట్టిన కార్యాలన్నీ విఫలమైపోతాయట. ఆ ప్రకారంగా పరమ సౌందర్యవతి పతివ్రత శిరోమణి అయిన ద్రౌపదీ దేవిని ఏకాంతంలో ఉండగా బలాత్కరించదలచి నీచ కీచకుడు పన్నీత జలకమ్ములాటి నన్ను దుట తిలకమ్ము తీర్చి

తగుడు కేశగుడు మదన తాప తాటి తమతి అయి కదలి వచ్చిన కామకుడు అదను త

0: హలో
1: హలో,
0: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
0: నా పేరు రామ్ గోపాల్ రెడ్డి మేడం, పుట్టగారపల్లి.
1: ఓకే అండి, మీ వాయిస్ రీసౌండ్ ఇస్తుంది. మీ రేడియో కొంచెం దూరంగా రండి.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, ఇప్పుడు పర్లేదు. ఇది చెప్పండి, ఏ చిత్ర నుంచి పాట కావాలి?
0: మాకు రక్ష మేడం.
1: ఏ మూవీ అండి?
0: రక్ష.
1: రక్ష
0: శోభన్ బాబు.
1: ఓకే, రక్షణ ఉంది. రక్ష రక్ష లేదండి, రక్షణ ఉంది. రాక్షసుడు రక్ష.
0: ఇంతకుముందు వేశారు చంద్ర క్రితం మేడం.
1: ఓకే,
0: పాట మీ వినిపించారు.
1: మీ పేరండి
0: మేడం?
1: మీ పేరు?
0: నా పేరు రామ్ గోపాల్ రెడ్డి మేడం.
1: రామ్ గోపాల్ రెడ్డి గారు ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారండి?
0: పుచ్చకాయలపల్లి మేడం.
1: ఓకే, పుచ్చకాయలపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. సారీ అండి, వేరే ఏదైనా పేరు చెప్పండి. మూవీ
0: లేదా మేడం?
1: అది లేదండి.
0: ఓం నమో వెంకటేశాయలో సాంగ్స్ మేడం.
1: ఓం నమో వెంకటేశాయ,
0: వేయి నామాలు వాడు సాంగ్స్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
5: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30, 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
6: హలో.
7: హలో,
6: గుడ్ మార్నింగ్ మేడం.
7: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
6: నా పేరు కాకల వెంకటేశ్వర్లు మేడం.
7: ఆ వెంకటేశ్వర్లు గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి?
6: నేను వేములకోట.
7: వేములకోట నుంచి? ఓకే అండి. ఏ చిత్రం పాట కావాలి?
6: రామనవమి ఓల్డ్ సాంగ్ చెప్పరా? ఆడుతూ పాడుతుంటారు.
7: ఓకే, ఆడుతూ పాడుతూ పాట కావాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే. ఓకే, మీకోసం ఆ పాట వచ్చేసి పాడి పంటలు. ఏం చేస్తుంటారండి మీరు?
6: నేను బాపట్ల.
7: ఓకే, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
6: థ్యాంక్ యూ మేడం.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో అరే వా
1: చిక్కుకుంది
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
4: హలో
5: హలో
4: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి మీ పేరు
5: నా పేరు సీత మహాలక్ష్మి మేడం
4: ఓకే అండి మహాలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు
5: మార్కాపురం నుండి
4: మార్కాపురం ఎక్కడండి
5: కరెంట్ హౌస్ బ్యాక్ సైడ్
4: ఓకే ఓకే ఏ చిత్రం నుంచి పాట కావాలి
5: లెజెండ్ మూవీ నుంచి కావాలి మేడం
4: లెజెండ్ సరే అండి లెజెండ్ ఏం చేస్తుంటారండి మీరు
5: నేను పొలం పనికి వెళ్తాను మేడం
4: అవునా ఓకే
5: మేడం మా బాబుకు పాపకు హాయ్ చెప్పరా
4: పేరండి
5: తేజ సాయి
4: తేజ సాయి ఇద్దరికి హాయ్ ఏంటి సమ్మర్ హాలిడేస్ లో ఏం చేస్తున్నారు
5: ఏం లేదు మేడం టీవీ సెల్లు వాళ్ళు చేస్తారు పిల్లలు
4: ఏదో ఒకటి నేర్పియండి క్రియేటివ్ గా
5: అవును మేడం బాబు 7th అయిపోయింది
4: ఏదో పెయింటింగ్ కాదు పెయింటింగ్ పాటలు ఇలాంటివి ఏవైనా నేర్పించండి ఏదో ఈ టైమే కాబట్టి ఖాళీగా ఉండేది వాళ్ళలో ఏం స్కిల్ ఉందో అవి చూసి ఏమన్నా ఆర్ట్స్ తయారు చేయడం అట్లాంటివి ఓకే అండి దానిలో ఏ పాట లెజెండ్ చిత్రంలో
5: టైటిల్ సాంగ్ అంటే మేడం మా బాబుకి ఇష్టమైన పాట నిన్నటి నుంచి అడుగుతుండు
4: ఓకే ఓకే మీకు వస్తుంది టైటిల్ సాంగ్ వినేసేయండి మరి
5: ఓకే మేడం థ్యాంక్ యూ మేడం

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు పోషకాహారం ఆవశ్యకత గురించి శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయం, లలిత గీతం మొదలైన అంశాలుంటాయి. ముందుగా ఒక ప్రకటన.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: పోషకాహారం యొక్క ఆవశ్యకత గురించి మనకు అవగాహన కల్పించడానికి ఐసీడీఎస్ పొదిలి సిడిపిఓ శ్రీమతి పోలూరి సుధామారుతి గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సుధామారుతి గారు.
1: నమస్తే దివ్యా మేడం. ఈరోజు మాకు అవకాశం ఇచ్చి మీ స్టూడియోకి మిమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా మీ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం వారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
0: ముందుగా సుధామారుతి గారు, ఒక మనిషి యొక్క పోషణ అనేది అది పుట్టిన తర్వాత కాదు, తల్లి కడుపులో ఉండగానే మొదలవుతుంది అంటారు. మరి గర్భవతుల పోషణ గురించి ఐసీడీఎస్ ఏ విధమైన కార్యక్రమాలు చేస్తుందన్నది మా శ్రోతలకు వివరిస్తారా?
1: తప్పకుండా అండి. నిజంగానే పోషణ అనేది పుట్టిన తర్వాత నుంచి కాదు, పుట్టక ముందు నుంచే మొదలవ్వాలి. ఎలాగైతే మనం భూమిలో ఒక విత్తనం నాటి ఒక మొక్కను పెంచాలనుకున్నప్పుడు భూమి సారాన్ని మనం ఎట్లా పరీక్షించి దాని సారం కోసం వివిధ రకాలైన ఎరువులు, వివిధ ఇతర రకాల రసాయనాలు మనం ఎలాగైతే వాడి ఒక మొక్క సంరక్షణ కోసం మనం పాటుపడతామో, అంతకన్నా ఎక్కువ శ్రద్ధని మానవ వనరులైన మన పసిబిడ్డల గురించి మనం పెట్టాలి. అలాగే గర్భవతులుగా ఉన్నప్పుడే కాదు, ముందుగానే అసలు గర్భం దాల్చడానికి ముందుగానే ఒక స్త్రీ మంచి పోషకాహారం తీసుకోవాలి. అది ఎప్పటి నుంచి మొదలవ్వాలంటే కిషోరి ప్రాయం నుంచి, అంటే 13 సంవత్సరాల నుంచి కూడా ఒక ఆడపిల్లని ప్రత్యేక శ్రద్ధతోటి ప్రత్యేకమైన ఆహారంతో వారికి మంచి పోషణ మనం ఇవ్వాలి. అలాగే మీరు అడిగినట్లు అంగన్వాడీ కేంద్రంలో వివిధ రకాలైన కార్యక్రమాలతో పాటుగా గర్భవతిని ఆమె నెల తప్పిందని తెలియగానే రిజిస్టర్ చేసుకుంటారండి. రిజిస్టర్ చేసుకున్న రోజు నుంచి వారికి ప్రతి నెల వారి పోషణ కోసం అవసరమైన, అంటే వారి ఇంట్లో తీసుకునే ఆహారంతో పాటుగా అదనంగా ఎటువంటి పోషకాలు అయితే కావాలో వాటన్నిటి కోసంగా 3 కిలోల ఫోర్టిఫైడ్ బియ్యం, అంటే రకరకాల విటమిన్స్ని అదనంగా చేర్చిన బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో నూనె, 5 లీటర్ల పాలు, 25 కోడిగుడ్లు ఇస్తారు. వీటితో పాటుగా మన ఏరియాలో ఎక్కువగా ఫ్లోరోసిస్ అనే ఒక వ్యాధి మనకి తరచుగా తగులుతుంటుంది. ఇది దీనికి కారణం ఏంటంటే మన భూమి లోపల ఉన్న నీళ్లల్లో మన మార్కాపురం కానీ పొదిలి కానివ్వండి కనిగిరి కానివ్వండి ఈ ఏరియాల్లో ఏంటంటే ఈ ఫ్లోరిన్ అనే కంటెంట్ అనేది నీళ్లల్లో ఉంటుంది. దానివల్ల చాలా రకాలైన రుగ్మతలు వస్తాయి. వాటి నుంచి కాపాడడం కోసం కూడా మన ప్రభుత్వం చర్యని తీసుకొని వీరి కోసం ఒక పోషకాహార కిట్ను కూడా ఇస్తోంది. దీని ద్వారా గర్భవతికి రక్తహీనత తగ్గుతుంది, మంచి బలమైన ఆహారం తినడం వల్ల లోపల పెరిగే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతాడు. మంచి బలమైన ఆహారం ఇవ్వడంతో పాటుగా వారికి తగిన విశ్రాంతి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా అంగన్వాడీ కేంద్రంలో టీకాలు కూడా వేయిస్తారు. గర్భవతి యొక్క ప్రతి ఒక్క సున్నితమైన విషయాన్ని, సున్నితమైన ఆరోగ్య విషయాన్ని కూడా జాగ్రత్త వహిస్తూ అంగన్వాడీ కేంద్రంలో గర్భవతుల సంరక్షణ అనేది చేపడతారు. దీనికోసం ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ నెలలో పోషకాహార వారోత్సవాలు మరియు మాసోత్సవాల భాగంగా కూడా గర్భవతులందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ వారందరికీ టీహెచ్ఆర్, అంటే టేక్ హోమ్ రేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రతి నెల 1 నుంచి 5 తారీఖు లోపల టీహెచ్ఆర్ అనేది ఇస్తారు. ఈ నెల కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా గర్భవతులకు సామూహిక సీమంత కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరుగుతోంది.
0: సుధామారుతి గారు, ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు అనేవి వేగంగా మారిపోతున్నాయి. ఉదాహరణకు 50 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితమో చూసుకుంటే మనం తిన్న కూరగాయలు వేరు, ఇప్పుడు మనం తింటున్న కూరగాయలు వేరు. చాలా రకాల కూరగాయలు అనేవి అంతరించిపోయాయి. చేలల్లో గట్ల మీద దొరికేవి, ఇవన్నీ తెచ్చుకుని కూడా వండుకునేవాళ్ళు నాకు గుర్తున్నంత వరకు మా నాన్నమ్మ వీళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు ఆహారపు అలవాట్లు అనేవి అలా లేవు. చిరుధాన్యాలు అనేవి కూడా ఒకప్పుడు తినేవాళ్ళు. వరి అనేది ఒక లగ్జరీగా, అంటే ఎప్పుడో పండక్కి ఇలా మాత్రమే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, మనం రోజు వరన్నం తింటున్నాం. చిరుధాన్యాలంటే ఏదో కొంచెం షుగర్ వచ్చిన వాళ్ళు తినడం లేదా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు తినడం, ఇలా అవుతుంది. మన సంప్రదాయ ఆహారపు అలవాట్లు అనేవి మారడం వల్ల మనకి ఈ పోషకాహార సమస్యలు వస్తున్నాయంటారా?
1: తప్పకుండా అమ్మా, మీరు చాలా మంచి అబ్జర్వేషన్ చేశారు. నిజమే, ఒకప్పుడు మనకి సాంప్రదాయ ఆహారపు అలవాట్లలో ఎక్కువగా రాగులు, జొన్నలు, సజ్జలు వీటితో సంకట చేసుకునేవాళ్ళు. మనకి దొరికే ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటి వాటిని తీసుకొచ్చి ఎక్కువగా వండి తిరుగమాత వేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే మనం రకరకాల, అంటే ప్రపంచం మనం చిన్నదైపోయింది, మన చేతిలోకి వచ్చింది అని అనుకుంటున్నాము, అలాగే కొన్ని రకాల అలవాట్లను మనం కొత్తగా చేసుకున్నాము, కొన్నిటిని మనం మర్చిపోతున్నాము. ఎప్పుడైనా సరే పోషకాహారం అనేది మన ఇంటి చుట్టుపక్కలే, మన ఇంట్లో దొరికే, మన ఇంట్లో పండే వస్తువుల ద్వారానే వస్తుంది. అదేదో పెద్ద ఖరీదైన

0: వ్యవహారం అయితే కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనకిప్పుడు వరి ఎక్కువగా పండించడం, వరి ఎక్కువగా దొరకడం జరుగుతోంది. మీరు చెప్పినట్టు ఒకప్పుడు చిరుధాన్యాలని మనకి పంటలు వేసుకునేటప్పుడు ఒక అరెకరంలో రకరకాల చిరుధాన్యాలు మనం పండించుకునేవాళ్ళం. జొన్నలు, సజ్జలు, రాగులు ఇవి మనకు అందరికీ తెలిసేవి. ఇప్పటి తరానికి చాలామంది పిల్లలకి మనం షాప్కు తీసుకెళ్ళి చూపిస్తే తప్ప చిరుధాన్యం ఏంటనేది వాళ్ళు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. బియ్యం వాడకం మనకు ఎక్కువైంది. బియ్యం వాడకం కూడా ఎలా ఎక్కువైంది, మనం దాన్ని బాగా తెల్లగా అయిపోయేటట్లు చేసి వాడుతున్నాం. ఈ తెల్లగా చేయడం వల్ల దానిపైన ఉన్న పొరలన్నీ పోవడం వల్ల విటమిన్స్ని మనం పోగొట్టుకుంటున్నాము. ఒక రకంగా చెప్పాలంటే ఈ తౌడు రూపంలో మంచి విటమిన్స్ అన్నింటినీ మనం జంతువులకిచ్చి మిగిలిన చెత్త పిప్పి అనేది మాత్రమే మనం తింటున్నాం. ఇది ఇలా చెప్పుకోవడం నిజంగా ఒక రకంగా బాధాకరమైన విషయమే, కానీ మనలో అవగాహన లోపం అనేది బాగా ఉంది. దానిపైన చైతన్యం తీసుకురావాల్సిన అవసరం, ఆవశ్యకత కూడా ఉంది. ఇప్పుడు ఒకప్పుడు చిరుధాన్యాలు తినడం వల్ల ఏంటంటే ఎక్కువ శ్రమ చేసినా కూడా శరీరంలో ఈ రక్తంలోకి గ్లూకోజ్ అనేది విడుదలవడం అనేది చాలా నెమ్మదిగా విడుదలవుతూ ఉండేది. కావలసిన శక్తి అవసరమైన మేరకే శరీరంలో విడుదలయ్యేది. దానివల్ల మన శరీర భాగంలో ఉన్న ప్యాంక్రియాస్ అనే దాని మీద కూడా ఎక్కువ బరువు, దాని మీద ఎక్కువ బాధ్యత కూడా పడేది కాదు. అందుకని అది చక్కగా పనిచేసేది. పూర్వకాలంలో ఈ డయాబెటీస్ అనేది ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఆహారపు అలవాట్లతో పాటే మన శారీరక అలవాట్లు కూడా చాలా మారిపోయాయి. ఇప్పుడు మనం ఎక్కడికైనా పక్క వీధిలో ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళేదైనా కొనుక్కోవాలన్నా బండి మీద వెళ్తున్నామే తప్పితే కాలినడకన వెళ్ళటం లేదు. మనలో ఆహార మార్పులతో పాటుగా మనలో ప్రవర్తన మార్పులు కూడా చాలా రావాల్సింది ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టు రకరకాల కాయగూరలు మనకి, అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా సులభతరం అయిపోయింది కాబట్టి రకరకాల కాయగూరలు మనకు వస్తున్నాయి. తప్పులేదు వాటిని తినడం వల్ల. కాకపోతే ఏంటంటే ఖరీదైన వాటిని కొనడం వల్ల మనకి ఒక రకంగా జేబుకు చిల్లు పెట్టుకోవడమే అవుతుంది. చాలామందిలో మన సాంప్రదాయ కూరగాయలు, వంటకాలు అసలు అవి తినొచ్చా తినకూడదా అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. గలిజేరాకు లేదంటే అటిక మావిడాకు అనేది ఒకటి మన చేల గట్ల మీద పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఒక వీడి కిందే చూస్తున్నా కానీ అది ఒక బలవర్ధకమైన చాలా మంచి పోషక విలువలున్న ఆకుకూర. దానిని తెచ్చి మనం కూర వండుకోవడం అనేది ఈ తరంలో ఎంతమందికి తెలుస్తోందనేది కూడా తెలియట్లేదు. ఇప్పుడు కూడా మనం మన చుట్టుపక్కల దొరికే ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయో వాటిని ఎలా వండుకోవాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, తక్కువ ఖర్చుతోటి అసలు లేదా ఏ ఖర్చు లేకుండా కూడా మనం మంచి పోషకాహారం తీసుకోవచ్చు అనే అవగాహన ప్రజలందరిలో కల్పించాల్సిన బాధ్యత మన అందరిలోనూ ఉందని నేను అనుకుంటున్నాను.
1: నేటి బాలలే రేపటి పౌరులు అంటారండి, కానీ ఇప్పుడు పిల్లల్ని చూస్తే గనక చాలామందిలో రక్తహీనత అనేది ఉంటుంది. అలాగే వయస్సుకు తగ్గ బరువు ఉండట్లేదు, ఎత్తుకు తగ్గ బరువు ఉండట్లేదు. మరి వీటన్నిటినీ అరికట్టడానికి, రాబోయే తరాలను బలంగా తయారు చేయడానికి మన ICDS ఏ విధంగా కృషి చేస్తుందో చెప్తారండి.
0: తప్పకుండా అమ్మా, ICDS అనేది ప్రారంభించిందే పిల్లలలో లోప పోషణ నివారించడానికి, తల్లులలోనూ రక్తహీనత నివారించడానికి, మరియు ఎక్కడా మాతృమరణాలు, శిశు మరణాలు అనేవి లేకుండా చూడడానికి మాత్రమే మన ICDS అనే దాన్ని మనం ప్రవేశపెట్టాము. తద్వారా రకరకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనది అదనపు పోషణ ఇవ్వడం అన్నమాట. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. అది మొట్టమొదటి సర్వీస్ అనమాట. ICDSలో అంగన్వాడీ కేంద్రం ఒక కేంద్ర బిందువుగా చేసుకొని 6 రకాల సేవలు జరుగుతాయి. అందులో మొట్టమొదటి సేవ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అనుబంధ పోషకాహారం అంటారు. ఈ అనుబంధ పోషకాహారం ఎందుకు ఇస్తారు అంటే, ప్రతిరోజు ఒక గర్భవతి కానీ, ఒక బాలింత కానీ, లేదంటే 7 నెలల నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలు కానీ ఇంటి దగ్గర తీసుకునే ఆహారంలో పూర్తిగా వాళ్ళకు అందవలసిన పోషకాలన్నీ అందకపోవచ్చు. అందువల్ల వాళ్ళల్లో లోపపోషణ అనేది ఏర్పడుతుంది. ఆ గ్యాప్ను అనేది పోగొట్టి సమాంతరంగా మన ద్వారా కూడా కొంత పోషకాహారం అందిస్తే వారందరికీ మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా తయారవుతారనే ఉద్దేశంతో మనకి ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ లేదా అనుబంధ పోషకాహారం అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ICDS ద్వారా. ఇందులో ఏం జరుగుతుందంటే, గర్భవతి నమోదు కాగానే ఆమెకి ఇందాక నేను చెప్పినట్లుగా బియ్యము, పప్పు, నూనె మరియు పోషకాహార కిట్ అనేది, పాలు, కోడిగుడ్లు ఇవి ఇస్తారు. వీటి ద్వారా ఏమవుతుందంటే ఆమెకి అందవలసిన శక్తి అందుతుంది. మాంసకృత్తులు పప్పు ద్వారా అందుతాయి, కోడిగుడ్డు ద్వారా అందుతాయి, పాల ద్వారా అందుతాయి. ఇంకా విటమిన్ ఏ, బి, సి, డి ఇవి కూడా ఆమెకి ఈ పదార్థాల ద్వారా అందుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ వారు వీటన్నిటిని ఫోర్టిఫై చేసి, అంటే అదనంగా పోషకాలు చేర్చి మరీ అందజేస్తున్నారు. తద్వారా వీరికి వీటింట్లో తీసుకునే ఆహారంతో పాటుగా

0: కూడా తీసుకోనడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ లోపపోషణ నివారింపబడుతుంది. కాకపోతే ఏంటంటే, వీరు ఖచ్చితంగా వీరికి ఇచ్చిన ఆహారాన్ని వీరు మాత్రమే సరైన మోతాదులో సరైన సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల కోసం బాలామృతం అనే ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని, ఇది ఒక గుజ్జు రూపంలో ఇచ్చే ఆహార పదార్థంగా ఇస్తారన్నమాట. ఇది 2.5 కేజీ ప్యాకెట్ ఇస్తారు ప్రతి నెల, ప్రభుత్వం నుంచి తయారై వస్తుంది. దీనిలో రకరకాలైన పోషక పదార్థాలు ఉంటాయి, అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, తర్వాత ప్రోటీన్స్ అన్నీ ఉంటాయన్నమాట. దీని ద్వారా బిడ్డలు చక్కగా బరువు పెరుగుతారు, వారి కంటి చూపు బాగుంటుంది, మెదడులో నరాలు చాలా బాగా డెవలప్ అవుతాయి, అన్ని రకాలుగా వారు చక్కటి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా కోడిగుడ్లు, పాలు కూడా 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి అందజేస్తారు అంగన్వాడీలో. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకి పోషణ అంటే శారీరక పోషణ ఒకటే సరిపోదు, మానసికంగా కూడా వాళ్ళకి చాలా ఎదుగుదల ఉండాలి. ఈ ఎదుగుదల ఉండడం కోసం ఏం చేయాలంటే, వారికి చిన్న చిన్న మాటలు, ఆటలు, పాటల ద్వారా వారి మెదడుని ఉత్తేజితం చేయాలి. మెదడులో ఉన్న న్యూరాన్స్ అనే వాటికి కనెక్టివిటీ ఇవ్వడం వల్ల వాళ్ళు చక్కగా చాలా మంచి ఎదుగుదల ఉంటుంది. అంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ కూడా వస్తుంది అన్నమాట. అలాగే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు చేరి ఆట పాటలతో చదువుకున్నందు వల్ల వాళ్ళకి మంచి సాంఘికమైన మంచి ఎదుగుదల ఉంటుంది, వాళ్ళలో గుడ్ మ్యానర్స్ అనేది వస్తుంది అన్నమాట. వీళ్ళకి మధ్యాహ్న భోజనము పాలు, కోడిగుడ్డు, పప్పు, మంచి కాయగూరలు, ఆకుకూరలతో కడిగిన భోజనం పెడతారు. ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి లోపపోషణ నుంచి నివారింపబడతారు, మంచి ఆరోగ్యంతో సర్వతోముఖ అభివృద్ధి చెందుతారన్నమాట. ఇంత అవకాశం మనం ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్లో చూసుకున్నా ఉండదు. కాబట్టి అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే అన్ని సేవలని కనుక మనం ఖచ్చితంగా పొందగలిగితే పిల్లలందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఎదుగుతారు. ఈ విషయంలో పూర్తి గ్యారంటీ ఇవ్వగలుగుతుంది మన ప్రభుత్వం.
1: సుధామారుతి గారు, అలాగే ఇప్పుడు కిషోర బాలికలు అంటారు కదండి, వాళ్ళని గనక చూసుకుంటే ఎక్కువగా రక్తహీనత అనేది కనిపిస్తుంది. దీన్ని అరికట్టి పోషకాహార సమస్యలు లేకుండా ఉండడానికి ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయండి?
0: రక్తహీనత అనేది ఎక్కువగా బాధపడుతున్న అంశం అమ్మ. ఈ రక్తహీనత అనేది ఎప్పుడు మొదలవుతోంది అంటే, దాదాపుగా పిల్లలలోనే మొదలవుతోంది, అంటే 6 సంవత్సరాల లోపు పిల్లల్లోనే మొదలవుతోంది. ఎందువల్లంటే, ఈ తల్లులు 6 నెలల దాకా పిల్లలకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, తర్వాత నుంచి అనుబంధ ఆహారం మొదలు పెట్టాలని మనం చెప్తాం కదా. ఈ అనుబంధ ఆహారం మొదలు పెట్టేటప్పుడు ఆ ఇచ్చే ఆహారం సరైన మోతాదులో లేదంటే సరైన చిక్కదనంతో, అంటే కన్సిస్టెన్సీ అంటారు కదా, ఈ దాంతో ఇవ్వడంలో కొంత అశ్రద్ధ వహించడం వల్ల వాళ్ళకుండే రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళు పాపం పని ఒత్తిడిలో ఉంటారు, చాలామంది కూలికి వెళ్ళి పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడితే గానీ వారికి జీవితానికి సరిపోయే ఒక రకమైన సంపాదన అనేది రాదు. కాబట్టి వాళ్ళని కూడా మనం ఒక రకంగా తప్పుబట్టలేము, కానీ మన పిల్లలే మన సంపద కాబట్టి ఈ శ్రద్ధ వహించాలి. మొదటి 1000 రోజులు అనేది చాలా ముఖ్యమైనది ప్రతి మనిషికి కూడా. అంటే తల్లి గర్భంలో ఎప్పుడైతే మనం మొట్టమొదట ఏకకణజీవిగా ఒక రూపు దాల్చామో, ఆ రోజు నుంచి మనకి 2 సంవత్సరాలు వచ్చేదాకా చాలా చాలా ముఖ్యమైన రోజులు అంటారు వీటిని. ఈ 1000 రోజుల్ని గోల్డెన్ డేస్ అంటారు. ఈ బంగారు రోజుల్లో గనక ఖచ్చితంగా వారికి మంచి పోషకాహారం ఇచ్చి పోషణ లోపం లేకుండా చేయగలిగితే, ఈ రక్తహీనతలు, ఎత్తు పెరగకపోవడాలు, ఎత్తుకు తగ్గ బరువుకు లేకపోవడాలు, వయసుకు తగ్గ బరువు లేకపోవడాలు, ఈ లోపాలన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఈ శ్రద్ధ మాత్రం ప్రతి తల్లి వహించాల్సిందే తప్పనిసరిగా. తర్వాత ఈ రక్తహీనత అనేది ఎలా మొదలవుతోంది అంటే, తీసుకునే ఆహారంలో రక్తాన్నిచ్చే పదార్థాలు ఉంటాయి. మనం పోషకాహారం అంటే 4 రకాలైన వివిధ భాగాలు ఉన్నాయమ్మా. వాటిలో కొన్ని శక్తినిచ్చేవి, తర్వాత శరీరంలో మన కండరాలని మరియు ఇతర శరీరంలో జరిగే రకరకాల మార్పుల కోసం రకరకాల రసాయనాలు తయారవుతాయి, ఎంజైమ్స్ అంటారు వాటిని తయారు చేసేవి 2 రకాలు, వాటిని స్థూల పోషకాలు అంటారు. ఇది కొంచెం ఎక్కువ మోతాదులో మనం తీసుకోవాలి. తర్వాత చాలా చిన్న చిన్న మోతాదుల్లో తీసుకుంటే సరిపోతాయి, వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు. అవే విటమిన్స్ అండ్ మినరల్స్, ఖనిజ లవణాలు అంటాం మనం. ఇవి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. చిన్న చిన్నవే కదా, కొంచెం మోతాదే అంటే మిల్లీగ్రామ్ కంటే తక్కువ, మైక్రోగ్రామ్ అంటే చాలా, అంటే 1 మిల్లీగ్రామ్లో 1000 వంతుతో కూడా సరిపోతాయి మన శరీరానికి. అవి తీసుకోకపోతే ఏమవుతుంది, ఇంత చిన్న కొంచెమే కదా అని చాలా మంది అశ్రద్ధ వహిస్తారు. కానీ ఆ చిన్నవే చాలా పెద్ద ప్రమాదాలు తీసుకొస్తాయి మనకి. ఇప్పుడు మనం చెప్పుకునే ఖనిజ లవణాలు లేదా విటమిన్స్ అండ్ మినరల్స్లో గనక లోపాలు ఏర్పడితే, అవి కొన్నిసార్లు శాశ్వతమైన లోపాలుగా అయిపోతాయి. అవి మనం చివరికి మన పిల్లల్ని ఆ లోపాల నుంచి మనం తీసుకురావడానికి, బయటకు తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా మనం తీసుకురాలి. కాబట్టి చిన్న చిన్న శ్రద్ధతోనే మనం ఎక్కువ లాభాలు పొందగలుగుతాము. చిన్న శ్రద్ధని మనం గనక అశ్రద్ధ చేస్తే చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో మనం ఒక రకంగా పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది మన పిల్లల పట్ల. కాబట్టి ఈ కిషోరి బాలికలు, అడాలసెంట్స్లో ఎందుకు రక్తహీనత ఉంటుందంటే, ముందుగా

0: వాళ్ళకి తీసుకోవలసినంత పోషకాహారం తీసుకోకపోవడం, రెండవది శారీరక శుభ్రత పాటించకపోవడం, మూడవది వాళ్ళ రజస్సులు అవుతారు, ప్రతి నెల వాళ్ళ రక్తాన్ని కోల్పోతారు. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఈ రక్తం చెడు రక్తం, ఇది పోయినంత మాత్రాన పెద్దగా నష్టమేమి లేదు అనే ఒక అపోహ ఉంటుంది. ఇది చాలా తప్పు. ఆ రక్తం చెడు రక్తం కాదు, మనకి పనికి వచ్చే రక్తమే. ఎంత రక్తం పోయిందో అంత రక్తాన్ని మనం వెనుకకి తీసుకురావాలంటే అంతకు తగిన పోషకాహారం మనం తీసుకోవాలి. అంటే అది క్వాంటిటీ పరంగా, క్వాలిటీ పరంగా. ఈ క్వాలిటీ పరంగా తీసుకోవడానికి మన ఎసిడిఎస్ తరఫున కానీ, గవర్నమెంట్ తరఫున కానీ, స్కూల్స్ తరఫున కానీ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరుగుతోంది మనకి. అలాగే అనీమియా ముక్త భారత్ అనే ఒక కార్యక్రమాన్ని మన భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా కిశోరి బాలికలందరికీ, బాలురు బాలికలందరికీ కూడా ఐరన్ ఫోలిక్ ట్యాబ్లెట్లు ఇస్తారు. వీటికి ముందుగా మనకు అందరికీ దేశం మొత్తంలో కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు ఆల్బండజోల్ ట్యాబ్లెట్లు లేదా మెబండజోల్ ట్యాబ్లెట్లు, అంటే వీటిని నులిపురుగుల నివారణ కార్యక్రమం కింద జరుగుతారు. ఈ కార్యక్రమం ద్వారా నులిపురుగుల్ని నివారిస్తే సగం రక్తహీనత తగ్గినట్లే. మనం రక్తహీనత తగ్గడానికి ఎంత ఆహారం తీసుకున్నా, ఎన్ని రకాల ట్యాబ్లెట్లు వాడినా, ఈ మన శరీరంలో నులిపురుగులు అనే గనక క్రిములు కనుక ఉంటే ఎంత మనం ప్రయత్నం చేసినా ఈ రక్తహీనతను తగ్గించలేం. కాబట్టి నులిపురుగుల నివారణ కోసం నులిపురుగుల మందు తప్పనిసరిగా, ఎక్కువగా అవస్థపడుతున్న వారైతే 3 నెలలకు ఒకసారి వేసుకోవాల్సి వస్తుంది, లేదంటే 6 నెలలకు ఒక్కసారి ఒక మోతాదులో నులిపురుగుల మాత్ర వేసుకుంటే ఆ తర్వాత నుంచి ఈ ఐరన్ ట్యాబ్లెట్లు వాడితే చక్కగా మనకి రక్తహీనత అనేది నివారించబడుతుంది. అందరికీ మంచి రక్తంతో కూడిన మంచి హిమోగ్లోబిన్ చక్కటి కంటెంట్ ఉన్న రక్తం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానితో పాటుగా ఆకుకూరలు, ఆకుపచ్చగా ఉండే కాయగూరలు, పసుపు పచ్చని నారింజ రంగు పండ్లు, బెల్లము ఇటువంటివి తీసుకుంటే మాత్రం చక్కగా రక్తం మంచి క్వాలిటీతోటి, అంటే హిమోగ్లోబిన్ అనేది పరిమాణం చాలా బాగా పెరుగుతుందన్నమాట రక్తంలో. ఇలా మనం రక్తహీనతని చాలా సులభంగా నివారించుకోవచ్చు. కానీ మన వాళ్ళందరూ చేస్తున్నది ఏంటంటే అవగాహన లోపం వల్ల ఆల్బండజోల్ ట్యాబ్లెట్లు వేసుకోవడంలో అశ్రద్ధ వహిస్తారు. ఐరన్ ఫోలిక్ ట్యాబ్లెట్లు వేసుకుంటే రకరకాల కారణాలు చెప్పి వాటిని కూడా తీసుకోవడానికి కొంచెం అశ్రద్ధ వహిస్తారు. అలాగే పోషకాహారంలో కూడా ఆకుకూరలు తినాలంటే మన వాళ్ళల్లో చాలా మందికి ఒక రకమైన ఇబ్బందికరమైన అవస్థలో ఉంటారు. కానీ ఇవన్నీ తప్పు. మనం అందరూ మనం తీసుకునే ఆహారం ద్వారానే, మంచి పోషణ విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారానే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము. ఆరోగ్యం అనేది మహాభాగ్యం అమ్మ. ఎన్ని లక్షల రూపాయలు మన దగ్గర ఉన్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోతే అది పూర్తిగా వ్యర్థమైపోతుంది.
1: ఐసిడిఎస్ సిడిపిఓ పొదిలి శ్రీమతి పోలూరి సుధామూర్తి గారు, మీకు ధన్యవాదాలండి.
0: నమస్తే దివ్య మేడం.
2: మీరింతవరకు మహిళలకు పోషకాహారం ఆవశ్యకత గురించి శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

ఆకాశవాణి మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ఆధునిక యుద్ధ సాంకేతికతల అవసరం వంటి అంశాల నేపథ్యంలో భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా కేంద్ర రక్షణ శాఖ పలు కీలక ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశ రక్షణ చరిత్రలో కీలక మలుపుగా నిలిచే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక 5వ జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం దేశ రక్షణ రంగంలోనే కాకుండా రాష్ట్ర పారిశ్రామికాభివృద్దిలో కూడా చారిత్రాత్మక ఘట్టంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని AMCA ప్రాజెక్టుతో పాటు పలు కీలక రక్షణ రంగ పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ది సంస్థ DRDOలో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ అత్యాధునిక యుద్ధ విమానాలను స్వదేశీ సాంకేతికతతో తయారు చేసే అరుదైన దేశాల సరసన చేరనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా వంటి కొద్ది దేశాలకే పరిమితమైన ఈ సాంకేతికతను భారత్ కూడా సాధించబోతుండటం దేశ రక్షణ రంగానికి గర్వకారణంగా మారింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఇకపై కేవలం ఏపీ కాదు, అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని వ్యాఖ్యానించడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో దేశానికి కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 15,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో భారత గగనతల భద్రతకు పుట్టపర్తి కీలక కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక్ ప్రాజెక్ట్స్ ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ హో రహీ హై. సాథియో, ఆజ్ జిస్ పుట్టా పార్థీ నామక్ జగహ్ పర్ హమ్ సభీ యహాన్ ఉపస్థిత్ హై, యహ ఆధ్యాత్మికతా, శిక్షా ఔర్ సేవా భావ్ కే లియే కేవల్ భారత్ మే హీ నహీ బల్కి సారీ దునియా భర్ మే జానా జాతా హై. శ్రీ సత్యసాయి బాబా నే శిక్షా, స్వాస్థ్య और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है वह आज भी यहां की प्रगति के मुख्य कारणों में से एक.
0: AMCA ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్ సెంటర్ తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకే ఇలాంటి టెస్టింగ్ సదుపాయాలు ఉన్నాయని, ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వైమానిక దళానికి అవసరమైన అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి సైనిక విన్యాసాల్లో భారత రక్షణ శక్తి ప్రపంచానికి ప్రత్యక్షంగా కనిపించిందని, ఇప్పుడు AMCA ప్రాజెక్టు ఆ శక్తిని మరింత పెంచబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీకరణ దిశగా తీసుకెళ్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక రక్షణ పరికరాలను ఇకపై దేశీయంగానే తయారు చేసుకునే సామర్థ్యాన్ని భారత్ సాధిస్తోందని పేర్కొన్నారు. దేశ సముద్ర తీర భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు బ్లూ ఎకానమీ అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనున్నాయని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక అటానమస్ అంతర్గత జల

0: వ్యవస్థలు, టర్ఫెడోలను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. సముద్ర భద్రతకు అవసరమైన కీలక రక్షణ పరికరాలు ఇకపై స్వదేశీయంగానే ఉత్పత్తి అవుతాయని చెప్పారు. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ ఆగ్నేయాస్త్ర ఆధ్వర్యంలో ఆధునిక ఆయుధాల తయారీ చేపట్టనున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధ వ్యవస్థలు పుట్టపర్తిలో తయారవుతాయని చెప్పారు. 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు అమలు కానుండటం దేశ రక్షణ రంగానికి కీలక ముందడుగని పేర్కొన్నారు. అలాగే హెచ్ఎఫ్సిఎల్ సంస్థ 1,294 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఎలక్ట్రికల్ ఫ్యూజ్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ పరికరాలను ఇక్కడే పరీక్షించే సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డ్రోన్ సాంకేతికత భవిష్యత్ యుద్ధ తంత్రంలో గేమ్ చేంజర్గా మారబోతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన డ్రోన్ సిటీ ద్వారా భారత్ ప్రపంచస్థాయి డ్రోన్ తయారీ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 8 ప్రముఖ డ్రోన్ కంపెనీలు కలిసి ఓర్వకల్లో డ్రోన్ సిటీని నెలకొల్పుతున్నాయని తెలిపారు. ఇక్కడ తయారయ్యే డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, పరిశ్రమల వంటి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోందని, భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. కర్నూలును ప్రపంచ డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వా కిసి భీ గోలా బారూద్ కా సబ్సే యా ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టరీ షెల్ హో, బాంబ హో యా కోయి భీ యుద్ధ సామగ్రి హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై. యహాన్ బన్నే వాలే అత్యాధునిక్ ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా ఏక్ నయా చాప్టర్ జోడేగా.
0: పుట్టపర్తిని దేశానికి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా పనిచేస్తూ రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలిపారు. ఒకప్పుడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా ఉండేదని, కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. గతంలో దేశంలో కేవలం 46,000 కోట్ల విలువైన ఆయుధాల తయారీ మాత్రమే జరిగేదని, ప్రస్తుతం అది 1.54 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. త్వరలోనే ఈ ఉత్పత్తి విలువ 1.75 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆయుధ ఎగుమతుల్లో కూడా భారీ పెరుగుదల నమోదైందని కేంద్ర మంత్రి తెలిపారు. ఒకప్పుడు సంవత్సరానికి కేవలం 600 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలే ఎగుమతి చేసేవారని, ప్రస్తుతం అది 40,000 కోట్ల స్థాయికి చేరుకుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా తయారయ్యే తొలి 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడతాయని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, టౌన్షిప్ల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెంది మొత్తం ప్రాంతం సమగ్ర పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
1: और इसका एक बहुत इम्पॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2,000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध है और अब पुट्टपर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टपर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे.
0: కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో స్వదేశీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు ఆధునిక రక్షణ పరికరాలను ఇకపై భారత్లోనే తయారు చేయగలమని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ సిస్టమ్స్ టార్ఫెడోలు తయారవుతాయని వెల్లడించారు. దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతో బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ఇప్పుడు రక్షణ శక్తి కేంద్రంగా రూపాంతరం చెందుతోందని వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా బోధనలు ప్రపంచ శాంతికి మార్గం చూపించగా, ఇప్పుడు అదే నేలపై దేశ రక్షణకు కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు ప్రారంభం కావడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఈ భారీ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి శంకుస్థాపన దశకు తీసుకురావడం

0: ప్రభుత్వ వేగానికి నిదర్శనమని చంద్రబాబు నాయుడు తెలిపారు. జెట్ స్పీడ్తో అనుమతులు ఇచ్చామని వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వం మరియు రక్షణ శాఖ పూర్తి సహకారం అందించాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాయలసీమలో పారిశ్రామిక విప్లవానికి ఇది నాంది పలుకుతుందని తెలిపారు.
1: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నారు.
0: రక్షణ రంగంలో భాగంగా పుట్టపర్తిలో మాత్రమే కాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లో డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ యుద్ధాల్లో డ్రోన్ల ప్రాధాన్యం ప్రపంచానికి స్పష్టమైందని, భవిష్యత్తు యుద్ధ సాంకేతికతల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు డ్రోన్ల వినియోగం విస్తరిస్తోందని, ఈ నేపథ్యంలో ఓర్వకల్ను దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగాయలంక క్షిపణి శక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నౌకాదళ శక్తిగా రూపుదిద్దుకుంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ కవచంగా మారుతోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతాన్ని డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, కడప స్టీల్ ప్లాంట్, సోలార్ విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో అభివృద్ధి చెందుతున్న జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ JGF భవిష్యత్తులో దేశంలోనే కీలక గోల్డ్ ప్రొడక్షన్ కేంద్రంగా మారుతోందని, గతంలో గోల్డ్ అంటే KGF అని చెప్పుకునేవారు, ఇప్పుడు గోల్డ్ అంటే JGF అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ఏడాది JGFలో 600 కిలోల బంగారం ఉత్పత్తి కానుండగా, వచ్చే ఏడాది 1500 కిలోలకు పెంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. బంగారం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే KGF కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే JGF అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం, 2వ సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రిలయన్స్, BCPL వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని, వాటి ద్వారా 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 7 ప్రముఖ సంస్థలు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తం 4460 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నాయి. వీటి ద్వారా సుమారు 6400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన రక్షణ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆధునిక క్షిపణులు, టార్పెడోలు, హ్యాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధ నమూనాలను పరిశీలించారు. AMCA యుద్ధ విమాన నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా పుట్టపర్తిలో ప్రారంభమైన AMCA ప్రాజెక్ట్, డ్రోన్ సిటీలు, అత్యాధునిక రక్షణ తయారీ యూనిట్లు కేవలం పారిశ్రామిక ప్రాజెక్టులు మాత్రమే కావు. ఇవి భారతదేశ రక్షణ స్వావలంబనకు, సాంకేతిక సామర్థ్యానికి, భవిష్యత్ వ్యూహాత్మక భద్రతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో రక్షణ రంగాన్ని స్వదేశీకరణ దిశగా వేగంగా తీసుకెళ్తుండగా, దేశం దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి ప్రపంచానికి ఆయుధాలు ఎగుమతి చేసే శక్తిగా ఎదుగుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, పుట్టపర్తి ప్రాంతం ఇప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు తయారయ్యే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. పుట్టపర్తిని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ, అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాలకు కీలక కేంద్రం.

కేంద్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి, స్వదేశీ సాంకేతికత ఈ నాలుగు లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులు భారత రక్షణ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికాయని చెప్పవచ్చు. పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె ఉమారాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శీర్షిక వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అమెరికా అబ్బాయి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. గీతరచన ఆరుద్ర. ఈ పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

రాబోయే అతిథి కార్యక్రమంలో వినబోతున్న పాట కొండవీటి సింహం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రఘునాథపురం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట కథానాయకుడు చిత్రం నుండి పి సుశీల పాడిన గీతం. కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, బాలకృష్ణ, శారదా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ప్రముఖ కవి చలం జయంతి సందర్భంగా సమకాలీన స్త్రీవాదం చలం దృక్పథం గురించి శ్రీ వావిలాల సుబ్బారావు గారి ప్రసంగం వింటారు.
1: అసలు స్త్రీవాదమే ఆధునికం. పూర్వకాలంలో స్త్రీలకు బాధ్యతలు, ధర్మాలు, కొండకొచ్చో గౌరవాలు, ఆముష్మికంగా దేవి పూజలు తప్ప వాదాలు లేవు. సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయాల గురించి, మరికొంత అధిక గౌరవం గురించి, విద్య గురించి, సంస్కరణల గురించి ఆలోచించడం రామ్మోహన్ రాయలు మొదలు పెడితే ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి వరకు విస్తరించింది. వీరి ప్రయత్నాల వలన సమాజంలో స్త్రీల గురించి పునరాలోచించే మేధావి వర్గం విస్తరించింది. వీరి ప్రభావం సాధారణ ప్రజల మీద కూడా పడింది. అప్పటికి అదే గొప్ప ముందడుగు కూడాను. అయితే స్త్రీ పునరుద్ధరణకు నడుంగట్టిన వారు పురుషులే కావడం వల్ల వారి మనసులో ఎంత ఔదార్యం ఉన్నా సమాజంతో తలపడవలసి వచ్చినప్పుడు పోరాట పరిమితులను, సమాజ స్తబ్ధతను తులాభారం తూచుకొని ఆచితూచి ముందడుగు వేశారు. కనుక పురుష సమాజం అంగీకరించగల పరిమితులకు లోబడి మాత్రమే స్త్రీజనోద్ధరణ అనబడే సంస్కరణలు జరిగాయి. ఇదంతా పురుషుల దృష్టికోణం నుండి జరిగింది. ఈ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే ఈమాత్రానికే ఇంత భుజాలు చరుచుకోవాలా అనిపించవచ్చు. రామమోహనుడు, కందుకూరి మొదలైన వారు ఎదుర్కొన్న సామాజిక బహిష్కరణను, నిర్బంధాలను గుర్తు చేసుకుంటే వారు మహావీరులే అనిపిస్తుంది. కందుకూరి వారి పోరాటం గుడిపాటి వెంకటచలం గారితో రెండవ దశలోకి ప్రవేశిస్తుంది. ఇది పంతులు గారిని అనుసరించి చలం భుజాన వేసుకున్న పోరాటం కాదు, వారసత్వము కాదు. స్వభావగతంగా స్త్రీ మనస్సు అంతా చలంలోకి ప్రవేశించింది. గతంలో పురుష స్వభావం నుండి పురుషులు స్త్రీల కోసం పోరాడితే చలం దగ్గరికి వచ్చేసరికి స్త్రీ అంతఃకరణ, స్త్రీ మనోధర్మం చలాన్ని ఆక్రమించింది. చలం ఎంత మమేకమై ఆలోచించాడంటే స్త్రీల మనస్సులలో ఉండే సున్నితమైన భావాలను, భర్తలతో కూడా పంచుకోలేని వాటిని, తోటి స్త్రీలతో కూడా చెప్పుకోలేనంత సంకోచం కలిగించే ఆలోచనలను కూడా చలం ఎంతో స్పష్టంగా ఊహించి చెప్పారని ఒక చలం అభిమాన పాఠకురాలు ఆశ్చర్యపోతూ అన్నారు. స్త్రీ సమస్యలను ఒక మేధావి ముందు పరిష్కారాన్ని అర్థిస్తూ సమస్యలుగా చలం చూడలేదు. వాటిని జీవిత వాస్తవాలుగా, సజీవ సన్నివేశాలుగా అనుభవించి ఆలోచించారు. ఆ సమస్య తానే అయి, నలుగుతున్న ఆ వ్యక్తి కూడా తానే అయి, ఆ దుఃఖం తనదిగా, ఆ సమయాన ఆ నాలుగు స్తంభాల ఆటలో ఏ మార్గం స్వభావయోగ్యమో దానిని తానే ఆచరిస్తున్నట్టు రచన చేశారు. ఇందువల్ల ఈనాటి సామాజికవేత్తలకు, చర్చాధీరులకు, కష్టసుఖాలను బ్యాలెన్స్ షీట్ తయారు చేసే సామాజిక ఆడిటర్ పురుషులకు చలం దారి తప్పిన తీవ్రవాదిగా, చలం సాహిత్యం మహిళా ఉద్యమానికి మైనస్ పాయింట్గా కనిపించాయి. స్త్రీల కష్టాలను, అనుభవాలను చలం తన మీదకు ఎత్తుకోవడానికి తన కుటుంబంలోని బాల్య సన్నివేశాలు, బ్రహ్మ సమాజ ప్రభావం కారణాలుగా కొందరు పేర్కొంటారు. కానీ ఇవన్నీ బాహ్యంలోని ఆనుషంగిక కారణాలు మాత్రమే. ప్రధాన కారణం తన స్వభావమేను అనిపిస్తుంది నాకు. అందుకని చలం ప్రతిపాదనలు, ముగింపులు అన్నీ తానే పాత్రలుగా మారి చెప్పినవి. అవి చలానివి, స్వంత పోరాటంలోవి. నేటి స్త్రీవాద పోరాటంలో ముందుకు వచ్చిన అనేక అంశాలు చలంతో ఏకీభవిస్తాయి. కొన్నిటితో విభేదించవచ్చు. నేటి స్త్రీవాదం మరికొన్ని సమస్యలను అత్యంత వివరంగా అర్థం చేసుకుంటున్నది. స్త్రీ సమస్యలను స్త్రీలే అర్థం చేసుకోవడం, తమకు తామే పోరాడడం, తన అనుభవాలను

తామే తెలియచెప్పడం అదే స్త్రీవాదమని, పురుషులు స్త్రీల గురించి ఎంత సబబుగా వ్రాసినా అది స్త్రీ సానుభూతి సాహిత్యమే గాని స్త్రీవాద సాహిత్యం కాదని కొందరు రచయితలు వ్యాఖ్యానిస్తున్నారు. చలం స్త్రీ కోసం ఎంత వాదించినా తనది స్త్రీవాదం అనలేదు, దానిని సిద్ధాంతం అనలేదు. స్త్రీల ఆక్రందనకు, నోరు లేని దుఃఖానికి గొంతునిచ్చాడే కాని తానొక పరిపూర్ణ సమగ్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నానని అనలేదు. స్త్రీల రోదనకు కారణాలు ఏమిటో అందరికీ తెలుసుకూడా తెలియనట్లే ఉండే చీకటి కోణాలను స్పష్టం చేశాడు. లేచిపోవడమే స్త్రీ సమస్యకు పరిష్కారమా అని కొందరు సమాజ శ్రద్ధాళువులు ప్రశ్నించారు. ఏది శ్రేయస్కరమో, ఏది తన స్వభావానికి అవసరమో తెలుసుకొని ఆచరించే స్వేచ్ఛ పురుషునికి ఎట్లా ఉందో అలాగే స్త్రీకి కూడా ఉండాలి. ఫలితంగా వచ్చే సంతోషాన్ని కాని దుఃఖాన్ని కాని స్వీకరించే బాధ్యత కూడా తనదే. పురుషునికి ఎంత నిర్ణయ హక్కు ఉన్నదో స్త్రీకి కూడా అంత నిర్ణయ హక్కు ఉండాలి అనేది చలం మౌలిక ప్రతిపాదన. అందుకనే తాను మనువులాగానో సామాజిక శాస్త్రవేత్తలాగానో ఊహాజనిత పరిష్కారాలను ప్రతిపాదించలేదు. ఇది చలం వాదంలోని దోషం కాదు, ఔదార్య విస్తీర్ణత. ప్రజాస్వామ్యం వలన వస్తున్న అనర్థాలను ప్రజలే తీర్చుకొనడం ఉత్తమ రాజ్యాంగ విధానం అయినట్లు, స్త్రీ స్వేచ్ఛ వలన వచ్చే దుష్ఫలితాలను స్త్రీలే తీర్చుకొనగలగడం వారి ఉత్తమ జీవిత మార్గమని చలం భావించారు. ఆధునిక స్త్రీవాదం చలం అభిప్రాయాల్లో ఎక్కువగా ఏకీభవిస్తుంది. 1975 నుండి సాహిత్యంలో స్త్రీవాదం బలమైన స్వరంగా నిలబడింది. ఇష్టం లేని వారు ఎన్ని నిందార్థకమైన పేర్లు పెట్టినా స్త్రీవాదులు చెప్పేది ఒకటి సత్యం. స్త్రీలు మాత్రమే చెప్పగలిగిన తమ అనుభవాలు, వాటి వల్ల కలిగే దుఃఖాలు పురుషులు ఎంత మమేకమై కూడా చెప్పలేరు. అవి వారి జీవితంలో ముఖ్య భాగం. అవి శరీర ధర్మ విషయాలు. వాటిని చలం కూడా వర్ణించలేకపోవచ్చు. వాటిని మినహాయిస్తే స్త్రీలోని మాతృత్వం, వాటి చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్లు, అదనంగా వచ్చే బంధనాలు, లైంగిక వివక్ష చూపే సమాజంలో దాపురించే అదనపు కష్టాలు, వివాహ వ్యవస్థ నిర్బంధం వల్ల కలుగుతున్న అణచివేత, ఆర్థిక పారతంత్ర్యం వల్ల కుదించుకుపోతున్న వ్యక్తిత్వాలు, ఇవన్నీ ఫెమినిజం ముందుకు తెస్తున్న ముఖ్యమైన విషయాలు. వారేమీ స్త్రీ పురుషులను పరస్పర శత్రువులుగా చిత్రించడం లేదు. రెండు జెండర్ల సమిష్టి జీవనమే సమగ్ర సమాజమని స్త్రీవాదులకు తెలియని విషయం కాదు. స్త్రీవాదం అంటే స్త్రీలు ఒక్కరిదే కాదు, ఇద్దరిదీను. ఇది ఆధిక్యత పోరాటం కాదు, సమానత్వ పోరాటం. స్త్రీ సహజమైన శారీరకంగా వచ్చిన అదనపు భారాలు కాక తక్కిన అన్నింట సమానంగా ఉండాలని వారు వాదిస్తారు. స్త్రీ శరీరాలను భోగ వస్తువుగా, ఆకర్షణ విషయంగా, వ్యాపార వస్తువుగా, మోహ వస్తువుగా కాకుండా సహజ విషయంగా పరిగణించాలని వారి ఆకాంక్ష. సంతానోత్పత్తి విషయంలో కూడా తమ శరీరం మీద తమకున్న ఇష్టాయిష్టాల హక్కును గుర్తించాలని ఆశిస్తారు. చలాన్ని స్త్రీవాదపరంగా అర్థం చేసుకోవడంలో 3 అంశాలను విడబరిచి చూడాలి. బిగుసుకుపోయిన కట్టుబాట్లు ఉన్న సమాజంలో వారి కష్టాలను చిత్రించి స్వేచ్ఛనో, విలువల పునరాలోచననో, ఎదుర్కొన్న సాహసాన్నో చిత్రించిన సందర్భాలు ఒక అంశం. ఇందులో పితృస్వామ్య సమాజం వల్ల కలిగే బాధలు, ఆర్థిక పారతంత్ర్యం, సాంప్రదాయ చట్టంలో బిగుసుకుపోయి లోకజ్ఞానం లేనందువల్ల కలిగే కష్టాలు, పురుషాహంకారం వల్ల కలిగేవి, స్త్రీ సహజమైన మృదు స్వభావం వలన ప్రకృతి సహజంగా కలిగేవి, ఇట్లా అనేక కోణాలలో చిత్రించిన రచనలే అధికం. ఆధునిక స్త్రీవాదం దాదాపు వీటన్నిటినీ ఆమోదించి విశ్లేషిస్తుంది కూడా. ఈ విషయాలన్నీ చలం కూడా చిత్రించాడు. అబార్షన్ హక్కు గురించి ఆర్గ్యుమెంట్ కథ, సంతాన హక్కు గురించి నాయుడు పిల్ల, పితృస్వామ్యం, ఆర్థిక మానసత్వాల గురించి మామగారి మర్యాద, కర్మఫలం కథలు వివరిస్తాయి. స్త్రీల కోసం చలం చేసింది ఒంటరి పోరాటమైతే స్త్రీవాదులు చేస్తున్నది సమిష్టి పోరాటం. చలానికి ఉన్న వ్యక్తిగతమైన శృంగార చాపల్యం 2వ అంశం. ఇట్లాంటి రచనలు కొద్దిగానే ఉన్నాయి. దానిని కూడా జయించడానికి జయదేవ నాటకం రాశానని తానే చెప్పాడు. చలం విమర్శకులు వీటిని భూతద్దంలో చూపి చలం దృక్పథాన్ని అపార్థంతో చిత్రిస్తారు. చలం కోరే స్వేచ్ఛకు గమ్యాన్ని, పరమార్థాన్ని చెప్పే మరొక స్థాయి కూడా ఉంది. సమాజ శక్తులపై పోరాటం చేయలేనప్పుడు కొన్ని పాత్రలు విషాదంలో ముగిసిపోతాయి, మరికొన్ని పాత్రలు

పరిస్థితులకు సర్దుకుపోయి వివాహ నవలలో రమణలాగా సమాధాన పడతాయి. మరికొన్నిసార్లు అనుభవమే పరమార్థంగా రాజేశ్వరిలాగా మైదానాలు పడతాయి. స్వేచ్ఛ వల్ల జీవితానికి వికాసము, ప్రశాంతి కలగాలని జీవితాదర్శంలో లాలస దేశికాచారి వద్ద నేర్చుకుంటుంది. సమాజంలో అందరి మనోవికాసాలు ఒకే దశలో ఉండవు. అనుభవ స్వేచ్ఛ కొందరికి, సామాజిక వ్యక్తిత్వ స్వేచ్ఛ మరికొందరికి, స్వేచ్ఛగా ఉన్నాను అనే తృప్తి కొందరికి, పరమార్థాన్ని వెతుకునే స్వేచ్ఛ మరికొందరికి కావాలి. ఈ అన్ని దశలను చిత్రించారు చలన్ గారు. స్త్రీ పురుష సంబంధం వీటన్నిటికన్నా ఇంకా మార్మికమైనదని, ఆ స్థితిని పొందడానికి సర్వత్యాగాలకు సిద్ధపడి అనన్యమైన, ఏకాగ్రమైన, ఏకైకమైన, నిరంతరాయము, అప్రమేయము అయిన అనుభవాన్ని పొందడమే జీవిత పరమార్థ పరాకాష్ఠని, స్వేచ్ఛ వల్ల తప్ప అది సాధ్యం కాదని, నిర్నిబంధ జీవనమే దానికి మార్గమని పురూరవ నాటకం ప్రతిపాదిస్తుంది. కథలలో ఎందుకు, పతివ్రత, ఆత్మార్పణం, భోగం మేళం వంటివి కూడా ఈ కోణాన్ని ధ్వనిస్తాయి. స్త్రీవాద రచనల్లో స్త్రీ పురుషుల ఉభయల సంబంధాలు సమాజం మొత్తాన్ని చిత్రిస్తాయి. ఉభయల సంబంధాల కన్నా సమాజంతో సంబంధమే ఎక్కువ. చలన రచనల్లో స్వేచ్ఛా సమస్య సామాజికం మాత్రమే కాదు, అది ద్వితీయ స్థానమేమో కూడా అనిపిస్తుంది. స్త్రీ స్వేచ్ఛ సమాజంలో రాజకీయ, ఆర్థిక, అధికార నిర్వహణల్లో చలానికి అభ్యంతరకరం కాదు, కానీ ఎంత ఉన్నత దశకు దిగినా స్త్రీ పురుష అనుభవం అనివార్యతను లిల్లీ స్నేహంతో స్నేహం ఎలా అయిందంటే కథలో ఆరంభించడు కథలో చిత్రించారు. స్త్రీవాదులు చలం పేర్కొన్న సామాజిక విషయాలను ఆమోదిస్తారు. పాత్రల వ్యక్తిగత చాపల్యాలను వ్యక్తులకే వదిలేస్తారు, అవి వారి వాదం పరిధిలోకి రావు. చాపల్యాలు పురుషులకు ఎట్లా సహజమో స్త్రీలకు కూడా అలాగే సహజం. నీతి నియమాలు ఉభయలకు సమానంగానే వర్తించాలని స్త్రీవాదులు అభిప్రాయపడతారు అనిపిస్తుంది నాకు. స్త్రీవాదుల పోరాటం ప్రధానంగా సామాజికం, హక్కులు, బాధ్యతలు, వీటిలో సమానత్వం వారి లక్ష్యం. ఇవన్నీ ఆమోదిస్తూనే చలం స్వేచ్ఛను సాగించడం, ఆత్మోన్నతి కోసం, సౌందర్య అనుభవం కోసం, ఆత్మగతమైన స్వేచ్ఛ కోసం ఉండాలని, కుటుంబ సంబంధాల నుండి బయటపడ్డ స్త్రీ అధికారాలకు, అహంకారాలకు, వ్యామోహాలకు బానిస కాకూడదని ఆశించారు చలన్ గారు. స్త్రీ అన్న వారి రచనలో చివరిసారిగా వ్రాసిన ముందు మాటలో ఈ విషయాలు స్పష్టంగా పేర్కొన్నారు. స్త్రీవాదులు వ్యక్తిగత లక్ష్యాలను, వ్యక్తిగత నిర్ణయాలకు వదిలేస్తారు. చలన్ చేసింది స్త్రీల తరఫున చేసిన వాదం. స్త్రీవాదం స్వపక్షాన చేసుకుంటున్న వాదం. చలన్ చేసిన వాదంలో వ్యక్తిగత దృక్పథం, స్వీయ తాత్వికత ఇమిడి ఉంటాయి. అవి కొంతవరకే సమిష్టి సమస్యలకు ఉపకరించవచ్చు. చలాన్ని అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మిక ప్రభావాలను కూడా కలిపి చూడాలి. చలం అన్వేషణ పరిణామంలో స్త్రీ ఒక ప్రధానమైన అంశమే కానీ అవే సర్వస్వం కాదు. ఒక సిద్ధాంతాన్ని నమ్మి వ్రాసిన వారికి సొంత వ్యక్తిత్వాల కన్నా సాహిత్య వ్యక్తిత్వాలే ముఖ్యం. ఈ విషయం స్త్రీవాదుల విషయంలో సత్యం. తనను తానే అన్వేషించుకున్న వారికి చలంలాగా తన తాత్వికత, వ్యక్తిత్వం కలిసే ఉంటాయి. స్త్రీవాదుల రచనల్లో ఆక్రోశాలే గాని ఎక్కడైనా సంతోషానుభవ చిత్రణ ఉందా అని అనుమానం. పారతంత్రపు పవిత్ర రూపమే పాతివ్రత్యమని, లేని స్వర్గపు పునరూపం లేచిపోవడమని ప్రసిద్ధ రచయిత్రి రజని గారు కవితావాక్యం. చలం దీనికి భిన్నం. సావిత్రి నాటకంలో సావిత్రి ప్రేమ యముణ్ణి జయించడానికి శీలాన్నైనా ఒడ్డుతుంది. లేచిపోయి ఉన్న మైదానంలోనే ఆర్థిక అధోగతిలో కూడా స్వర్గాన్ని అనుభవించింది రాజేశ్వరి. ఊహించిన స్వర్గం కోసం సాహసించమని, దేనికైనా సిద్ధపడమని ప్రోత్సహిస్తాడు చలం. నందనోద్యానాలు రాబోతున్నాయని భ్రాంతి కల్పడు. స్వేచ్ఛ కలకత్తా కాళిక నాలిక కన్నా భయంకరమైనదని చెప్పాడు చలం. చలం పోరాటమంతా జీవన మాధుర్యం కోసం, పోరాటం చేస్తూనే ప్రేమ మాధుర్యాన్ని అనుభవించమన్నాడు. చలం స్త్రీవాదం సామాజిక పోరాటంలో సామాజికతే కాని మాధుర్య విషయం ఉండదు. ఇక నుండి స్త్రీలంటే ఎగిసిపడే నిప్పు తునుకలు అని మాత్రమే హెచ్చరిస్తారు స్త్రీవాదులు. చలం పోరాటమంతా సుందరలోకం కోసం, ఆనంద అనుభూతి కోసం. అది పొందడానికి స్వేచ్ఛా సమానత్వాలు, సాధనాలు మాత్రమే. స్త్రీవాదులను చలాన్ని ప్రత్యంశము పరిశీలింపచేయ

0: విస్తృతంగా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక స్థూల పరిశీలన మాత్రమే.
1: మీరింతవరకు ప్రముఖ కవి చలం జయంతి సందర్భంగా సమకాలీన స్త్రీవాదం చలం దృక్పథం గురించి శ్రీ వావిలాల సుబ్బారావు గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు సంతోషం చిత్రం నుండి రాజేష్ ఉషా ఆలపించిన గీతం, గీతరచన సిరివెన్నెల. ఈ పాటను కోరిన శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్,

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి రాబోయే అతిథి కార్యక్రమంలో వినబోతున్న పాట ముఠా మేస్త్రీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం ఈ పాటను కోరిన శ్రోత అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాటను కోరిన శ్రోతలు బాపట్ల జిల్లా భట్టిప్రోలు నుండి కౌతరపు వెంకట శివనాగేశ్వరరావు నాగమణి. వీరి కోరిక మేరకు నారీ నారీ నడుమ మురారి ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాటను కోరిన శ్రోతలు బాపట్ల జిల్లా భట్టిప్రోలు నుండి కౌతరపు వెంకట శివనాగేశ్వరరావు నాగమణి. వీరి కోరిక మేరకు నారీ నారీ నడుమ మురారి ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం.

రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన చిత్రగీతాలు కార్యక్రమం మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో ఈరోజు సంగీత రాగాలైన సైంధవి, ద్విజావంతి రాగాలపై శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి ప్రసంగం ఇప్పుడు విందాం. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: సైంధవి రాగం, ఇది చాలా ప్రాచీన రాగం. మతంగుని బృహద్దేశిలో ఇది కలదు. సంగీత రత్నాకరంలో ఇది 4 విధాలని చెప్పబడింది. టక్క రాగమునకు భాషగా ఒక సైంధవి. దానిలో ఋషభం, పంచమము వర్జస్వరాలు, షడ్జమే గ్రహ అంశ న్యాసస్వరం. గమకములు ధృతస్వరములు సాంద్రంగా ఉండవలను, అన్ని రసాలకు పనికి వచ్చును. 2వ రకం సైంధవి పంచమ రాగంలో జనించింది. దీని గ్రహ అంశ న్యాసస్వరం పంచమమే. ఋషభము పంచమము అపన్యాసస్వరాలట, అనగా వర్జ్యములని గాను ఉచ్చుచున్నవి. గమకములతో కూడిన స్వరములు ఉండవన్నట. 3వ తెగ సైంధవి మాలవ కైశిక రాగంలోనిది. పంచమం మృదువు, నిషాద గాంధారములు ఇందుండవు. షడ్జం దీని గ్రహాంశ న్యాసస్వరం. 4వ సైంధవి భిన్న షడ్జ రాగమునందలిది. దైవతం దీని గ్రహాంశ న్యాసస్వరం. ఋషభ పంచమాలు ఇందులోనూ లేవు. ఉద్దీపనమునకై దీనిని వినియోగించవలెను. పై వివరాల వల్ల పేరు ఒక్కటే అయినా పూర్వకాలంలో ఒక్క రాగం ఎన్ని విధాలుగా వ్యవహారంలో ఉండేదో కొంత మనం అర్థం చేసుకోగలం. కాని ఇందులో ఏ రకం సైంధవికి గాని స్వరూపం నాకు అవగతం కాదు. రత్నాకరంలోని రాగాలన్నీ ఇంచుమించుగా ఇట్లే అనిర్వచనీయ రహస్యాలుగా అంతర్ధానమైపోయినవి. సంగీత పారిజాతంలో అహోబల పండితుడు దీని స్వరూపాన్ని కొంత వివరించినాడు. ఇది శుద్ధమేళమును పుట్టింది. పూర్వకాలంలో సామగానంలోనివి శుద్ధస్వరాలుగా గ్రహింపబడినవి. వాటిని ఇప్పటి కరహరప్రియ రాగంలోని స్వరాలని మనం స్థూలంగా చెప్పవచ్చును. స్థూలంగాని ఎందుకనవల్నంటే సామగానంలోని ఋషభము దైవతము చెరి 3 శృతులు కలవి. ఇప్పుడు కరహరప్రియలో ఆ 2 స్వరాలను ఒక్కొక్క శృతి మీదికెక్కించినాము. ఈ మార్పు వలన ఋషభం పంచమంతోనూ దైవతం ఋషభంతోనూ సంవాదాన్ని సంపాదించుకుని రక్తిప్రదమైనవి. ఈ మేళంలో ఈ రాగం మూర్ఛన దైవతాదిగా ఉంటుందన్నాడు అహోబిలుడు. అంటే
2: ధని సరి గ మ ప ధ ధ ప మ గ రి స ని ధ
1: అన్నట్లన్నమాట. కాని ఆరోహణలో గాంధారము నిషాదము రెండూ వర్జించవలనట. అనగా
2: దాసరి మ ప ధ ధ ప మ గ రి స ని ధ
1: అని దీని స్వరూపం. మరి జంట స్వరములుండవలనని, స్ఫురిత గమకముతో అవి నడవవలనని అతని నిర్వచనం.
2: దదస సరి రి మ గ రి రి స.

ಮಮ ಗಗರಿ ರಿಸ ನಿಧ ನಿಸ ನಿಧ ಸ ಸಂಗ್ರಹ ಚೂಡಾಮಣಿ ಕರ್ತ. ಈ ರಾಗಂದೋ ಆರೋಹಣಲೋನು ಅವರೋಹಣಲೋನು మధ్యమం పూర్ణముగా ఉండవలనన్నాడు. అట్లంటే ఏమో నాకు స్పష్టపడలేదు. మేడం 22వదే. అతడిచ్చిన సంచారం

అని. అంటే మంద్రదైవతం మొదలు మధ్యపంచమం వరకే దీని సంచారమని, ఎక్కడా ఏ స్వరము వర్జ్యం కాదని అహోబిలుని అభిప్రాయం అనుకోవచ్చు. తచ్చూరు వారు పైమతమే అంగీకరించి నిధని సరిగమ్మా పమగరి సనిధని సా అని సంచారం చూపినారు. సుబ్బరామ దీక్షితులు ఇది శ్రీరాగమేళమందు, అంటే కరహర ప్రియామేళమందే పుట్టిందని, సంపూర్ణ రాగమని, ఆరోహణంలో దైవతం వక్రమని చెప్పినాడు. దైవతం వక్రగతి అంటే పనిధని సా అన్న సంచారం అన్నమాట. కాని అతడిచ్చిన లక్ష్యములలో ఆ వక్రగతి స్పష్టంగా కానరాదు. ఇదిగాక దీనికి ఋషభము గాంధార నిషాద స్వరములు రక్తిప్రదములట.

ఈ ప్రయోగములలోనే శుద్ధ దైవతం పలుకును, తక్కిన చోట్ల లేదు. సగరి మగారి.

ఇట్టివి రక్తి గల ప్రయోగములు. ఈ రాగమందు మంద్రస్థాయి దైవతమునకు క్రిందను మధ్యస్థాయి నిషాదమునకు మీదను సంచరించట లేదని కొందరు అన్నారు. వెంకటమహి ఈ రాగమందు రెండు స్థాయులందును సంచారం చేసి ఉన్నారు అన్నాడు సుబ్బరామ దీక్షితుడు. కాని తానిచ్చిన సంచారిలో ఒకతూరి మాత్రమే తారస్థాయి షడ్జం తాకి వదిలిపెట్టినాడు. అని మంద్రంలో దైవతం కంటే క్రిందికి ఆయన సంచారం చూపలేదు. కనుక వెంకటమహి చేసిన సంచారాన్ని ఎంత గౌరవంతో చూచినా లోక వ్యవహారంలో ఈ రాగం మంద్ర మధ్యస్థాయిల్లో మాత్రమే సంచారం చేయవలననే నియమంతో ఉండగా దానిని మీరలేకపోయినాడు ఆయన. 72 మేళముల సంప్రదాయం వ్యాప్తికి వచ్చిన శ్రీ త్యాగరాజస్వామి కాలంలో ఆయన ప్రతిభాబలం చేత ఖరహర ప్రియామేళం సర్వాంగ సుందరమై స్వతంత్రంగా ప్రచారంలోనికి రావడం మూలాన ఆ ప్రవాహంలో ఈ చిన్న రాగం మరుగుపడిపోయింది. కాని అంతకుముందు ఇది కొంత వ్యాప్తిలో ఉండినది. తాళ్లపాక వారు దీనిని వాడినట్లు లేదుగాని పురంధరదాసాదులు వాడినారు. క్షేత్రయ్య పదములు ఈ రాగంలో కొన్ని కలవు, త్యాగయ్య దీనిలో రచించినట్లు కానరాదు. మరొక విషయం, సంగీత కళా రహస్యనిధి రామరాజభూషణుడు వసుచరిత్రలో గిరికా వసురాజుల వివాహ సందర్భంలో ఈ పద్యం రచించాడు. అకుటిల సౌమ్యమాన నిలయ స్ఫురణంబును అకుటిల సౌమ్యమాన నిలయ స్ఫురణంబును.

అనగా నిషాత స్వరము యొక్క ముగింపు, నీ లయము. మంత్రదైవతం మొదలు మధ్యదైవతం వరకు సంచరించే ఈ రాగంలో నిషాదం దుర్బల స్వరం గనుక దానికి కుటిలత ఉండరాదని, అకుటిల దాని ప్రమాణం సౌమ్యంగా ఉండవద్దని, దీర్ఘముగా ఈడ్పులేక అర్థం స్ఫురిస్తుంది మనకు. అట్లే నాతిమాత్ర తారక పరివర్తనంబు అన్న చోట తారస్థాయిన ఎక్కువగా తాకరాదు అనే లక్షణంగా అనవస్తుంది. మరి సింధుకన్యక అనే పదం సైంధవి పేరును సూచిస్తుంది. కనుక ఆ పాటలు పెండింట్లలో సువాసినలు పాడే లక్ష్మీ కళ్యాణం పాటవే అయినా అవి సైంధవీ రాగంలో నిబద్ధములై ఉండినవని మనం ఊహించడానికి అవకాశం ఇచ్చినాడు ఆశ్లేష కవి సార్వభౌముడు. అనంతమానంతమాయను మన రాముడు పెండ్లి కొడుకాయను

అనేది మనవారింకా మరవని ఆ పెండ్లి పాటల మొగ్గు. మరి ఇప్పటికి తేలిన దీని లక్షణమిది. అని సంచారం. దైవతం ఆద్యంత స్వరం గనుక దానితో సంవాదం కల చతుశ్చతుర్భం జీవస్వరంగా న్యాసస్వరంగా కూడా ప్రస్తరిస్తుంది. ఇత్యాదిగా సంచరించవచ్చును. పదప మదప ఇత్యాది సంచారాల్లో దైవతం ఒక శృతి తక్కువగా పలకవచ్చును. కానీ కోమల దైవతాన్ని స్పష్టముగా వత్తి ప్రయోగించేది అంతరంజకం కాదు. హిందూస్థానీ సంప్రదాయంలోనూ ఈ రాగం సైంధవి లేక సింధూరా అనే పేరుతో ఉన్నదట. కాఫీ మేళంలో అంటే కరహర ప్రియ మేళంలోనే పుట్టిందిట. సరిమ పద సరిగరిసా అని వారి సంచారం. నిషాదం మాత్రం ఆరోహణలో తీవ్రంగా మపర్ని సరిగరిసా అని పలికిస్తారట. ఈ క్రింది క్షేత్రయ పదం ఈ రాగానికి నాకు లభించిన లక్ష్యాల్లో ఉత్తమమైనది. దొంతర్రవీ

சர் விடே மூத்தோனு செந்தரா குர நீ குணாயர் விடே மூத்தோனு. ఇలాగే రెండు చరణములు గల రాగం ద్విజావంతి, దీనిని జుజావంతి అని కూడా ఉచ్చరించగలదు. ద్విజావంతి అనే అర్థం లేని సంస్కృత శబ్దానికి అదే మూలం. ఈ రాగాన్ని ప్రాయకంగా కర్ణాటక పద్ధతితో భేదం లేకుండానే పాడుతూ ఉండే హిందూస్థానీయులు ఈ పేరు జయ జయవంతి, జయావంతి, జయ జయంతి, జయంతి, వైజయంతి అని కూడా భిన్న రూపాలతో వ్యవహరించినారు. దీని అసలు రూపమేమో చెప్పడం కష్టం. రత్నాకరాది ప్రాచీన గ్రంథాలలో ఇది నా దృష్టికి పడలేదు. పరమేశ్వరుడనే లక్షణ గ్రంథకర్త దీనిని ఇట్లు నిర్వచించినాడని భరతకోశంలో పేర్కొన్నారు. ద్విజావంత్యాం శుద్ధ మధ్యస్థు అవరోహే వివర్జిత మూర్ఛనాభేదమాత్రేణ రమణీయతరో భవేత్. ద్విజావంత్యాం శుద్ధ మధ్యస్థు అవరోహే వివర్జిత. ఇక్కడ అవరోహే నివర్జిత అని పాఠం ఉండవలనేమో. ఉన్నట్టుగానే గ్రహిస్తే అవరోహంలో శుద్ధ మధ్యమ స్వరాన్ని వర్జించవలని అర్థం చేయవచ్చును. అంటే అవరోహంలో ప్రతి మధ్యమం రావచ్చునని, ఆరోహంలో రెండు మధ్యమాలు ప్రయోగించవచ్చునని తాత్పర్యం కల్పించవలసి ఉంటుంది. అవరోహంలో నిషాదం వర్జించడం ఆ గ్రంథంలో ఇచ్చిన ఈ రాగ మూర్ఛనకు అనుకూలముగానే ఉండగలరు.

ఇంతకంటే ఈ రాగ లక్షణం పై శ్లోకం మూలాన మనకు తెలియదు. మరి మూర్ఛనాభేదమాత్రేణ రమణీయతరో భవేత్ అన్న ఉత్తరార్థమునకు అర్థం ఏమైనా కావచ్చును. సంగ్రహచూడామణిలో సంపూర్ణ వక్రమారోహే అవరోహే సమగ్రకం

అని లక్షణ లక్ష్యములు ఇయ్యబడినవి. రిమాగమపా అనే ఆరోహణ వక్ర ప్రయోగం ఇందులో ముఖ్యమన్నమాట. సరిమగమప తచ్చూరి సోదరులపై లక్షణాన్నే కొంత సంస్కరించి చూపినారు. అన్నది వారిచ్చిన సంచారం. మగరిగసా అన్న చోట రెండవ గాంధారం కోమలంగా ప్రయోగించవలననేది వారి తాత్పర్యమేమో. యథాప్రకారంగా సుబ్బరామ దీక్షితులే దీని లక్షణం విపులంగా నిర్వచించి రక్షించినాడు. సుప్రసిద్ధమైన దీక్షితుల చేతః శ్రీ బాలకృష్ణం భజరే అనే కృతిని తన సంచారితో కూడా ప్రకటించినాడు. జుజావంత్యాఖ్యరాగశ్చ సంపూర్ణ సగ్రహాన్వితః లక్ష్యమార్గానుసారేణ గీయతే గానవేదిభిః.

అనే మసకు మసకుగా ఉండిన ప్రాచీన లక్షణాన్ని, సమకాలీన వ్యవహారంలోని లక్ష్య మార్గములను చూపి స్పష్టపరిచినాడు. 28వ మేళమైన హరికేదార్ గౌళయందు జనించినది.

ఇట్టి ప్రయోగములే రాగస్ఫోరకములు. రిమగారి గరిస అనే ప్రయోగంలో ఉన్నవి సాధారణ గాంధారాలే. రిగమగరి అన్న సంచారంలో గాంధారం కొన్ని చోట్ల సాధారణముగా మరికొన్ని సందర్భాలలో అంతరముగా ధ్వనించట. రిగమగరి రిగమగరి రిగమగరి అన్నట్లు. ఈ రాగంలో ఎరుకల కాంబోది, దర్బారు, సహన, భైరవి రాగాల ఛాయలు కలిసి తోసును అని ఆయన వ్రాసినాడు. కాని దర్బారు భైరవి రాగాల ఛాయలు ఎప్పుడు ఎట్లు స్ఫురించునో ఆయన స్పష్టం చేయలేదు. సరిమాగమప్ప పదసప అన్న చోట్ల ఎరుకల కాంబోది, రిగమ పదాప మగగరి అన్న ప్రయోగంలో కొంత సహాన స్ఫురించడం స్పష్టమే. హిందూస్థానీ సంప్రదాయం వారు ఇదే సంచారమే అవలంబించి కొంత సంస్కరించి ఎంతో రక్తిగా ఈ రాగం పాడుతూ ఉన్నారు. వారిలో

ఇట్లు వారు బహుళంగా సంచరిస్తారు. మనవారు కూడా ఈ ప్రయోగాలకు విరోధులు కారు. కాని వాటిని కొంత ఎక్కువగా ఉపయోగిస్తే కర్ణాటక ద్విజావంతికి ఎక్కువ లాభం కలుగుతుంది అనుకుంటారు. రే గ మ ప ధ మ రే ప రే. భజనలలో, మంగళహారతులలో, పెండ్లి పాటలలో దీనిని ఎక్కువగా పూర్వీకులు వాడేవారు మన చిన్నతనంలో.

అనే కీర్తన తిరుమల బొక్కపట్నం విద్వాంసులెవరో రచించింది. అనుప్రాస యమకాలతో నిండింది. విళంబ మధ్యకాలాలలో వివిధ సంచారాలు కలది విన్నాను. దానికి ప్రతిగా ఇంకా అనుప్రాస యమకాదులు విస్తరించి నా ఆచార్యులు శ్రీకృష్ణ బ్రహ్మదంత పరకాల మహాదేశికులు తమ గురువుగారి విషయంగా రచించినారు కీర్తనము.

ఈ పెద్ద కృతికి కూడా మా తల్లిగారు పాటగా విన్నాను. కాని ఆ స్వర సాహిత్యాలు రెండూ మరిచిపోయినవి, ప్రయత్నించినా ఇంకా లభింపలేదు. ఇప్పటి లక్ష్యములలో ఉత్తమోత్తమమై ప్రామాణికమైన శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి చేతశ్రీ అనే కృతిని మీరిప్పుడు వినవచ్చు.

श्री बालकृष्ण।

మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సంగీత రాగాలైన సైంధవి, ద్విజావంతి రాగాలపై శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:00 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం వింటారు.
2: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं कनकलता. प्रधानमंत्री नरेंद्र मोदी नॉर्वे यात्रा के दूसरे दिन आज तीसरे भारत नॉर्डिक शिखर सम्मेलन में हिस्सा लेंगे. ये विभिन्न क्षेत्रों में भारत नॉर्डिक सहयोग की दिशा में

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశవాణి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 12:30 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో

0: ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దీంతోపాటు మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాతో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకన్, ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోరే కూడా హాజరయ్యారు. ఉమ్మడి వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో కనిపిస్తున్న వృద్ధిని నరేంద్ర మోదీ అభినందించారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు.
1: అగలే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై. యే అంబిషియస్ టార్గెట్ హై లేకిన్ అచీవబుల్ హై. ఆర్ భారత్ మే ఆప్కే ఇన్వెస్ట్మెంట్ కో ఔట్కమ్స్ మే బదల్నా మే ఆప్కో విశ్వాస్ సే కహతా హూ యే హమారీ గారంటీ హై.
0: ప్రపంచ అనిశ్చితి సమయంలో ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర భవిష్యత్తు కోసం పరస్పర సహకారమే మార్గమని భారత్, స్వీడన్ దేశాలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంకుచిత విధానాలను వీడి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పాలనా సంస్థల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి ఇరు దేశాల కూటమిని విస్తరిస్తూ క్లీన్ టెక్నాలజీ కలిగిన నార్డిక్ దేశాలను కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడితో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. అలాగే వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. ఇరు దేశాలు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వియత్నాం ఎయిర్ ఫోర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ను ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ జగదల్పూర్లో జరిగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. గత 6 దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా బస్తర్ ప్రజలు అనుభవించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 భద్రతా శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను రాబోయే 1.5 సంవత్సరంలో ప్రజాసేవా కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్, రేషన్ కార్డులు, నైపుణ్య శిక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలి

0: పెట్టకూడదని, గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఏడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, అటువంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణ శాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన సంఘటనలను కోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన పబ్లిక్ ప్రదేశాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులు కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోలు లీటర్కు 107.59 రూపాయలు, డీజిల్ 94.08 రూపాయలుగా నమోదైంది. అలాగే కోల్కతాలో పెట్రోల్ 109.70 రూపాయలు, డీజిల్ 96.07 రూపాయలకు పెరగ్గా, చెన్నైలో పెట్రోల్ ధర 104.49 రూపాయలు, డీజిల్ ధర 96.11 రూపాయలకు చేరుకుంది. గత 4 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 15వ తేదీన లీటర్కు 3 రూపాయలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా పెంపు నిర్ణయం వెలువడింది. ఇరాన్ వివాదం, హార్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే ఈ దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అమెరికా ఈ ఏడాది అక్టోబర్ 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం, వస్తు సరఫరా వ్యవస్థ బలోపేతంపై ఈ చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సమయంలోనే జరుగుతుంది. భారత్, అమెరికా, చైనాలతో కూడిన ఈ G20 కూటమి ప్రపంచ జీడిపిలో 85%, జనాభాలో 3/2 వంతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఈరోజు పుతిన్ చైనా చేరుకుంటారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమై చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించిన వారం రోజుల్లోపే పుతిన్ ఈ పర్యటనకు రావడం విశేషం. ఒకవైపు అమెరికాతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో బలమైన బంధాన్ని కాపాడుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంతో పాటు కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై పుతిన్, షీ జిన్పింగ్ చర్చించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి. ఈనాటి కార్యక్రమంలో రంగస్థల నాటక రంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి శ్రీ కె

0: ఇక్కడ సుబ్బయ్య గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: కసిబిసి వెంకట సుబ్బయ్య గారు, నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: వెంకట సుబ్బయ్య గారు, మీరు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామస్తులు. మీరు రంగస్థల నాటక రంగంలో సుమారుగా ఓ 50 ఏళ్ల పైబడి అనుభవం ఉందని చెబుతున్నారు.
2: అంతే సార్.
1: రంగస్థల నాటకం అనగానే మా చిన్నప్పుడు కూడా రకరకాల పౌరాణిక నాటకాలన్నీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి నాకు ఇప్పటికీ కూడా. ఆ పద్యాలు, రాముడి వేషం, భీముడి వేషం, హనుమంతుడి వేషం, లేకపోతే హరిశ్చంద్రుడి వేషం, ఇలా ఆ రాగాలాపన అయితే అబ్బో ఎంత మాధుర్యంగా ఉండేవో, అసలు అంత గుక్కబట్టి ఎట్లా పాడుతున్నాడా అని కూడా అనుకుని మేము ప్రాక్టీస్ కూడా చేసేవాళ్ళం అండి.
2: అవునండి.
1: అయితే వెంకట సుబ్బయ్య గారు,
2: అవునండి,
1: ఈ రంగస్థల నాటక వైభవం మీరు నేర్చుకునే రోజుల్లో మీ బాల్యంలో అది ఎలా ఉండేదండి అప్పట్లో?
2: అప్పుడు 10 ఊర్ల జనం మా కాడికి వచ్చేవారండి. అలా వచ్చి చూసి అభిమానంగా, అరే ఎట్లా ఉంటుందో చూద్దాం, ఎట్లా పాడతారో ఈ కళ అంటే అనే అనుభవం మీద అందరూ వచ్చి చూసి తెల్లవారుజులు ఉండిపోయేవారు సార్.
1: టికెట్లు ఉండేవి కదా అప్పట్లో.
2: అప్పుడు టికెట్ నాటకాలు సార్ 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు
1: అంత ఉండేది.
2: అంత ఉంది సార్. పెద్ద పెద్ద యాక్టర్లు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఏవి సుబ్బారావు, డివి సుబ్బారావు, ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్లు, పి లక్ష్మణరావు సార్, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతుంటే మేము పోయి టికెట్ పెట్టి చూసున్నాం. అంత అపేక్షంగా పోయినాం, నడిచిపోయినాం సార్. అప్పట్లో మా బాల వయసులో నడిచిపోయి చూసి ఇది కూడా మనం నేర్చుకుందాము అనే పట్టుదలతో మేము నేర్చుకున్నాం సార్. మా నాన్నోళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. మా నాన్నోళ్ళు కూడా కొన్ని డ్రామాలు ఆడి ఉండరు. మా నాన్న నర్సయ్య, వాళ్ళ తమ్ముడు బాలయ్య. బాలయ్య అన్న ఆయన కూడా ప్రోగ్రాంలు ఆడాడు. ఆ ఇంట్రెస్ట్ మీద మాకు నేర్పారు సార్. ఇప్పుడు దీని గుండా మాకు ప్రయోజనం లేదు,
1: ఆదరణ లేదు,
2: ఏమీ ఆరాధరణ లేదు.
1: ఏదో రేడియో, దూరదర్శన్ లాంటిది
2: టోటల్లోనే ఇంతమే, కానీ మాకు చూసి కళ లేదు. మా బతుకు తిరుగు కూడా బాగలేవు.
1: మరి వెంకట సుబ్బయ్య గారు
2: చెప్పండి,
1: అప్పట్లో మీకు నచ్చినటువంటి రకరకాల నాటకాలు వేస్తూ ఉండుంటారు, రామాంజనేయం, గయోపాఖ్యానం, శ్రీకృష్ణ తులాభారం, ఇలా చాలా పౌరాణిక నాటకాలు ఎన్నో ఉండేవి, సాంఘిక నాటకాలు కూడా కొంచెం అరుదుగా ఉండేవి.
2: అవునండి.
1: మీకు నచ్చినటువంటి రంగస్థల నాటకం ఏది, నటులు ఎవరు, అలాగే ఆ నాటకాల్లో నచ్చినటువంటి పద్యాలు ఏంటి, మీకు నచ్చిన రంగస్థల నాటకం ఏంటి అప్పట్లో?
2: అప్పట్లో మాకు నచ్చిన నాటకం సార్ బ్రహ్మంగారి నాటకం. భక్తి రసమైంది. 10 ఊర్ల జనం వచ్చి చూసేది సార్. అప్పట్లో మేము కూడా ఉల్లాసంగా నేర్చుకున్నాం.
1: విరాట్ పోతులూరి
2: వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాటకం కాలజ్ఞానం బాగుంటుంది సార్ అది. దాని తర్వాత హరిశ్చంద్ర, మళ్ళీ 3వది రామజనయుద్ధం, 4వది చెంచు నాటకం, చెంచు లక్ష్మీనరామ, ఇలాంటివన్నీ వేసుకుంటూ వచ్చాము. కళకు విలువ లేకుండా పోయింది సార్. మాకు కనీసం 70 సంవత్సరాల వయసు వచ్చి ఉండదు సార్. మాకు మా పరిస్థితి బాగలేదు. ఏదో ఒక ఆదరిచేత పింఛను పెంచడం ఏదో జరిగితే మేము ప్రోత్సహించుకుంటానికి అరుగుణము సార్. మాది మా పరిస్థితి స్వామి.
1: అయితే వెంకట సుబ్బయ్య గారు, మీరు చెప్పారు మీకు నచ్చినటువంటి నాటకాల్లో బ్రహ్మంగారి నాటకం ఒకటి, అలాగే రామాంజనేయ యుద్ధం అన్నారు, హరిశ్చంద్ర అన్నారు. ఏమండి, అప్పట్లో నాకు కూడా గుర్తొస్తుంది 1వ సిద్ధయ్య, 2వ కృష్ణుడు, 3వ హరిశ్చంద్రుడు, ఇలా అనేవాళ్ళు. ఏంటండి అది
2: సీన్లు అండి? ఇవి బ్రహ్మంగారు అనకంటే పట్టు సిద్ధయ్య అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ బ్రహ్మంగారు, తర్వాత కొడుకులు, తర్వాత ఆదాంబి సిద్ధయ్య, తర్వాత సెంటర్ సీన్ బ్రహ్మమణి ఉంటాడు, లాస్ట్ ఇష్టమూర్తి. బ్రహ్మంగారి నాటకానికి అవి రూపాలు.
1: అంటే నేను అనేది 1వ కృష్ణుడు, 2వ 1వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని ఇలా ఉంటాయి. సిద్ధయ్య కూడా
2: అంతే.
1: 1వ సిద్ధయ్య, 2వ సిద్ధప్ప కూడా నేను చూశాను, బ్రహ్మంగారి నాటకం చూసిన దాంట్లో.
2: అలా అండి,
1: ఒక్కతనే ఉండడు.
2: ఉండడు.
1: కొన్ని నాటకాల్లో ఇద్దరు ఒకే పాత్రను ఇద్దరు ముగ్గురు పోషిస్తుంటారండి.
2: అది ఎందుకంటే అండి, ప్రజలకు ఒక్క మనిషి అయితే చూడలేరు.
1: ఓహో,
2: చూడలేరు కాబట్టి అది ఒక సీను, అది ఒక సీను, అది సీనుకు ఒక మనిషి ఉంటే ఇది చూస్తే ఎట్లా ఉంటుందో, ఇది చూస్తే ఎలా ఉంటుందో అనే టైం పాస్ కోసం వీళ్ళందరినీ పెట్టింది. అంతేనండి, ఇంకేం కాదు. జనం ఉండటానికి, వాళ్ళు వినటానికి.
1: అదేలేండి, ఈ మొదటి సీన్లో మొదటి కృష్ణుడు, ఈయన ఆడింది బాగుంది,
2: అది
1: ఏంటో ఆడింది బాగుంది అనేవాళ్ళు.
2: అంతే అంతే.
1: 2వ కృష్ణుడు ఆడింది
2: చూద్దాం
1: పర్వాలేదు, 3వ కృష్ణుడు అబ్బా హద్దర్ కొట్టాడ్రా ఇలా అంటూ ఉంటారండి.
2: అంతే, అప్పుడు యాక్టర్కి కూడా ఉల్లాసం ఉంటుంది అట్లా.
1: అయితే మరి మీరు నటించినటువంటి మొట్టమొదటి రంగస్థల నాటకం ఏది, ఎక్కడ ఆడారు అది?
2: మేము దొనకొండ టికెట్ డ్రామాలో నక్షత్రుడిగా ఆడాను.
1: ఓహో,
2: హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రుడి
1: పాత్ర.
2: మా టికెట్ డ్రామాకి వెళ్ళాను సార్ అప్పట్లో. 2వది బ్రహ్మంగారి నాటకంలో ఊర్ల మీద, సోమిందపల్లె, గంగదేవిపల్లె, వద్దిపాడు, ఇట్టాటి ప్రోగ్రాములు ఊర్లలో ప్రోగ్రాములకు.
1: ఇవన్నీ ప్రకాశం జిల్లాలో?
2: ప్రకాశం జిల్లాలోయే. ఇవన్నీ మేము ప్రశాంతంగా దేవుడిని నమ్ముకొని ఆడాం. అప్పుడు ఏదో అంత ఇంత ఇస్తున్నారు మాకు.

0: ఖర్చులకు అంతే,
1: భోజనం పెట్టి
0: భోజనం పెట్టి మాకు ఖర్చులకు ఏదో ఈ 10 రూపాయలు తీసుకొని పొమ్మంటే అది సంతోషం సార్. మాకు అప్పట్లో
1: అది
0: ఉల్లాసం పోయి ఆడొద్దాము, ప్రజలకి ఇంత చెప్పుద్దాము అనే పడుదలతోటి పోయాము సార్. మేము
1: వాళ్ళు ఇచ్చేటువంటి పారితోషికం కంటే
0: అది
1: ఆ ఊరెళ్ళి ఆడాము
0: అది
1: అనే ఒక గొప్పతనం.
0: ఆ గౌరత కోసం మేము కూడా ఉప్పొంగి ఉల్లాసంగా పోయి ఇంకొకసారి బాడొద్దాం అనే పడుదలతో పోయినాం సార్. దానికుండా మాకు ఇప్పుడేం లేవు, ఇవన్నీ టీవీలు ఈ సెల్ ఫోన్లు ఈ రావటాన ఈ మా కళ అనేది
1: అంతరించిపోతుంది. వెంకట సుబ్బయ్య గారు,
0: చెప్పమంటారు,
1: ఇప్పుడు ఏదైనా సరే ఒక కళలో మనకు ప్రావీణ్యం పట్టు ఉండాలంటే ఏ విద్యకైనా గురువు ఉండాలి.
0: గురువు లేనిది కుదరదు.
1: అవును, గురువు లేక ఎటువంటి గుణికి తెలియరాదు రామా అన్నాడు త్యాగరాజ స్వామి వారు.
0: గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అంతో ఎంతో గురువు అనే వాళ్ళు ఉండాలి. వాళ్ళు చెప్తేనే మాకు అబ్బింది. గురువుని మేము తీసుకొచ్చుకొని జీతాలు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టించి మేము సాక్కొని మేము విద్య నేర్చుకున్నాం అప్పట్లో.
1: మీ గురువుగారు ఎవరు మొట్టమొదట?
0: ఫస్ట్ మా గురువు గారు ఎమ్మెల్యే దాస్ గారు.
1: హార్మోనియం మీదనా?
0: హార్మోనియమే. ఆయన వేరే మనిషిని బాక్సును తీసుకొస్తుంటాం ఆయన మాకు చెప్పటానికి.
1: అది
0: వాళ్ళ సహారంతో మేము ఫైల్ లేక వచ్చినాం. ఈ బ్రహ్మం కర్ణాటకానికి వచ్చాక దానయ్య పంతులు గారు,
1: అది
0: ఈ రకంగా బాలనాగమ్మ నేర్చుకున్నాం. పెద్ద పెద్దోళ్ళు అంతా చనిపోయినరు సార్, వాళ్ళంతా ఎవరు లేరు. ఇవన్నీ నేర్చుకొని మాకు కూడా చివరికి వచ్చేసినాం. మాకు ఆదరం ఏమి లేదు.
1: ఇప్పుడు రంగస్థల నాటక పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేదు.
0: లేదు,
1: ప్రభుత్వం
0: సహకరించాలా మాకు. మా పిల్లలను కూడా దాంట్లోకి దించుదామంటే మా పరిస్థితి అయిపోయింది. పిల్లలు కాంగ ఏం చేస్తారు సార్? వాళ్ళు కూడా ఏదో ఒకటయ్యా ఆ విధో విద్యో విద్య ఏదో ఒకటి నేర్చుకొని మీరు బతకండి, మా పరిస్థితి అయిపోయినది అని చెప్తున్నాం సార్.
1: ఏమండి
0: చెప్పండి.
1: అప్పట్లో గురువుగారు హార్మోనియం మీద మిమ్మల్ని రాగాలాపన చేయిస్తూ ఉంటారు.
0: అవును సార్.
1: మీకు సంగీత జ్ఞానం అంతగా ఉండదు.
0: ఉండదు.
1: ఇప్పుడు సంగీతం అనగానే శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం ఇలా అంటుంటాం.
0: అంతే అంతే.
1: శాస్త్రీయ సంగీతం అంటే సంవత్సరాల తరబడి కూడా నేర్చుకున్నా కూడా అంత ఈజీగా పరిపక్వత సాధించలేరు.
0: సాధించలేరు.
1: అలాంటిది రంగస్థల పద్యాల్లో ఎందుకో చదువుకోని వాళ్ళు కూడా టక్కన పట్టేస్తారండి. అంటే అది సాధనం మీద వచ్చేదా? ఎట్లా రాగం అయితే ఆపకుండా గుక్క తిప్పకుండా ఇలా పాడుతూ ఉంటారు, ఎట్లా సాధ్యం అండి అది?
0: అది ఎలా సాధ్యం అంటే దినదినము మనము నేర్చుకునే డ్రామా కాబట్టి ప్రతిరోజు ఆలాపన ఉంటుంది కాబట్టి మనిషిలో దమ్మును పట్టి, అది కూడా దమ్ము లేకుండా పాడలేము సార్, దమ్మును పట్టి రాగం పాడగలిగినాం. ఇప్పుడు పాడేంత మాత్రం లేరు సార్. ఇప్పుడు
1: వెంకట సుబ్బయ్య గారు, మరి ఎంతోమంది రంగస్థల కళాకారులు ఉండుంటారు మీ రోజుల నుంచి కానీ మీ ముందు తరం వారు కొందరు ఉండుంటారు, కొందరు మరి ఉండకపోను వచ్చు. అయితే ఇప్పటికైనా సరే అప్పట్లో కేవలం రంగస్థల నాటకాన్నే నమ్ముకొని జీవనాధారమే అది ఉండేటువంటి వాళ్ళు ఉండుంటారు.
0: ఉండారు సార్.
1: వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏమన్నా గమనిస్తున్నారా?
0: దానికుండా మాకేం ఉపయోగం లేదనిపించింది. ఏంటంటే కళ అనేది వృత్తిలోకి పైలోకి రావటం వల్ల కళ మంచిదే, 10 మందికి వెన చెప్పేది మంచిది. ఇప్పుడు వినేవాళ్ళు లేరు.
1: అది
0: పాటకచ్చిన పరుగులు తెస్తాం, నాటిక నేలకు పోతాం ఉండరు. దీన్ని విని కూర్చునేది ఎవరో 100కి 10 మంది ఉంటున్నారు అంతే అండి, ఎవరు రావటం లేదు. అందువల్ల కళ పౌరు తగ్గిపోయింది.
1: పౌరాణిక నాటకాల్లో ఆ పాత్రలు వేయడానికి కిరీటము, భుజకీర్తులు, గద ఇలాంటివి ఉంటాయి కదా,
0: అవి మేకప్ డ్రెస్ వాళ్ళు, డ్రెస్ కంపెనీలు ఉంటాయి అప్పట్లో. డ్రెస్ కంపెనీలు ఉంటాయి, ఆ డ్రెస్ కంపెనీలకు పోయి మేము బాడుకు తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ చేత మేకప్ వేపించుకొని మేము కళను పోషిస్తాం అప్పట్లో. వాళ్ళు లేకుంటే మేమేం చేయలేము. మేము కొనుక్కోవాలంటే ఆడ కొంటాం, మళ్ళీ
1: అదే ఆకర్షణ. అసలు
0: అది లేనిది, అసలు మన మనిషికి అందమే ఉంది. పౌరాణి వస్తుంది, అది ఉంటేనే మనిషికి పౌరు. ఆ ఈ మనిషి ఇలా, ఈ మనిషి ఇలా అనే పట్టుదలతోటి దాన్ని సాధించి నేర్చుకొని ప్రజలకు ఇన చెప్పాను అప్పట్లో.
1: అది
0: ఇప్పుడు అదంటే ఏందో తెలియదు.
1: అసలు ఆ వేషధారణ చూస్తేనే అబ్బో భీముడు అసలు అలాగే ఉన్నాడు అన్నట్టుగా మనకు కనిపిస్తాడు.
0: ఆంజనేయుడు అంటే ఎలా ఉంటాడు, ఆడ బొమ్మ నిడదొస్తున్నావు, ఈయన వేషం కూడా అలా ఉంటుంది. అప్పుడు ఆంజనేయుడు, ఆ ఆంజనేయుడు ఈ రకం పాడుతున్నాడు, రాముల వారు ఆంజనేయులు వీళ్ళు అప్పుడు చూసిండ్రు, ఆనందించు.
1: అలాగే ఆ డైలాగులు కూడా చాలా అసలు ఏం లేదు, వన్స్ మోర్ అని ఇలా అనేవాళ్ళు, ఈలలేసేవాళ్ళు.
0: ఉదయము 6 గంటల దాకా పేలరు
1: బా,
0: ఇంకా ఎట్లుంటుందో, ఇంకా ఎట్లుంటుందో ఆ రకంగా చూసి సంతోషించి పోయేవాళ్ళు. సన్మానాలు చేసేవాళ్ళు అప్పట్లో కూడా మాకు కళాకారులకు సన్మానం చేస్తారు, సెలవు సన్మానం చేస్తారు, డబ్బులు సన్మానం చేస్తారు. వాళ్ళని మేము పొగిడి వాళ్ళ మైకులో మేము కూడా చెప్పుతాం,
1: అవునండి
0: తీసుకోకూడదని. అలా కళ అంటే
1: ఏదైనా ఒక కళాకారుడు పద్యం పాడుతుంటే అతనికి నచ్చి వన్స్ మోర్ అని కొట్టి మళ్ళీ పాడించి 1 రూపాయో పావలానో బేడానో ఇచ్చేవాళ్ళండి.

0: ఇచ్చి ఉండారు సార్. మళ్ళీ అట్టానికి ఇచ్చినారు వాళ్ళు ఎవరైనా, ఇదిగయ్యా మాది, ఆయన పేరు చెప్పి 10 మందిలో విలువగా ఆయన మళ్ళీ పొగిడి పంపిస్తారు. ఆ రకంగా కళాకారులకు అభిమానం ఉన్నది అప్పట్లో, ఇప్పుడు లేదు.
1: తర్వాత కొన్ని కొన్ని రంగస్థల నాటకాల్లో ఒక పద్యం పాడినా, ఒక డైలాగ్ చెప్పినా, ఓహో ఇతనే చెప్పాలి, ఈ పద్యాన్ని ఈయనే పాడాలి అని కూడా
0: అభిమానం,
1: అభిమానం
0: దాంట్లో ఉండే భావం, ఆ రుచి ఎలా ఉంటుంది వాళ్ళు ఒకసారి ఇంటే బాగుండు అనే భావం మీద వాళ్ళు విజిలీలు కొడతారు, మున్సిమార్లు కొడతారు. మళ్ళీ మేము వాళ్ళకు పాడతామండి అని అభిమానంగా మళ్ళీ మేము పాడేస్తాం. వాళ్ళకి అప్పుడు ఇదిగయ్యా మా 1000 రూపాయలు తీసుకో, 10 రూపాయలు తీసుకో, గౌరవతకు వాళ్ళు ఇస్తారు. మేము కూడా వాళ్ళ గౌరవం పోగుతాం, కళాకారుడుకున్న విలువ అది.
1: కొన్ని కొన్ని సీన్లలో అంటే ఏడుపొచ్చే సీన్లు ఉంటాయి, అది చూసేవాళ్ళు కళ్ళ మీద బొటబొట ఏడుస్తుండేవాళ్ళు అండి, నేను కూడా చూశాను.
0: చంద్రమతి అంటే
1: హరిశ్చంద్ర నాటకం,
0: హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి
1: అవును
0: కొడుకును,
1: లోహితుడు,
0: లోహితుడు కొడుకు, ఆయన కాటికాపరికి పోయి ఏమేమో దాసిగా ఉండి ఇలా బాధలు చూస్తుంటే ఆమె బాధ పెట్టేదానికి కింద జనానికి కూడా కళ్ళ నీళ్ళు పడిపోతాయి.
1: అవునండి,
0: అలా ఉంటుంది ఆ సన్నివేశం. ఈయన కూడా కాటికాపర్లోకి పోయి ఆమె పోయి అడిగితే నువ్వు ఎవరో నాకు తెలియదు, నా కాటి సుంకము నాకు ఇచ్చేయి, ఇవన్నీ వద్దు అనే లెక్కన జనాలు కూడా బా ఇంత పనియా
1: అది
0: ఇట్లనా అని కొంత జనాలలో మార్పు వచ్చేస్తుంది. అట్లా జరుగుతాయి సార్ ఆ నాటకాలు.
1: అవును,
0: బ్రహ్మంగారి నాటకం కూడా అంతే. సిద్ధయ్య బ్రహ్మంగారు సమాధి లేకపోయాడు, శిష్యుడు సిద్ధయ్య 12 సంవత్సరాల శిష్యుడు. ఆయన ఏం చేసిండు, నీకు నేను జ్ఞానం ఒప్పిస్తానన్నాడు, ఇవ్వకుండా ఆయన సమాధి అయిపోయిండు. అయిపోయినాక ఈయన వచ్చి సిద్ధయ్య అడవికి పోయి పూలు తీసుకురమ్మంటే సమయం మీద పడి లబో దిబ్బో అని కొట్టుకుంటాడు, జనాలకు ఆకర్షణ వచ్చేస్తుంది.
1: అది
0: అబ్బా ఏం బాధపడుతున్నారు ఆయన అనే రూటు వచ్చేస్తుంది. అలాంటివన్నీ ఉంటాయి సార్, అందుకు జనం 6 గంటల దాకా కదలరు. చూద్దాం పోల్సిద్ధ ఏంది, కాడిచిన హరిశ్చంద్రుడేంది, రామయుద్ధం ఏంది, చెంచులక్ష్మి అనేది వాళ్ళేంది, ఇలాంటివన్నీ ఆ రకం ఉంటాయి. బాలనాగమ్మల బాలవర్ధి బాలనాగమ్మ వాళ్ళిద్దరు తల్లి కొడుకులు, వాళ్ళది అట్టుంటుంది బాధ సన్నివేశం చూస్తే కళ్ళమ్మ నీళ్ళు పడతాయి సార్ ఆ డ్రామాలకు. అలాంటివి అయి రంగస్థల పద్యాలు అంటే అలా ఉంటాయి.
1: బాలనాగమ్మ నాటకంలోనైనా సంగు అనే పాత్ర ఏదో ఉంటుంది,
0: అది సంగు బాయల పకీరు సంగు,
1: బాయల పకీర్ సంగు,
0: అది ఆ సన్నివేశం అది. బాలనాగమ్మ బాలవర్ధి కొడుకు కార్యవర్ధి భర్త వాళ్ళ సన్నివేశం అట్టుంటుంది.
1: అంటే ఈ బాలనాగం నాటకంలో కదా బాయల పకీరు పాత్ర
0: స్టార్టింగ్ అదే, పకీర్ సంగు వాళ్ళ సన్నివేశం అయిపోతాగానే ఆయన చెరదేసకపోతాడు ఏమను, బాలనాగమ్మను పురిటి పిల్లోడప్పుడే ఏమను పిల్లోడిని ఆడు ఉంచగానే బాలనాగం చెరబిక్కుతాడు.
1: ఆయన ప్రాణం కూడా సప్త సముద్రాలలో చిలకలో ఉందని
0: అని చెప్పి రహస్యం ఆడబెడతాడు. ఈ బాలవర్ధి అంత ఇంత పెద్ద అయ్యి వాళ్ళ నాన్నగారిని మొత్తాన్ని నాశనం చేస్తాడు. ఎవరు వాళ్ళు మాయల పకీరు మాయచేటి. ఈ బాలవర్ధి చిన్నోడు పెద్ద అయ్యి తెలుసుకుంటాడు ఫలానా కాడ నెలకు, అప్పుడు ఈయన పోయి శిలక్కాడికి పోయి శిలకను పట్టుకొని అప్పుడు ఈయన హింసలు పెట్టేస్తాడు, మా తల్లిదండ్రులను ఇట్లా చేసినావు, నువ్వు ఇంత ఘోరం చేసినావు, నిన్ను నేను ఎందుకు బతికియాల, అప్పుడు ఈయన కూడా సమరిస్తాడు, తల్లిదండ్రులను మొత్తాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తాడు.
1: అది అలాగే ఈ సత్యహరిశ్చంద్ర నాటకం అన్ని నాటకాల్లో కంటే కూడా అంటే నాకు తెలిసి కొంచెం ఎక్కువ సార్లు ప్రదర్శింపబడము, ఆ పద్యాలు ఆ డైలాగులు కొద్దిగా బాగా ప్రజల్లోకి వెళ్ళినట్టుగా నేను గ్రహించింది అది.
0: అవునండి,
1: ఎందుకంటే ముఖ్యంగా డివి సుబ్బారావు గారు,
0: బండారామారావు గారు,
1: బండారావు
0: సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు.
1: అసలు ఆ పద్యాలు మామూలుగా చదువు రాని వాళ్ళు కూడా వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు చాలా పాడుకుంటూ
0: ఎక్కువ ఆలాపన వచ్చేస్తుంది అది.
1: అట్లా దాన్ని అదేటో ఒక రకమైన గొంతుతో పాడతాడు, ఆహా ఎత్తుకోవడం ఎత్తుకోవడం ఇలా ఎత్తుకొని ఒక్కసారిగా హై పిచ్లోకి వెళ్ళిపోతూ
0: పోవాలి సార్,
1: ఒక్కొక్కసారి కళ్ళనీళ్ళు తెప్పిస్తూ ఉంటారా అలాంటి
0: సన్నివేశం వాళ్ళ బాధలలో అట్ట అనిపిస్తుంటారు చూసే జనాలకు, వాళ్ళు పడే కష్టాలు ఆ కష్టాలు చూసే వాళ్ళకి అబ్బా ఏం బాధ పెడుతున్నారు రామును, ఏమి ఎంత బాధపడుతుందిరా అనే వేసుక జనాలకు ఇంకా జోడు చూసిపోదాం, పని ఉంటే రేపు చేసుకోవచ్చు అప్పట్లో అట్లా ఉన్నది సార్. అప్పుడు ప్రజలు ఇప్పుడు ఇది లేదు.
1: అది వెంకట సుబ్బయ్య గారు
0: చెప్పండి,
1: మరి ఇంత రంగస్థల నటనా రంగంలో ఎన్నో చూశారు, మీరు పాల్గొన్నారు, ఇంత అనుభవం గడించారు, సరే అంటే ఇప్పుడున్నటువంటి సినిమాలు అవనండి, ఈ సెల్ఫోన్ యుగంలో రకరకాల కళారూపాలు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటాం మనం, అంతా కూడా ఇలా వచ్చేసింది కాబట్టి వీటి ఆదరణ కూడా అంటే ముందు అసలు చూసేవాళ్ళు లేరు,
0: లేరు
1: మరి దీన్ని ఆదరించేవాళ్ళు లేరు, ఇలా ఉంది పరిస్థితి. మరి ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు అంటే ఏ వృత్తిలో ఉన్నారు,
0: ఏమి
1: మీ కుటుంబ పరిస్థితి ఏంటి?
0: మా కుటుంబ పరిస్థితి, మేమా బేదవాళ్ళం.

0: ఈ కళను పోషించుకుంటా ఏదో కూలి పని వ్యవసాయం పని చేసుకుంటా బ్రతుకుతున్నాం మేము.
1: వ్యవసాయ కూలి పనులు,
0: వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం.
1: ఏమేమి పనులకు వెళ్తారు? పొలం పనులకి?
0: పొలం పనులకు వ్యవసాయం చేయడానికి బాడెక్కలో పోతుంటాం.
1: వాళ్ళు
0: పిలుచుకుంటే మేము బాడెక్కు పోయి మా కూలి మేము తీసుకుని అట్ట చేసుకుంటాం.
1: అరక దున్నడమా లేకపోతే ప్రతి మొక్కలు నాటడమా?
0: నాటడం కానీ అరక సేద్యం చేయటం కానీ దేనికైనా మేము పోగలుగుతాం. పొలం పనికి చేయగలుగుతాం, మాకెంత కూలి ఇస్తారు. ఆ కూలితోటి ఈ కళను నమ్ముకున్నాం కాబట్టి ఏదో అంతెంత వాళ్ళు ఇచ్చే ఆ కళతోటి ఇప్పుడు దాకా మేము జీవించినాం. ఇక ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు, మేము కూడా తగ్గిపోయినాం. ప్రభుత్వాన్ని

0: పొలం పనికి చేయగలుగుతాం, మాకెంత కూలిస్తారు. ఆ కూలితోటి ఈ కళను నమ్ముకున్నాం కాబట్టి ఏదో అంతెంత వాళ్ళు ఇచ్చే ఆ కళతోటి ఇప్పుడు దాకా మేము జీవించినాం. ఇక ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు, మేము కూడా తగ్గిపోయినాం. ప్రభుత్వాన్ని ఏదన్నా దయ ఉంచి
1: పెన్షన్ లాంటివి,
0: పెన్షన్లు
1: కళాకారులకి, కళాకారులకు
0: పెన్షన్లు ఒకరికి పెంచమని కోరుతుండటం అవుతుంది.
1: మీ ప్రాంతంలో ఏమేమి పంటలు వేస్తుంటారండి దొనకొండ ఏరియాలో?
0: మా దొనకొండ ఏరియా దొనకొండ మండలంకి వెళ్ళి ప్రతి మిరప, కంది, పొగాకు,
1: దొరపొగాకు,
0: దొరపాకు నాటు కూర్చుండి.
1: ఈ దొరపొగాకు అంటే సిగరెట్లకు వాడేటువంటి పొగాక?
0: అవి బ్యాడ్నాక్ సార్, అది బ్యాడ్ని పొగాకు. మామూలుగా
1: లంక పొగాక చుట్టలకు వాడేది,
0: చుట్టుకు
1: చుట్ట చుట్టుకొని తాగుతూ ఉంటారు పాత రోజుల పెద్దవాళ్ళు.
0: అయ్యి అట్టాడి పొగాకు ఇప్పుడు చుట్టు పొగాకు అంటారు, దానికి వరకు ఎండలు కట్టేయటమే.
1: అవును,
0: ఆ పొగాకు ఎక్కువైంది, కూలీలు పెరిగాయి సార్. అవి కూడా రైతు బతికేది ఏం తక్కువైంది, ఇప్పుడు రైతుకు పెట్టుబడి ఎక్కువైంది
1: అది
0: కూలీల వల్ల. రైతు కూడా ముందుకు పోలేకపోతున్నాడు.
1: మీరు వ్యవసాయ పనులు చాలా చేస్తున్నా అన్నారు కదా,
0: చేశాం.
1: ఇప్పుడు అరక దున్నడం అని అంటారు, దాంట్లో బోల్డెన్ రకాలు ఉంటాయి.
0: ఉండయి ఉండయి,
1: అరక అంటారు, గొర్రు అంటారు, నాగలు అంటారు, దంతి అంటారు, గుంటక అంటారు.
0: అప్పట్లో ఆరు చెక్కల గొర్రు జొన్న ఎదబెట్టేది, కొర్రలు ఎదబెట్టేది, వరిగలు ఎదబెట్టేది అప్పట్లో. ఇప్పుడు అయి పోయి చెక్కలు అచ్చుదోలుకోవటం, పొగాకు నాటుకోవటం, మిరప చెట్లు నాటటం, పత్తి నాటటం.
1: మిషన్లు వచ్చేసినట్టున్నాయి కదా, అవి కూడా
0: ఇప్పుడు కంది కోసే మిషన్లు తయారయ్యాయి. కూలీలు పెరిగాక మనం తట్టుకోలేము అని రైతులు ఏం చేశారంటే, మేము కొట్టి ఎండేసి ఎంత చేసేలకు మాకు చాలా అవుతుంది, పెట్టుబడులు రావు. మిషన్ ఆ రోజుకి ఆ రోజు మిషన్కు ఎకరాకు వచ్చి 1600 మిషన్ చేస్తే ఆ రకంగా ఇచ్చేది చేసుకుని వస్తుండేది. అందులో తెగుళ్ళు ఎక్కువ,
1: అది
0: పొలంకు తెగుళ్ళు ఎక్కువైనాయి, పురుగు మందులు కొట్టి ఇట్టా నష్టపోతున్నాం రైతులు.
1: సరే అండి, చాలా వివరంగా చెప్పారు. అయితే మీకుండేటువంటి అనుభవంలో మీకు నచ్చిన మంచి పద్యం ఏదో ఒక నాటకంలో ఒకటి పాడండి.
0: సరే అండి, పాడతాను.
1: ఆ నాటకం పేరు చెప్పి ఆ పద్యం కూడా ఒకసారి చెప్పి పాడండి.
0: మేము పాడే పద్యం బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య, సెంట్రల్ సీన్ సిద్ధయ్య, ఆదాయం సీన్ సమాధంలో సిద్ధయ్య పాడే పద్యం. అమ్మా అమ్మరో తల్లి,

తల్లి, ఈ పాడు మతములతోటి, అమ్మా ఈ పాడు మతములతోటి నీకు

0: మా శ్రోతలకు అందరికీ తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. నమస్కారం.
2: రంగస్థల నాటక రంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి శ్రీ కె వెంకట సుబ్బయ్య గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.

0: చాలా చక్కగా పాడారు వెంకట సుబ్బయ్య గారు.
1: అండి
0: ఈ రంగస్థల నాటక రంగంలో మీ అనుభవాలన్నీ కూడా, మీ చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు ఇప్పటి పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా

శ్రీమద్ విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నుంచి పీలీలు ఆలపించిన గీతం విన్నారు. ఇప్పుడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ చిత్రానికి ఎం బాలమురళీకృష్ణ ఎస్ జానకి పాడిన పింగళి గీతం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవనధ.

0: ఆకాశవాణి
1: 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ, బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం. 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణీ.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: పెద్దరికం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఒక చిత్రగీతం వినండి.

చిత్రగీత విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు: మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.

0: తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. వార్తల వివరాలు. చేపల వేటతో పాటు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటిస్తున్నారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకారు కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ,
1: జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజులు తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి తుమ్మల పెంట్లో హామీ ఇస్తున్నా. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్ లో వేసాం.
0: తపాలా శాఖలో మెరుగైన సాంకేతిక సాధనాలు అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను మరింత వేగవంతంగా సమర్థవంతంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, హర్యానా పోస్టల్ సర్కిల్స్ ఆర్థిక కార్యాచరణ పనితీరుపై ఢిల్లీలో నిన్న విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మొబైల్ అవుట్ రీచ్ ద్వారా తపాలా సేవలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడం, వారాంతాల్లో కూడా సేవల అందుబాటు కల్పించడం, డిజిటల్ లాజిస్టిక్స్ రంగాల్లో విస్తరణపై దృష్టి పెట్టడం వంటి అంశాలతో ఇతర పోస్టల్ సర్కిల్స్ కు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత తపాలా శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ది, పార్సెల్ బుకింగ్ డెలివరీ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే సూర్యఘర్, పీఎం కుసుమ్, పునరుద్ధరణ పంపిణీ రంగ పథకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన 4వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో భూసేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ అనుమతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల విషయంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి అనగాని సత్యప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ, తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు, వసతి, అన్నప్రసాదం, మౌలిక వసతులను మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఇతర రాష్ట్ర వివిఐపీలు అందరూ కూడా వచ్చారు, అందరూ కూడా కలకచడం జరిగింది, వాళ్ళని కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రక్షాళన అవ్వచ్చు, ప్రసాదం టేస్ట్ అవ్వచ్చు, కామన్ పీపుల్ కూడా చతికంగా దర్శనం చేపిస్తా ఉన్నాము. క్లీన్నెస్ కానీ అన్ని కూడా చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దర్శనాలు అందరికి కూడా పేదవాడికి కూడా సకాలంలో జరగాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అలాగని రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి, పెట్టుబడులు అన్ని వస్తా ఉన్నాయంటే ఇక్కడ దేవదేవుడి యొక్క ఆశీస్సులు.
0: రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్

0: ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ప్రైడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సురుదేవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాసన వ్యవస్థలో సిబ్బంది నైపుణ్యాభివృద్ధికి ఇటువంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చట్టాల రూపకల్పన, ప్రైవేటు బిల్లులు, తీర్మానాలు, శూన్యగంట, ప్రశ్నోత్తరాలు, శాసన వ్యవస్థలో బడ్జెట్ ప్రక్రియలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లోక్సభ సచివాలయం ప్రైడ్ డైరెక్టర్ పీకే మల్లిక్తో పాటు రాష్ట్ర శాసనసభ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అనంతపురం జిల్లాలో ఈరోజు నుంచి జన్ భాగీదారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ అభా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాల కింద గిరిజనులకు లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలకు ప్రజలు హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈరోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆకాశవాణి గత 90 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
1: ఒక ఆర్గనైజేషన్ 90 సంవత్సరాలు నిర్విరామంగా పని చేయడము, సక్సెస్ఫుల్గా ఉండడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎంటర్టైన్మెంట్, దిస్ రెగ్యులర్ సర్వీసెస్ ఈస్ వన్ థింగ్, బట్ డిజాస్టర్ టైంలో స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, నేషనల్ గవర్నమెంట్ కావచ్చు, రేడియో, ఎవ్రీ అదర్ కమ్యూనికేషన్ ఒక్కసారి టిప్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ రేడియో ఈస్ వన్ స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ద పబ్లిక్. డిజాస్టర్ టైంలో మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉండే ఆకాశవాణికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: అనంతరం ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత మాట్లాడుతూ, బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి విజ్ఞానం వినోదంతో పాటు విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తోందన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈరోజుతో ముగియనుంది. జాతర చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శతకం పట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు డ్రోన్ నిఘా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వనితా వాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గర్భాశయంలో పాలిప్స్ ఫైబ్రాయిడ్స్ చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
6: ఈరోజు మహిళల్లో చాలా సర్వసాధారణంగా ఫైబ్రాయిడ్స్ గురించి వింటూ ఉన్నాము, అలాగే పాలిప్స్ గురించి కూడా వింటూ ఉన్నాము. మరి ఈ ఫైబ్రాయిడ్స్ పాలిప్స్ అనేవి ఏంటి, వీటి చికిత్సా విధానం ఎలా ఉంటుంది, వీటిని ఎలా కనుక్కోవాలి, ఇవి ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మనతో మాట్లాడడానికి గైనకాలజిస్ట్ డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
7: నమస్కారం
6: డాక్టర్ గారు. అసలు ముందుగా ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటండి?
7: ఫైబ్రాయిడ్స్ అంటే యాక్చువల్గా అవి గర్భాశయంలో ఏర్పడే గడ్డలు. ఇవి సాధారణంగా అంత ప్రమాదకరమైనవి అయితే కాదు, రకరకాల సిమ్టమ్స్ తోటి ప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ మేము మెడికల్ లాంగ్వేజ్లో మయోమాస్ అంటాము. ఇవి 3 రకాలు ఉన్నాయండి. దాని లొకేషన్ బట్టి దీన్ని క్లాసిఫై చేస్తాము. సబ్సీరస్, ఇంట్రామ్యూరల్, సబ్మ్యూకోజల్. సబ్సీరస్ అంటే ఏంటంటే గర్భాశయం యొక్క బయట పొర వైపు నుంచి వచ్చేసేసి మయోమెట్రియం నుంచి వచ్చి గర్భాశయం బయట వైపు గ్రో అవుతే దాన్ని సబ్సీరస్ అంటాము. అది కాకుండా గర్భాశయం యొక్క మస్కులేచర్లో, యాక్చువల్గా అన్ని ఫైబ్రాయిడ్స్ మస్కులేచర్లోనే ఏర్పడతాయి, అట్లాగే ఉండి గర్భాశయం పెద్దదిగా అయిపోయి ఇంట్రామ్యూరల్ అంటాము. ఇంకొకటి సబ్మ్యూకోజల్, లోపల వైపు ఎండోమెట్రియల్ క్యావిటీ వైపు గ్రో అవుతే గనక ఫైబ్రాయిడ్, దాన్ని సబ్మ్యూకోజల్ అంటాము. పాలిప్స్ అనేవి ఏంటంటే 2 రకాలు. ఫైబ్రాయిడ్ పాలిప్స్ ఉంటాయి, మామూలుగా ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉంటాయి. ఎండోమెట్రియల్ పాలిప్ ఏంటంటే ఎండోమెట్రియం యొక్క లైనింగ్ లేదంటే ఎండోసర్వైకల్ కెనాల్ యొక్క లైనింగ్ కొంచెం ఒక తిత్తిలాగా ఏర్పడి లోపలికి ఎండోమెట్రియల్ క్యావిటీలోకి చొచ్చుకుని వస్తే దాన్ని పాలిప్ అంటాం. ఇవి ఏంటంటే చాలా రకాల కాజెస్ ఉన్నాయి. మెయిన్గా కొన్ని క్రోమోజోమ్స్లో జరిగే మార్పుల వలన, ఫర్ ఎగ్జాంపుల్ 6, 7, 14 ఈ క్రోమోజోమ్స్లో జరిగే మార్పుల వలన వస్తాయని తేలింది. తర్వాత జీన్ మ్యూటేషన్స్, క్రోమోజోమ్ జీన్ మ్యూటేషన్స్ అవి ఏర్పడిన తర్వాత వాటికి సపోర్టింగ్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ స్టిమ్యులేషన్ ఉంటే కనుక ఈ ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయని కనుక్కొని ఉన్నారు. తర్వాత ఎట్లాంటి మహిళల్లో వస్తాయి అంటే ఇవి ఎక్కువ కాలం పిల్లలు పుట్టకుండా ఉండేవాళ్ళు లేదంటే అసలు సంతానం లేని వాళ్ళలో కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న లేదంటే కనుక ఒబీస్ పీపుల్లో ఇవి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి.
6: డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పారు ఫైబ్రాయిడ్స్ అనేవి జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయని. మరి ఈ ఫైబ్రాయిడ్స్కి ఎండోమెట్రియాసిస్కి తేడా ఏంటండి?
7: ఎండోమెట్రియోసిస్ అది కంప్లీట్గా డిఫరెంట్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భాశయం యొక్క లోపలి పొర, ఎండోమెట్రియము గర్భాశయం లోపల వైపు ఉంటుంది, సామాన్యంగా అలా ఉండాలి. ఆ ప్లేస్లో కాకుండా వేరే చోట్ల ఎక్కడైనా సరే, అబ్డామినల్ క్యావిటీలు ఓవరీస్ మీద రావచ్చు, లేదంటే పెరిటోనియల్ క్యావిటీ మీద, ఇంటెస్టైన్స్, లేదంటే వేరే చోట్ల ఎక్టోపిక్ సైట్స్లో ఉంటే కనుక అదర్ దాన్ ద ఎండోమెట్రియల్ క్యావిటీ, యూట్రస్లో కాకుండా వేరే చోట్ల ఉంటే ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇదేంటంటే గర్భాశయం మస్కులేచర్లో ఏర్పడే గడ్డల్ని మాత్రమే ఫైబ్రాయిడ్స్ అంటాం.
6: డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి లక్షణాలని చూపిస్తారండి?
7: సామాన్యంగా ఫైబ్రాయిడ్స్ చాలా మందిలో సింప్టమ్స్ ఉండవమ్మ. చాలా రోజులు, చాలా సంవత్సరాలు అలాగే ఫైబ్రాయిడ్ ఉండి ఎప్పుడుకో మామూలు రొటీన్ చెకప్కి వెళ్తే డయాగ్నోస్ అయ్యేవాళ్ళు చాలా మందిని చూస్తాము. వీళ్ళల్లో కొంతమందిలో లక్షణాలు ఉంటాయి. అవేంటంటే మెన్సెస్ అప్పుడు పెయిన్ ఉంటుంది, విడప్పుడు కూడా ఏదో పెల్విక్ ప్రెషర్, పెల్విక్ పెయిన్ ఉంటుంది. దీర్ఘకాలికంగా కడుపులో నొప్పితోటి, లో కడుపులో నొప్పితోటి బాధపడుతూ ఉంటారు. తర్వాత హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, అంటే మెన్సెస్ అప్పుడు ఎక్కువ రోజులు ఎక్కువ క్వాంటిటీ బ్లీడ్ అవుతూ ఉంటారు వీళ్ళు. తర్వాత ప్రెషర్ సింప్టమ్స్ ఉంటాయి. ప్రెషర్ సింప్టమ్స్ అంటే ఇవి పెరిగే కొద్దీ ఏంటంటే చుట్టుపక్కల ఆర్గన్స్ మీద ఒత్తిడి పెంచుతుంది.

0: సపోజ్ యూరినరీ ట్రాక్ట్ మీద ఒత్తిడి పెంచింది అనుకోండి, యూరినరీ రిటెన్షన్ రావచ్చు, లేదంటే మాట మాటికి యూరిన్కి వెళ్ళాల్సి రావచ్చు. తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళల్లో కూడా కొంతమందికి సంతాన రాహిత్యం కూడా డెవలప్ అవుతుంది దీనివల్ల.
1: డాక్టర్ గారు, సహజంగా ఇలా మెన్సెస్ అప్పుడు ఎక్కువ బ్లీడ్ అవ్వడం, అలాగే ఈ ప్రెషర్ సింప్టమ్స్ అని చెప్పారు, ఈ లక్షణాలు కనుక ఉంటే మీ దగ్గరకు వచ్చి కనుక కంప్లైంట్ చేస్తే మీరు ఫైబ్రాయిడ్స్ అని అనుమానిస్తారు.
0: అంటే ఎండోమెట్రియోసిస్లో కూడా పెయిన్ ఉంటుంది, ఎక్స్ట్రా బ్లీడింగ్ అది ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మామూలుగా ఈ ఫైబ్రాయిడ్స్ మనం రొటీన్ చెకప్లో డయాగ్నోస్ అవుతే దీనికి ఫస్ట్ పెల్విక్ ఎగ్జామినేషన్లోనే తెలుస్తుంది. ఏంటంటే గర్భసంచిలో ఏదైనా గడ్డ తగలటం కానీ, లేదంటే గర్భసంచి మామూలు కన్నా కూడా పెద్ద సైజుగా తగలటం కానీ అలా అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు ఏంటంటే మేము ఏమి సిమ్టమ్స్ ఏమి లేకపోయినా కానీ అల్ట్రాసౌండ్ చేయాలి. మూడు రకాల అల్ట్రాసౌండ్, ట్రాన్స్వెజినల్ సోనోగ్రఫీ, చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే ట్రాన్స్వెజినల్ సోనోగ్రఫీ, అదే పెద్ద పెద్ద గడ్డలు అయితే కనుక ఫుట్బాల్ సైజ్ గడ్డలు కూడా ఏర్పడతాయి. ఆ ఫుట్బాల్ సైజ్ గడ్డలు కూడా ఏమి అసలు ఏం సిమ్టమ్స్ లేకుండా కూడా ఉంటారు. దానికైతే ట్రాన్స్అబ్డామినల్ సోనోగ్రఫీ సరిపోతుంది. మనకి ఇంకా యాక్యురేట్ చిన్నవి తెలియాలి అంటే కనుక 3D అల్ట్రాసౌండ్ చేయొచ్చు. తర్వాత ఎండోమెట్రియల్ క్యావ్, నేను చెప్పాను సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, అవి డయాగ్నోస్ చేయాలంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని ఒక ప్రక్రియ ఉంది. తర్వాత హిస్ట్రోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు ఏది సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, అంటే లోపల వేపు ఉన్నాయి. మనకి ఒబీస్ పేషెంట్స్, తర్వాత మనకి ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రెషర్ సింప్టమ్స్ ఉండి దేని మీద ప్రభావం చూపుతుందని, ఇంకా మనకి కొంచెం హయ్యర్ లెవెల్లో డయాగ్నోసిస్ కావాలంటే MRI కూడా చేయాల్సి ఉంటుంది. యూజువల్గా ఏంటంటే మామూలు పెల్విక్ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ తోటే డయాగ్నోస్ అవుతాయి ఫైబ్రాయిడ్స్.
1: డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో సహజంగా గర్భం ధరించడం కష్టం అవుతుందండి.
0: కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా అంటే ఫైబ్రాయిడ్ కనుక ట్యూబల్ ఆస్టియా, అంటే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ఫెలోపియన్ ట్యూబల్ ఆస్టియా కనుక అక్లూడ్ చేసి ఆ ఏరియాలో ఉంటే కనుక వస్తుంది. తర్వాత సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, అంటే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ని హిండర్ చేసే పొజిషన్లో అంత పెద్ద ఫైబ్రాయిడ్స్ అవి ఉంటే కనుక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.
1: డాక్టర్ గారు, సహజంగా ఇలా ఫైబ్రాయిడ్స్తో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి చికిత్స అనేది ఎలా ఉంటుందండి?
0: యూజువల్గా ఏంటంటే ఏ వయసు వాళ్ళైనా సరే, ఏ సైజ్ అయినా సరే, ఏమి సిమ్టమ్స్ లేకపోతే కనుక అసలు ఏ చికిత్స అవసరం లేదు. కానీ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ పెల్విక్ ఎగ్జామినేషన్ విత్ అల్ట్రాసౌండ్ చేయాల్సిందే వీళ్ళల్లో, అంటే ఫాలో అప్ అవుతాం అన్నమాట. సైజు, నన్ను రూపం ఎలా ఉంది, తర్వాత సిమ్టమ్స్ ఉన్నాయో లేదో ఫాలో అప్ అవుతాం. సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది చికిత్సా విధానాలు. మెడికల్ థెరపీ ఉంది, సర్జికల్ థెరపీ ఉంది. మెడికల్లో మళ్ళీ రెండు రకాలు. మెడికల్లో ఏంటంటే ఫైబ్రాయిడ్ వలన పెయిన్ ఉందనుకోండి, తర్వాత హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉందనుకోండి, దాన్ని డీల్ చేయడానికి మేము పెయిన్ కిల్లర్స్ వాడతాము. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కోసం ట్రానెక్సామిక్ యాసిడ్ అని వాడతాము. తర్వాత ఈ మెడికల్ ట్రీట్మెంట్లోనే ఫైబ్రాయిడ్ యొక్క సైజ్ తగ్గించడానికి కూడా కొన్ని మందులు వచ్చాయి ఇప్పుడు. అవి ఏంటంటే మనకి ప్రొజెస్ట్రాన్ థెరపీ ఒకటి, తర్వాత కొంతమందిలో ఏంటంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ కాకుండా యూట్రైన్ క్యావిటీ డిస్టార్ట్ చేయకపోయిన ప్రొజెస్ట్రాన్ లూప్ ఉంది, మెరీనా అంటాం, అది వేయొచ్చు. తర్వాత ఇంజెక్షన్స్ ఉన్నాయి మంచి, GNRH ఏగనిస్, అవి ఏంటంటే మంత్లీ డోసెస్, 3 మంత్లీ డోసెస్ ఉన్నాయి. వాటి వలన ఏంటంటే 50-60% రిడక్షన్ ఇన్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అవుతాయి. తర్వాత ట్యాబ్లెట్స్ వచ్చినాయి, యాంటీ ప్రొజెస్ట్రాన్ అని, లేదంటే ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్ మాడ్యులేటర్ డ్రగ్స్ అని వచ్చినాయి. ఇవి కూడా ఏంటంటే రోజువారీ మోతాదులో తీసుకుంటే ఆల్మోస్ట్ 60% రిడక్షన్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ జరుగుతుంది. తర్వాత మనకి మెడికల్ ట్రీట్మెంట్లో ఇంకా వెళ్ళాలంటే కనుక GNRH ఏగనిస్ చెప్పాను కదా, అలాగే GNRH యాంటగనిస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి లేటెస్ట్గా మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ గైడెడ్ హై ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంది. అదేంటంటే యాంటీరియర్ ఫైబ్రాయిడ్ ఉంటే కనుక అల్ట్రాసౌండ్ వేవ్స్ని డైరెక్ట్గా ఫైబ్రాయిడ్ మీద ఫోకస్ చేసి డిస్ట్రాయ్ అయ్యేలాగా చేసే పద్ధతి అది. ఇంకా చెప్పాలంటే కనుక మనకి సర్జరీ లేకుండా చేసేది యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్, అంటే యూట్రైన్ ఆర్టరీ ద్వారా సర్టెన్ పెల్లెట్స్ని ఇంజెక్ట్ చేసి ఫైబ్రాయిడ్ గ్రో అవ్వాలంటే దానికి రక్తనాళాల ప్రసరణ కావాలి. ఆ రక్తనాళాలని బ్లాక్ చేసేస్తుంది ఈ థెరపీ. సో చక్కగా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గిపోతుంది, రిగ్రెస్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి. మయోమెక్టమీ ఒకటి, అంటే ఓన్లీ ఆ ఫైబ్రాయిడ్ మాత్రమే తీసేస్తాం, లేదంటే హిస్టెరెక్టమీ. హిస్టెరెక్టమీ గర్భాశయం మొత్తం తొలగించే పద్ధతిని హిస్టెరెక్టమీ అంటారు.
1: డాక్టర్ గారు, సహజంగా ఎటువంటి కండిషన్స్లో మీరు హిస్టెరెక్టమీ అంటే గర్భసంచి మొత్తం తొలగించడం ఈ ప్రొసీజర్ ఆప్ట్ చేస్తారు?
0: అది పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి, తర్వాత మరీ పెద్ద ఫైబ్రాయిడ్ ప్రెషర్ సిమ్టమ్స్ అవి ఉంటే,

0: తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ 45 ప్లస్ ఉండి పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ అవి ఉంటే కనుక తొలగించే పద్ధతిని మేము ఫాలో అవుతాము. యూజువల్గా ఫైబ్రాయిడ్స్ మెనోపాజ్ తర్వాత రిగ్రెస్ అవుతాయి. సో సిమ్టమ్స్ అవి ఏమి లేకుండా యాన్యువల్ పెల్విక్ ఎగ్జామినేషన్, యాన్యువల్ అల్ట్రాసౌండ్ తోటి ఫాలో అప్ అవుతూ మెనోపాజల్ ఏజ్ వచ్చినాక రిగ్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
1: డాక్టర్ గారు, మీరు ఇది జన్యుపరమైన మార్పుల వల్ల వస్తుందన్నారు, ఎండోమెట్రియాసిస్ అంటే తల్లికుంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందండి.
0: యాక్చువల్గా అవి ఇండివిజువల్ జీన్ మ్యూటేషన్స్ అని కూడా, అది అన్నీ ఇంకా హైపోథసిస్లే, బట్ సర్టన్ జీన్ మ్యూటేషన్స్ వల్ల వస్తుందని చెప్పారు. ఫెమీలియల్గా వస్తుందని చెప్పి ఏమీ ప్రూఫ్ ఏమీ లేదు. ఒక్కటి మాత్రం ఉంది, ఫెమీలియల్ రీనల్ క్యాన్సర్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. అదేంటంటే ఆ ఫ్యామిలీలో రీనల్ క్యాన్సరు, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ తల్లికుంటే పిల్లలకు వస్తుందని ఏమీ లేదు. బట్ ఉన్నప్పుడు ఏంటంటే మేము కూడా హిస్టరీ అడుగుతాం. ఎవరైనా ఫైబ్రాయిడ్ తోటి వస్తే ఎవరికన్నా పెద్దవాళ్ళకి ఇంతకుముందు గడ్డలు వచ్చినాయా అమ్మ అని అడుగుతాం. బట్ వాళ్ళకి వస్తే రావాలని ఏం లేదు. మదర్కి కనుక ఉంటే వీళ్ళు కొంచెం ఫాలో అప్లో ఉంటే బెటర్.
1: డాక్టర్ గారు, మనం ఇందాక పాలిప్స్ అన్న దాని గురించి చెప్పారు మీరు, మరి ఈ పాలిప్స్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయండి స్త్రీలలో?
0: పాలిప్స్ అనేవండి అవి చిన్నగా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళలో ఏంటంటే అది గర్భాశయపు లోపలి పొరవైపు నుంచి తిత్తులాగా వేలాడుతూ తర్వాత స్లోగా అవి ఇంకా ఇంకా కిందకు వచ్చేసి సర్విక్స్ నుంచి కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఆ పాలిప్స్ వల్ల ఏంటంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, అంటే మెన్సెస్ అప్పుడు కాకుండా విడప్పుడు కొంచెం కొంచెంగా స్పాటింగ్ అవటం, లేదంటే బయట ఉంటే కనుక భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు పోస్ట్కోయిటల్ బ్లీడింగ్ అంటాం, అలా జరగచ్చు. కొంతమందికి ఎక్కువ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అలా కూడా ప్రజెంట్ అవుతారు. అదే ఫైబ్రాయిడ్ పాలిప్ అన్నాను కదా, అదేంటంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ పాలిప్ లాగా, అంటే అలా వేలాడుతూ ఉంటుంది బాగా క్యావిటీలోకి, అది కొంచెం థిక్గా ఉండి వజైనాలోకి కూడా వచ్చేస్తుంది. ఇవి సిమ్టమ్స్. ఈ పాలిప్ ఉంటే కనుక చిన్నవి అవుతే కనుక మామూలుగా హిస్టరోస్కోపిక్ గైడెడ్ రిమూవల్ ఇస్ ఐడియల్. ఒకవేళ కనుక హిస్టరోస్కోపీ లేని ఫెసిలిటీస్లో చిన్న ఫైబ్రాయిడ్ పాలిప్ అయితే త్రూ డిఎన్సీ కూడా రిమూవ్ చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ రిమూవ్ చేసిన వాటిని ఎప్పుడైనా మనం హిస్టోపెథాలజీకి పంపించి కన్ఫర్మ్ చేసుకోవాలి, క్యాన్సర్ కాదని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి.
1: డాక్టర్ గారు, మరి ఈ ఫైబ్రాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సివియారిటీని తగ్గించుకోవడం ఇటువంటి అవకాశం ఏమైనా ఉందా?
0: ఇప్పుడు ఒబీస్ పీపుల్ అనుకోండి, తప్పనిసరిగా వెయిట్ తగ్గాల్సిందే. తర్వాత వీళ్ళలో ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు కానీ, పెయిన్ అవది వచ్చేవాళ్ళు కానీ, ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు ఎనీమియా బారిన పడకుండా కొంచెం మంచి ఐరన్ ఉన్న ఫుడ్, ఐరన్ ఫోర్టిఫైడ్ ఫుడ్ తీసుకుంటే మంచిది. లైఫ్ స్టైల్ అంటారా, కొన్ని చెప్పాను కదా ఒబిసిటీ కానీ, వెయిట్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యోగా ప్రాణాయామ ప్రూవ్ అవ్వలేదు కానీ వాటి వల్ల ఏంటంటే వీళ్ళకి సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ వస్తుంది, ఈవెన్ దో దే హ్యావ్ ఏ ఫైబ్రాయిడ్.
1: డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఎడిషనల్గా ఇంకేమైనా వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందా?
0: వ్యాధులు అనే కన్నా సూడోమిక్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. ఫైబ్రాయిడ్, ఎసైటిస్, ఎసైటిస్ అంటే కడుపులో నీరు, తర్వాత ప్లూరల్ ఫ్లూయిడ్ అంటే లంగ్స్లో నీరు, బయట పొరల్లో నీరు సూడోమిక్ సిండ్రోమ్ అంటాము. తర్వాత ఫ్యాటీ పీపుల్లో ఏంటంటే గాల్ స్టోన్స్ అవి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అసోసియేటెడ్ కండిషన్స్ పెద్దగా ఏముండవు ఫైబ్రాయిడ్కి.
1: డాక్టర్ గారు, మరి చివరగా ఈ ఫైబ్రాయిడ్స్ ఇటువంటి వాటితో బాధపడే స్త్రీలకు మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: ఫైబ్రాయిడ్స్ ఉండటం వేరు, బాధపడటం వేరు. ఫైబ్రాయిడ్స్ ఉందని తెలుసుకుని దానివల్ల ఏం సిమ్టమ్స్ లేకపోతే పర్వాలేదు, మనం ఇయర్లీ చెకప్స్ చేసుకుంటా వెయిట్ చేయొచ్చు అనేవాళ్ళు ఒక గ్రూప్. ఫైబ్రాయిడ్ వల్ల సిమ్టమ్స్ వచ్చి బాధపడే వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంటే కనుక ట్రానెక్సామిక్ యాసిడ్, దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్, లేదంటే కనుక చెప్పాను కదా ప్రొజెస్టెరాన్ ఇంప్రెగ్నేటెడ్ కాపర్ లూప్ ఉంటుంది, అది వేయించుకోవచ్చు. అంటే అది కొంచెం సెలెక్టివ్గా వేస్తాం, లూప్ ఎక్స్పల్షన్ వీళ్ళల్లో ఎక్కువ ఛాన్సెస్, అది ఒకటి వేయించుకోవచ్చు. తర్వాత పెయిన్ ఉంటే పెయిన్కి ట్యాబ్లెట్స్ అవి వాడాలి. ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే కనుక ఎనీమియా బారిన పడకుండా వాళ్ళు ముందుగానే ఐరన్ ఫోర్టిఫైడ్ ఫుడ్, ఐరన్ క్యాప్సూల్స్ అవి వేసుకుంటూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇయర్లీ ఫాలో అప్ ఇస్ నెసెసరీ. లేదు నాకు 45 ఇయర్స్ అలా వచ్చేసినాయి, నాకు ఇంకా అవసరం లేదు, ఎందుకు యాన్యువల్ పెల్విక్ ఎగ్జామినేషను ఇవన్నీ, మళ్ళీ ఎప్పుడైనా మనకి ఇంకా పెరుగుతాయి అని కనుక భయం ఉంటే కనుక దే కెన్ గో ఫర్ హిస్టరెక్టమీ. బట్ నాట్ ఆల్ పీపుల్ రిక్వైర్ ఎ హిస్టరెక్టమీ. ఈవెన్ దో దే హ్యావ్ ఏ ఫైబ్రాయిడ్, వాళ్ళకి వాళ్ళు ఫాలో అప్లో ఉండాలి. సిమ్టమ్స్ ఇట్లాంటి మోడరేట్ సిమ్టమ్స్ ఉంటే కనుక చక్కగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు గెట్ ఆన్ అవ్వచ్చు. నేను చెప్పానే ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గటానికి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఏంటంటే ఫ్యామిలీ కంప్లీట్ అవ్వను వాళ్ళకి, తర్వాత సర్జరీ అది నాకు వద్దు పోస్ట్పోన్ చేసుకుందాం అనే వాళ్ళకి చేయొచ్చు. బట్ ఇంజెక్షన్స్ ఆపినాక ఒక

0: 3 మంత్స్ 6 మంత్స్ తర్వాత ఫైబ్రాయిడ్ మామూలు సైజ్కి వస్తుంది, కానీ ఆ ఇంజెక్షన్స్ వలన 1 ఇయర్ వీళ్ళకి ప్రొలాంగ్డ్ హెవీ బ్లీడింగ్ అవ్వకుండా ఆ ఇంజెక్షన్స్ వలన రిలీఫ్ ఉంటుంది, సిమ్టమ్ రిలీఫ్.
1: శ్రోతల కోసం ఫైబ్రాయిడ్స్ మరియు పాలిప్స్ గురించి చాలా చక్కని విషయాలను వివరించి చక్కగా అవగాహన కల్పించారు డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.
2: గర్భాశయంలో పాలిప్స్ ఫైబ్రాయిడ్స్ చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక రెల్దగీతాం.

0: లలిత గీతం విన్నారు.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఇప్పుడు కొన్ని విశేషాలు వింటారు.
3: ఇప్పుడు రాత్రిపూట తినకూడని కొన్ని రకాల పండ్ల గురించి తెలుసుకుందాం. ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం పండ్లు. పండ్లు మనకు ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా ప్రసాదిస్తాయి. కొన్ని రకాల పండ్లు కొన్ని కాలాల్లో మాత్రమే లభిస్తాయి. మరికొన్ని పండ్లు సంవత్సరం పొడుగునా మనల్ని అలరిస్తాయి. పండ్లు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో అంతగానే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లలో విపరీతమైన విటమిన్లు ఉంటాయి. అందుకే రోజు క్రమం తప్పకుండా పండ్లు తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే పండ్లు తినే సమయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నారు. పండ్లు తినడానికి అనువైన సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల లోపు అని అంటారు. చాలామంది పళ్ళు తినడానికి సమయం అనేది ఉంటుందా అని అనుకుంటారు. సమయానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వరు. అయితే ముఖ్యంగా రాత్రిపూట తినకూడని పళ్ళు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట కొన్ని రకాల పండ్లు తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పండ్లు తినవద్దని వైద్యులు పేర్కొన్నారు. ఆ పండ్లు ఏమిటంటే, ముందుగా అరటిపండు. రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉండి శరీరానికి ఈ అరటిపండు శక్తిని అందిస్తాయి. క్యాలరీల పరంగా చూసినా కూడా ఈ పండులో ఇవి ఎక్కువగానే ఉంటాయి. ఈ పండు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ పండు ముందంజలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత కూడా పెంచుతుందని వైద్యులు చెప్తున్నారు. దానివల్ల నిద్రపోయే సమయంలో సమస్యలు రావచ్చని అంటున్నారు. అందుకే చాలామంది వ్యాయామం తర్వాత సాయంత్రం అరటిపండ్లను తింటూ ఉంటారు. అరటిపండును రాత్రిపూట కాకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తీసుకుంటే మంచిది. ఇక రాత్రి తినకూడని మరొక పండు యాపిల్. యాపిల్ను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అందుకే రోజుకో యాపిల్ తినాలని డాక్టర్లు చెబుతున్నారు. యాపిల్ మనల్ని అనేక వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. అదేవిధంగా రాత్రిపూట యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే యాపిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అరగడానికి చాలా సమయం పడుతుంది. రాత్రిపూట మన జీర్ణక్రియ వేగం మందకుడిగా ఉంటుంది. యాపిల్ తింటే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయని, అలాగే నిద్రకు కూడా భంగం కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మరొక పండు నారింజ. రోగ నిరోధక శక్తిని పెంచడంలో నారింజ ఎంతగానో సహాయపడుతుంది. కారణం, దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోజు తీసుకుంటే జలుబు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండు తొక్కలని ఎండబెట్టి పొడి చేసి స్నానం చేసే ముందు పిల్లలు కానివ్వండి లేదా పెద్దవాళ్లు కానివ్వండి, ఈ పౌడర్ను నలుగులా పెట్టుకుని స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇన్ని లాభాలు కలిగినటువంటి ఈ పండు ఆమ్ల పండు కాబట్టి దీని రాత్రిపూట తిన్నట్లయితే గుండెల్లో మంట కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక మరొక పండు జామ పండు. తక్కువ ధరలో దొరికే ఈ జామ పండు ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యం కూడాను. రాత్రిపూట మటుకు ఈ పండుకు దూరంగా ఉండాలి. యాపిల్లో మాదిరిగానే జామ పండులో పీచు పదార్థం ఎక్కువ. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మలబద్ధ

0: వర్గం గ్యాస్ సమస్యలు రావచ్చు. అంతేకాదు ఈ పండు గింజల వల్ల కడుపు నొప్పి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక చివరగా చెప్పుకునే పండు పైనాపిల్. ఖచ్చితంగా ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే రాత్రిపూట మటుకు దీనిని తినకూడదు. పైనాపిల్ కూడా నారింజ లాంటి ఆమ్ల పండు. ఇది గుండెల్లో మంటను కలిగిస్తుంది, నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. విన్నారు కదండి, పండ్లు శరీరానికి ఆరోగ్యాన్నే కాదు, కొన్ని పండ్లను వేళకాని సమయంలో తింటే అనారోగ్యాలు కూడా కలుగుతాయని తెలుసుకున్నారు కదా.
1: చివరిగా ఒక లలిత గీతం.

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి.

మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఆప్కీ ఖాతిర్. ఈ చిత్రానికి హిమేష్ రేష్మయ్య పాడిన జావేద్ అక్టర్ గీతం.

టీన్ టైం కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు 0866-248-8812 అనే నెంబర్కి ఫోన్ చేసి, వాట్సాప్ చేసి మీ ఊరు పేరు అట్లాగే సమాధానాన్ని కూడా టైప్ చేసి పంపించవచ్చు. మరి కార్యక్రమాన్ని మొదలుపెట్టేద్దాం. యువలయ కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏంటంటే, భారతదేశ జాతీయ పండు ఏది? భారతదేశ జాతీయ పండు ఏది? అది మొదటి ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. భారతదేశ జాతీయ పండు ఏది? ఆన్సర్ టైప్ చేసినట్లయితే, ఆన్సర్ తెలిసినట్లయితే నేను చెప్పిన నెంబర్కి వాట్సాప్ చేసి పంపించండి. మనం ఈలోపు పాట విందాం.

ఓకేనండి. యువలయ కార్యక్రమంలో మొదటి ప్రశ్న అడిగాను కదా, భారతదేశ జాతీయ పండు ఏదని. ఇది మనం వాళ్ళందరూ కూడా టైప్ చేసి పంపించారండి శ్రోతలు. శేషాద్రి గారి నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, హర్నాథ్పురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. పండా లలితాదేవి, శ్రీధరబాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి వాసు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనుష్ కరెక్ట్ సమాధానం అండి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ కరెక్ట్ సమాధానం పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకోర్ నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్, కరీముల్లా, తయ్యిబ్ వీరంతా కూడా రాంగ్ సమాధానం అండి పంపించింది. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లలితా మల్లిక సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. ఎంసీ రెడ్డి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం, రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా కైకలూరు నుంచి పృథ్వీ, మనస్విని, సాయిశ్రీ, మోహన్, జ్యోతి, సత్యవతి, శివరంజని, శ్యామ్, హరి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా షేక్ మెహబూబ్ సుభాని గుంటూరు కొత్తపేట నుంచి కరెక్ట్ సమాధానం అండి. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. న్యామనంది నుండి శ్రీరామ్, నరేందర్, వెంకట్ నర్సయ్య కరెక్ట్ సమాధానం. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృత్తిక మారుతినగర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. పావులూరు నుంచి మోహన కృష్ణ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. రమేష్ దొంతి గారు ఇంకా గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం అండి. యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి. అలాగే బృందావనం పద్మశ్రీ శ్యామ్, శ్రీవత్స, శశాంక్, అచ్యుత హైదరాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రాంగ్ సమాధానం పంపించారు. అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగా వెంకటస్వామి అన్నయ్య కరెక్ట్ సమాధానం. మహేంద్ర గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ సమాధానం అండి. మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నందకిషోర్ రెడ్డి, భారతి అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఇంకా లీలా, మహాలక్ష్మి, గీతిక, సిరి, గహన, స్నిగ్ధ, బేబీ అన్నపూర్ణ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు.

తణుకు నుంచి వెంకీ గారు. కరెక్ట్ సమాధానం అండి. తిప్పత్తు నుంచి, నల్గొండ జిల్లా తిప్పత్తు నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి, బ్రహ్మచారి శ్రీరామదాసు అంజచారి. కరెక్ట్ సమాధానం పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ప్రభా చీరాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం అండి. దేవులపల్లి హనుమంతరావు కుర్నావలి ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాత్తుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, రామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్ కరెక్ట్ సమాధానం అండి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రిత్విక్, శ్రీవైష్ణవ్, నేదునూరి, కళ్యాణ్చారి వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపారండి. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా నుంచి, సికింద్రాబాద్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. ఇంకా తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం అండి. గుండుగొలను నుంచి కొనకల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కుంచి రామూర్తి కుంచివానపేట నుంచి కరెక్ట్ సమాధానం అండి. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, అహోబలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, వాసుశాంతి రామకృష్ణయ్య, ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి, ఫాతిమాబాబు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం పంపించారు. భాస్కర్ పెడన నుంచి కరెక్ట్ సమాధానం అండి. జాపా భూపేశ్వర్, భూలక్ష్మి, శశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల నుంచి టెక్కే రామచంద్ర, సువర్ణ కరెక్ట్ సమాధానం అండి. భోగనదురి వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. తురకపల్లి విలేజ్ నుంచి గంగాధర్ గారు, యాంటోనీ గంగాధర్ కరెక్ట్ సమాధానం పంపించారు. పివై విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హారిక, మను, రాజువోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం పంపారండి. ఇంకా అలాగే దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్

సమాధానం వైష్ణవి వావిళ్ళ భానుప్రకాష్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాష, ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య, ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. తెనాల నుంచి కుమార్ గారు కరెక్ట్ సమాధానం అండి. చంద్రూరి విష్ణు, సాయి, మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్న మీటర్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అప్పులు కుమారి ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం సాయినగర్ నుండి హరినాథ్ బాబు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, నిత్య సంతోష్ని ఇప్పుడు కరెక్ట్ సమాధానం పంపించారండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, వాసుదంతి సుభాష్ని, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. వీరెవరో ఆడియో మెసేజ్లు పెడుతున్నారండి. ఆడియో మెసేజ్లు పెట్టినా ఉపయోగం లేదు, మేము ఇక్కడ అవి వినటం ఏం జరగదు. దయచేసి టైప్ చేసి పంపించండి. వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. కారంచేడు మండలం కుంకలమరు గ్రామం నుంచి, తెలగలపాలెం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ కరెక్ట్ వీరు రాంగ్ సమాధానం పంపించారండి, ఒకసారి చూసుకోండి. వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవాంగ హేమలత, ప్రశ్న ఏమిటి అని అడుగుతున్నారు. అయ్యో, భారతదేశ జాతీయ పండు ఏదండి? ప్రశ్న మీరు లేటుగా విన్నట్టున్నారు, ప్రశ్న అయిపోయిన తర్వాత పెట్టినట్టున్నారు. భారతదేశ జాతీయ పండు ఏది విన్నారనుకుంటా ప్రశ్న, జవాబు టైప్ చేసి పంపించండి. ఇంకా అనంతపురం నుంచి కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే గోరిగుంట్ల నుంచి ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం అండి. టైలర్ సీను వావెళ్ల నుంచి, నెల్లూరు వావెళ్ల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. పాలెం పోలయ్య ఇనమడుగు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా అక్రమ్, అన్నారం వినయ్ కుమార్, రాజా సాబు, కరీముల్లా, తయ్యూబ్ కరెక్ట్ సమాధానం పంపించారు. సుమతి ఆత్మకూరు నంద్యాల నుంచి వీరు ఇంకా పంపిస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ కరెక్ట్ సమాధానం అండి. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోర్లం కమనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయ, లక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం అండి. దైదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇంకా వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ సమాధానం చెప్పారు, కరెక్ట్ సమాధానం పంపారండి. ఇంకా అలాగే హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి త్రివేణి, దైత త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆనంద్ జాహ్నవి హిమకర్ వీరు చల్లపల్లి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం పంపించారండి. ఓకే అండి,

అందరూ టైప్ చేసి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఒకవేళ తప్పు చేసి పంపించినా కూడా మళ్ళీ తర్వాత కరెక్షన్ చేసి పంపించారు. అందరూ దీనికి సమాధానం కరెక్టే పంపించారు. భారతదేశ జాతీయ పండు ఏది అని అంటే మీరు పంపించిందేనండి, మామిడి పండు. ఓకే, పండుకి రారాజు అంటారు కదా, ఈ 3 మాసాలు బాగా మనకి దొరుకుతాయి మామిడి పండు. ఓకేనండి, ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఎక్కడ స్థాపించారు? ప్రశ్న జాగ్రత్తగా వినండి. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ తెలిసినట్లయితే 0866248888129 నెంబర్కి టైప్ చేసి పంపించండి. మనం పాట విందాం.

ఓకే అండి, కార్యక్రమంలో రెండో ప్రశ్న అడిగాను కదా, భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఎక్కడ స్థాపించారు? ఇది మన రెండో ప్రశ్న కదా, ఆన్సర్స్ పంపించారండి, ఒక్కొక్కటిగా చదువుతాను. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకోలో నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్, కరీముల్లా, తయ్యబ్ కరెక్ట్ సమాధానం పంపించారు. శేషాద్రి గారి నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. భాస్కర్ గారు పెడద నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే పృథ్వీ నాగ, అభినయ్, మనస్విని, సాయిశ్రీ, తనూజ, మోహన్, జ్యోతి, సత్యవతి, శివరంజని, శ్యామ్, హరి, మహేష్, శశిరేఖ, వీరంతా కూడా కైకలూరు ఏలూరు జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం. విజయ, కైలాస, సాయి శ్రీనివాస్, పవన్, కృత్తిక, మారుతినగర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా ఇనవడ నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్.

కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హర్నాథ్పురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు ప్రసాద్ గారు. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ సమాధానం అండి. పావులూరు నుంచి మోహనకృష్ణ కరెక్ట్ సమాధానం పంపించారు. పండా లలితాదేవి శ్రీధర్ బాబు నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం జిల్లా యాడిక నుంచి రంగం వెంకటస్వామి అన్నయ్య కరెక్ట్ సమాధానం అండి. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమాబాబు కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం పంపించారు. ఆనంద్ జాహ్నవి హిమకర్ చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు విజయశ్రీ విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. అశోక్ రమ్య దినకర్ దేవాంశు కృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి సత్యనారాయణ లక్ష్మి సౌమ్య లీలా మహాలక్ష్మి గీతిక ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం అండి. కృష్ణప్రసాద్ గారు కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. నంద్యాల నుంచి టెక్కే రామచంద్రరావు రామచంద్ర సువర్ణ కరెక్ట్ సమాధానం అండి. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఫణిరాజు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి ఖమ్మం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. రమేష్ దొంతి గారు గగన్ పెరుమాళ్ళ వీరు అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ సమాధానం అండి. చందులూరి విష్ణుసాయి మౌనిక చరణ్య కౌశిక్ పేర్నమిట్ట నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. నందకిషోర్ రెడ్డి భారతి అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలంక నుంచి అవనగడ్డి నుంచి కరెక్ట్ సమాధానం అండి. న్యామనంద నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య కరెక్ట్ సమాధానం పంపించారు. కర్వకుర్తి నుంచి కర్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కళ్యాణ్చారి రిత్విక్ శ్రీ వైష్ణవ్ కరెక్ట్ సమాధానం అండి. కేశవనగర్ కేశవరావు అత్తిల నుంచి రాంగ్ సమాధానం పంపించారు. నార్కట్టిపల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి. బి శివకుమార్ వీసీ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. అప్పులు కుమారి ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మిడతల రామమూర్తి గారు ఊరకుడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. నల్గొండ జిల్లా తిప్పత్తు నుంచి శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రాచారి కరెక్ట్ సమాధానం అండి. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సంతోష సుప్రియ కరెక్ట్ సమాధానం అండి. బత్తిని రవికుమార్ వజ్రప కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం పంపించారు. వెంకి తణుకు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా ఎం మురహరి యశోద జానకి వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి.

కామేశ్వరి ఎం రావు గారు ఒంగోలు నుంచి పంపించారు. మొదటి ప్రశ్నకు జవాబు, రెండు ప్రశ్నకు జవాబు పంపించారు. మొదటి ప్రశ్న మాత్రమే కరెక్ట్ అండి, రెండో ప్రశ్న జవాబు రాంగ్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం. రాంబాబు, సుశీల, రాజా, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా బాణాముఖిల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ మీరు పంపించారు, రెండు ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా, ఆళ్లగడ్డ పాలెంపోలయ్య, ఇంకా వారి మిత్ర బృందం మీరంతా కరెక్ట్ సమాధానం పంపించారు. జాబా భూపేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం పంపించారు. వీరా కనకారావు, వీరభద్రాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే సైనిక్ ప్రీ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, తనూజ, శ్రీవత్స, శశాంక్, అచ్యుత వీరంతా పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా చాలామందే పంపించారండి, కానీ మనకి సమయం లేదు. మీరు పంపించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. పేరు పేరున దీనికి ఆన్సర్ నేనే చెప్పేస్తున్నాను, అందరూ వినండి. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ని ఎక్కడ స్థాపించారు అంటే మద్రాస్ అండి, తమిళనాడు మద్రాసులో స్థాపించారు. ఓకే, ఆన్సర్ తెలుసుకున్నారు కదా. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో శాంతికి రాహ్మే. 10వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావనీవనలత, విద్యార్థిని ఎం స్వరూప. వినండి 10వ తరగతికి హిందీ పాఠం శాంతికి రాహ్మే.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బయట స్వరూప.
2: అధ్యాపికాజీ, శాంతికి పరిభాష క్యా హో సక్తా హే బతాయియేనా.
3: బహుత్ అచ్చా కి బాత్ హే, సునో. యది హమారే పాస్ దునియా కా సారా వైభవ్ ఔర్ సుఖ్ సాధనా ఉపలబ్ధ హై పరంతు శాంతి నహీ హే తో వైసే సుఖ్ సాధన్ వ్యర్థ హే. సంసార్ మే మానవ్ ద్వారా జితనే భీ కార్య కియే జా రహే హై సబ్కా ఏక్ హీ ఉద్దేశ్ హే శాంతి. శాంతి కా కేవల్ యహ్ అర్థ నహీ కి ముఖ్ సే చుప్ రహే అపితు మన్ కో నియంత్రిత్ కర్ ఉసే బురాయి కే రాస్తే పర్ చల్నే సే రోక్నా హీ వాస్తవిక్ శాంతి హే. ఇసిలియే జహాన్ శాంతి హే వహా సుఖ్ హే, వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ హే. యుద్ధ దుఃఖ్ లాలచ్ ఔర్ సభీ పీడావుం కో మిటానే కా ఏక్ మాత్ర సాధన్ హే శాంతి. ధన్ దౌలత్ సే భౌతిక్ సంపద ఖరీద్ సక్తే హై కింతు శాంతి నహీ. అచ్చా సునో స్వరూప, మన దగ్గర ప్రపంచంలోని మొత్తం సంపద సుఖ సాధనము ఉన్నప్పటికీ శాంతి లేనప్పుడు అటువంటి సుఖ సాధనములు వ్యర్థం. ఈ ప్రపంచంలో మానవుని ద్వారా చేయబడే పనులన్నిటి ఉద్దేశ్యము ఒకటే, శాంతి. అంటే కేవలం మౌనంగా ఉండడమే శాంతి యొక్క అర్థము కాదు. మన మనస్సుని అదుపులో ఉంచుకుని అది చెడు మార్గంలో పడకుండా ఆపడమే నిజమైన శాంతి. అందువలనే శాంతి ఉన్న చోట సుఖముంటుంది, అక్కడే ప్రపంచ శ్రేష్ఠ స్థానం లభిస్తుంది. యుద్ధం దుఃఖం దురాశ వంటి అన్ని బాధలను దూరం చేసే ఒకే ఒక సాధనమే శాంతి. డబ్బు వైభవంతో భౌతిక సంపదలను కొనగలము కానీ శాంతిని మాత్రం కొనలేము. శాంతి స్థాపనలో తమ జీవితాన్ని అర్పించిన వారిలో ఎందరో మహానుభావులున్నారు. మరి ఇప్పుడు మనం తమ జీవితాంతం అహింస శాంతి సేవ సౌభ్రాతృత్వం సాధనలో గడిపిన పునీత్

0: అయినా నెల్సన్ మండేలా, మదర్ థెరిస్సా వంటి మహనీయుల గురించి తెలుసుకుందాం. అచ్చా, అబ్ ఇస్కే సంబంధిత్ శాంతి కి రాహ్ మీ నామక్ ద్రుత్ వాచన్ పాట్ పడేంగే, పహలే తుమ్ పాట్ పడో.
1: జీ అధ్యాపికా జీ, మండేలా కే నామ్ సే విశ్వభర్ మే ప్రఖ్యాత్ శాంతి దూత్ కా పురాణా నెల్సన్ రోలీ హల్హలా మండేలా తా. ఉన్కా జన్ 18 జులై సన్ 1918 కో దక్షిణ ఆఫ్రికా మే హువా. వే దక్షిణ ఆఫ్రికా కే ప్రథమ అశ్వేత రాష్ట్రపతి తే. రాష్ట్రపతి బన్నే సే పూర్వ్ దక్షిణ ఆఫ్రికా మే సదియోం సే చల్ రహే రంగ భేద్ కా విరోధ కర్నే వాలే ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్ ఔర్ ఇస్కే సశస్త్ర గుట్ ఉమ్కోతో వే సుజ్వే కే అధ్యక్ష రహే.
0: అచ్చా, అబ్ ఇస్కా భావార్థ్ మై తెలుగు మే బతాఉంగీ, సునో.
1: జీ అధ్యాపికా జీ,
0: మండేలా పేరుతో విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన శాంతిదూత పూర్తి పేరు నెల్సన్ రోలీ హల్హలా మండేలా. ఆయన 18 జులై 1918 దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆయన దక్షిణాఫ్రికాకి మొట్టమొదటి నల్లజాతికి చెందిన రాష్ట్రపతి. ఆయన రాష్ట్రపతి అవడానికి ముందు ఆయన దక్షిణాఫ్రికాలో శతాబ్దాల తరబడి వర్ణభేద ఆందోళన చేపట్టిన ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ఉమ్కోతోమ్ వే సిజ్వేకి అధ్యక్షునిగా ఉన్నారు. అబ్ ఆగే పాట్ పడో.
1: జీ అధ్యాపికా జీ, రంగభేద్ విరోధి సంఘర్ష్ కే కారణ్ ఉన్హోనే 27 వర్ష్ రాబిన్ ద్వీప్ కే కారాగార్ మే బితాయా. ఉన్హే కోయలా కనిక్ కా కామ్ కర్నా పడా తా. సన్ 1990 మే శ్వేత సర్కార్ సే హుయే ఏక్ సమ్జౌతే కే బాద్ ఉన్హోనే నయే దక్షిణ ఆఫ్రికా కా నిర్మాణ్ కియా.
0: అచ్చా సునో, ఆయన వర్ణభేద విరోధ ఆందోళన కారణంగా 27 సంవత్సరాలు రాబిన్ ద్వీప కారాగారంలో గడిపారు. అప్పుడు ఆయన బొగ్గు గనులలో పనిచేయవలసి వచ్చింది. క్రీస్తు శకం 1990 శ్వేత ప్రభుత్వంతో, అంటే తెల్ల జాతీయుల ప్రభుత్వంతో జరిగిన ఒక ఒప్పందం తరువాత ఆయన నూతన దక్షిణాఫ్రికాను నిర్మించారు. అచ్చా, అబ్ ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, సన్ 1993 మే నోబెల్ శాంతి పురస్కార్ భారత రత్న పురస్కార్ ఔర్ సన్ 2008 మే గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్త హుయే హై.
0: అచ్చా, ఇస్కా అర్థ బతాఉంగి, సునో.
1: జీ అధ్యాపికా జీ,
0: నెల్సన్ మండేలాను క్రీస్తు శకం 1993 నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న పురస్కారం వరించాయి. అంతేకాక 2008 గాంధీ శాంతి పురస్కారం కూడా మండేలాకు దక్కింది. అచ్చా, అబ్ ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, ఉన్కా స్వర్గవాస్ 23 నవంబర్ సన్ 2013 కో హువా. ఏసే మహాన్ శాంతి దూత్ కే నిధన్ పర్ సారే విశ్వనే అపూర్వ శ్రద్ధాంజలి సమర్పిత్ కి. ఇన్కా సంఘర్షమయ జీవన్ హమే శాంతి కి రాహ్ మే చల్నే కే లియే పత్ ప్రదర్శిత్ కర్తా హై.
0: సునో, ఆయన నవంబర్ 23 2013 స్వర్గస్థులైనారు. అలాంటి గొప్ప శాంతిదూత మరణానికి విశ్వవ్యాప్తంగా అపూర్వమైన శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్నో సమస్యలపై పోరాడి విజయం సాధించిన ఆ మహనీయుని జీవితం శాంతి స్థాపనలో మన అందరికీ ఎంతో మార్గదర్శకమైనది. అచ్చా, అబ్ హమ్ మదర్ థెరిస్సాకి బారే మే కుచ్ జాన్ లెంగే, పహలే తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ, మదర్ థెరిస్సా ఏక్ ఏసా నామ్ హే జో శాంతి కరుణ ప్రేమ్ వాత్సల్య కా పర్యాయ కహలాతా హే. ఏసి మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోకసే బోజ్ సియు థెరిస్సా తా. ఉన్కా జన్ 26 అగస్ట్ సన్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ సన్ 1997 మే హువా తా.
0: అచ్చా సునో,
1: జీ అధ్యాపికా జీ,
0: మదర్ థెరిస్సా అనే పేరు ప్రేమ, శాంతి, కరుణ, వాత్సల్యములకు పర్యాయపదంగా చెప్పబడుతోంది. అలాంటి గొప్ప మనసు కలిగిన అమ్మ మదర్ థెరిస్సా. ఆవిడ పూర్తి పేరు ఆగ్నెస్ గోకసే బోజసియు థెరిస్సా. ఆమె 26 ఆగస్టు 1910

0: ఆస్ట్రేలియాలో జన్మించారు. ఆమె సెప్టెంబర్ 5న 1997 సంవత్సరంలో స్వర్గస్థులైనారు. అచ్చా, ఆగే పాట పడో.
1: జీ అధ్యాపికా జీ, సన్ 1970 తక్ వే గరీబం ఔర్ అసహాయం కే లియే అపనే మానవీ కార్యం కే లియే ప్రసిద్ధ హో గయి. సన్ 1979 మే నోబుల్ పురస్కార్, సన్ 1980 మే భారత రత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా.
0: క్రీస్తు శకం 1970 వరకు మదర్ తెరీసా పేదలకు అసహాయులకు తన మానవీయ కార్యాల ద్వారా ప్రసిద్ధి పొందారు. ఆమెను క్రీస్తు శకం 1979 నోబెల్ పురస్కారము, క్రీస్తు శకము 1980 భారతరత్న పురస్కారాలు వరించాయి. అచ్చా, ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, ఉన్హోనే కత్ని సే కహీ కర్ని కో అధిక్ మహత్వ దియా, ఇస్లియే వే హమేషా కహా కర్తీ తి, ప్రార్థనా కర్నే వాలే హోటోం సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: మదర్ తెరీసా మాటలు చెప్పడం కంటే కూడా చేసి చూపడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేవారు. ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ప్రార్థన చేసే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని. అచ్చా, ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, మాతృమూర్తి కరుణామయి మదర్ తెరీసానే అపనే జీవన్ మే యహ సాబిత్ కర్ దికాయా హై కి మానవ సేవా హీ మాధవ సేవా హై, పరోపకార్ కే పద్ పర్ చల్నే వాలోం కో హీ వాస్తవిక్ జీవన్ మిల్తా హై. ఆజ్ వే హమారే బీచ్ మే నహీ రహీ కింతు ఉన్కే మహాన్ విచార్ ఉత్కృష్ట కార్య ఔర్ శ్రేష్ఠ పరోపకారి గుణ్ ఆజ్ బి ఏక్ దివ్య జ్యోతి కే రూప్ మే వాస్తవిక్ జీవన్ బితానే కి రాహ దికాతే హై.
0: అచ్చా సునో, మాతృమూర్తి కరుణామయి అయిన మదర్ తెరీసా ఇప్పుడు ఈరోజు మన మధ్య లేరు, కానీ మానవత్వం, త్యాగం, సేవ మరి ఇంకా సహాయం అనేవి మన జీవిత పరమావధి అని నిరూపించడమే కాగా, ఆమె ఒక దివ్యజ్యోతి వలె మన అందరికీ వెలుగుబాట చూపారు. అచ్చా, అబ్ కుచ్ కఠిన్ శబ్దార్థ బతాఉంగి లిఖ్లో.
1: జీ అధ్యాపికా జీ, బతాయే మే లిఖుంగి.
0: సంసార్ దునియా,
1: సంసార్ దునియా
0: ప్రపంచం,
1: ప్రపంచం
0: మానవ్,
1: మానవ్
0: మనుష్,
1: మనుష్
0: మానవుడు,
1: మానవుడు
0: వాస్తవ్,
1: వాస్తవ్
0: యథార్థ్,
1: యథార్థ్
0: వాస్తవం,
1: వాస్తవం
0: లాలచ్,
1: లాలచ్
0: లోభ్,
1: లోభ్
0: దురాశ,
1: దురాశ
0: పీడా,
1: పీడా
0: దర్ద్,
1: దర్ద్
0: బాధ,
1: బాధ
0: ప్రఖ్యాత్,
1: ప్రఖ్యాత్
0: బహుత్ ప్రసిద్ధ్,
1: బహుత్ ప్రసిద్ధ్
0: పేరు ప్రఖ్యాతలు గల,
1: పేరు ప్రఖ్యాతలు గల
0: అశ్వేత్,
1: అశ్వేత్
0: కాలే,
1: కాలే
0: శ్వేత జాతీయుడు కానివాడు,
1: శ్వేత జాతీయుడు కానివాడు
0: అంటే,
1: అంటే
0: నల్లని వాడు అని అర్థం,
1: నల్లని వాడు అని అర్థం.
0: సప్న,
1: సప్న
0: స్వప్న,
1: స్వప్న
0: కళ,
1: కళ
0: సమ్మాన్,
1: సమ్మాన్
0: ఆదర్,
1: ఆదర్
0: గౌరవం,
1: గౌరవం
0: బుజుర్గ్,
1: బుజుర్గ్
0: ఆదరణీయ,
1: ఆదరణీయ
0: గౌరవనీయులు,
1: గౌరవనీయులు
0: లోక్తంత్ర,
1: లోకతంత్ర
0: ప్రజాతంత్ర,
1: ప్రజాతంత్ర
0: ప్రజాస్వామ్యం,
1: ప్రజాస్వామ్యం
0: రాష్ట్రపతి,
1: రాష్ట్రపతి
0: అధ్యక్ష,
1: అధ్యక్ష
0: అధ్యక్షుడు,
1: అధ్యక్షుడు
0: సదీ,
1: సదీ
0: శతాబ్ది,
1: శతాబ్ది
0: శతాబ్ది,
1: శతాబ్ది
0: కారాగార్,
1: కారాగార్
0: జైల్ ఖానా,
1: జైల్ ఖానా
0: జైలు,
1: జైలు
0: పురస్కార్,
1: పురస్కార్
0: ఇనాం,
1: ఇనాం
0: బహుమతి,
1: బహుమతి.
0: అచ్చా, అబ్ కుచ్ ప్రశ్న పూచుంగా జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ,
0: నెల్సన్ మండేలా కా జన్మ కబ్ ఔర్ కహా హువా?
1: అధ్యాపికా జీ, మే బతాఉంగి, నెల్సన్ మండేలా కా జన్మ 18 జులై సన్ 1918 కో దక్షిణ ఆఫ్రికా మే హువా.
0: అచ్చా, ఇంకా పూరా నామ్ క్యా హే?
1: మండేలా కా పూరా నామ్ రోలీ హల్హలా మండేలా తా.
0: అచ్చా, మండేలాని 27 వర్ష కిస్ కారాగార్ మే బితాయా?
1: అధ్యాపికాజీ, నెల్సన్ మండేలానే 27 వర్ష రాబిన్ ద్వీప్ కారాగార్ మే బితాయా.
0: అచ్చా, దక్షిణాఫ్రికాకే ప్రథమ అశ్వేత్ రాష్ట్రపతి కౌంతే?
1: దక్షిణాఫ్రికాకే ప్రథమ అశ్వేత్ రాష్ట్రపతి నెల్సన్ మండేలాతే.
0: అచ్చా, దక్షిణాఫ్రికా మే ప్రాయ మండేలా కో క్యా కహకర్ బులాయా జాతా హై?
1: దక్షిణాఫ్రికా మే ప్రాయ మండేలా కో మదీబా.

0: कहकर बुलाया जाता है।
1: अच्छा, संयुक्त राष्ट्र संघ ने मंडेला का जन्मदिन को किसके रूप में मनाने का निर्णय लिया?
0: संयुक्त राष्ट्र संघ ने मंडेला के जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया।
1: अच्छा, मदर टेरेसा का पूरा नाम क्या था?
0: मदर टेरेसा का पूरा नाम है आग्नेस गोकसे बोधसियु टेरेसा।
1: अच्छा, तुम्हारा उत्तर ठीक है। आज हमारा पाठ समाप्त हो गया।
0: धन्यवाद अध्यापिका जी।
1: सुभाषिश।
2: మీరు ఇంతవరకు శాంతికి రాహమే పదవ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావనీవనలత, విద్యార్థిని ఎం స్వరూప. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లైవ్ న్యూస్ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో టి డూండేశ్వరరావు గారి డోలు వాద్యం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా ఇలారికం చిత్రానికి ఘంటసాల పాడిన పాట వినబోతున్నారు.

వేటూరి సుందరామూర్తి గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట వినపోతున్నారు. చిత్రం సాహస వీరుడు సాగరగన్య.

తర్వాత సుప్రభాతం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సామవేదం షణ్ముఖ శర్మ రచన, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: మరి అమృతవర్షిణి రేడియో స్టేషన్ గురించి ఈ రోజు మైతో మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం ఇంతకుముందు కూడా
1: ఇదో ఫస్ట్ టైం సార్ రేడియో స్టేషన్ మైతో మాట్లాడుతున్నాను. ఇంతకుముందు ఎప్పుడు
0: మాట్లాడలేదు.
1: వాళ్ళ రేడియో స్టేషన్లో మాట్లాడటం

మీరు విన్న ఆ పాట యువరాజ్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దాసనారాయణరావు గీతం. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట యమలీల. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం.

చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి.
1: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో జరిగిన కాంపిటీషన్స్లో ఎస్సరైటింగ్ కాంపిటీషన్స్లో సెకండ్ ప్రైజ్ సంపాదించిన అమృత వర్షిణి ఈరోజు మనతో ఉన్నారు. హాయ్ అమృత.
0: హాయ్ సార్.
1: అమృతనా అమృత వర్షిణియా ఏంటి అసలు పేరు?
0: అమృత వర్షిణి సార్.
1: నీ గురించి బ్రీఫ్గా ఏమైనా చెప్తావా?
0: ప్రజెంట్ బీఎస్సీ డేటా సైన్స్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను.
1: మరి నిన్ను అమృత వర్షిణి అని పిలుస్తారా అమృత అని పిలుస్తారా?
0: ఇంట్లో బాగా అలవాటైన వాళ్ళు అమృత అని పిలుస్తారు, బయట ఎవరైతే క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళు అమృత వర్షిణి అని పిలుస్తూ
1: మరి
0: ఉంటారు.
1: అమృత వర్షిణి రేడియో స్టేషన్కి వచ్చి ఈరోజు మైక్ ముందు మాట్లాడటం అనేది ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడావా?
0: ఇదే ఫస్ట్ టైం సార్ రేడియో స్టేషన్లో మైక్ ముందు మాట్లాడడం అనేది. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడిన అనుభవం లేదు.
1: ఎలా ఫీల్ అవుతున్నావు అసలు ఈరోజు రేడియో స్టేషన్కి రావటం మాట్లాడటం అనేది?
0: ఇవాళ రేడియో స్టేషన్లో మాట్లాడడం అనేది ఒక అరుదైన అవకాశం. ఇది అందరికీ దక్కేది కాదు, చాలా తక్కువ మందికి ఈ అవకాశం లభిస్తుంది. అందులో నాకు లభించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను.
1: మరి ఈ కాంపిటీషన్స్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యావు? అంటే రేడియో స్టేషన్ గురించి నీకు ఇంతకుముందు అవగాహన ఉందా? తెలుసా ఏంటి 90 వసంతాల ఆకాశవాణి, దీని గురించి నీకు ఇదివరకే తెలుసా?
0: ఆకాశవాణి గురించి చిన్నప్పటి నుండి అవగాహన ఉంది. దీని గురించి ప్రత్యేకంగా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. రేడియో వింటూ ఉంటే సరిపోతుంది. ఆ ప్రోగ్రామ్స్ మీద అవగాహన మనకి ఉంటే సరిపోతుంది. దాని ద్వారానే రాశాను.
1: మరి చిన్నప్పటి నుంచి రేడియోతో పరిచయం ఉంది అంటున్నావు, ఎలా పరిచయం ఉంది నీకు చిన్నప్పటి నుంచి?
0: చిన్నప్పటి నుండి బాలవిహార్, అదేవిధంగా బొమ్మరిల్లు ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా రేడియో నాకు బాగా దగ్గరగా చేరువలో ఉందని చెప్పాలి. యువవాణి ఇప్పుడు నేటి తరానికి

0: యువవాణి వల్ల రేడియో టీనేజర్స్కి కూడా అందుబాటులో ఉంటుంది. ఇక పెద్దవాళ్ళకైతే చెప్పక్కర్లేదు, అనేకమైన ప్రోగ్రామ్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి, అనేకమైన విషయాలు వారు నిత్యం తెలుసుకుంటూ ఉండవచ్చు.
1: మరి అమృత, ఇప్పుడు మమ్మీ వల్ల, అమ్మ వల్ల, తాతగారి వల్ల అన్న కదా, మరి వాళ్ళ కోసం ఒక మంచి సాంగ్ ఏమైనా డెడికేట్ చేస్తావా?
0: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుండి అమ్మ అని కొత్తగా సాంగ్
1: కొంచెం పాడతావా?

0: అదే అమృతవర్షిణి పేరుతో మంచి ఒక రాగం ఉంది కదా, మ్యూజిక్ ఐడియా ఉందా? క్లాసికల్ మ్యూజిక్ కానీ లేకపోతే ఇప్పుడైనా పాటలు పాడటం కానీ. ఏంటి అమృతవర్షిణి రాగం తెలుసా?
1: అమృతవర్షిణి రాగం అంటే ఆ రాగంతో చేసిన పాట పాడినప్పుడు వర్షం ఖచ్చితంగా వస్తుంది అని అంటారు.
0: అంటారు. మరి ఆ రాగంలో ఏదైనా మంచి పాట వచ్చా నీకు? కొనేదైనా మాకోసం ఒక మంచి పాట.

0: మరి అమృతవర్షిని రేడియోకి లేకపోతే రేడియో జాకీగా ఇదివరకు ఎప్పుడైనా చేసావా, చేయాలనుకున్నావా, ఎలా ఫీల్ అవుతున్నావు ఈ రోజు రేడియో ముందు మైక్ ముందు కూర్చొని మాట్లాడటం?
1: ఇదివరకు ఎప్పుడు రేడియో జాకీగా చేయలేదు సార్, ఇదే మొదటిసారి మైక్ ముందు కూర్చోవడం. ఈ అవకాశం అనేది చాలా రేర్గా భావిస్తున్నాను, ఎందుకంటే అందరికీ దొరకదు.
0: ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నావు కాబట్టి ఆ టెన్షన్, ఆ భయం క్లియర్గా కనపడుతున్నాయి అనుకోవచ్చు
1: అనుకోవచ్చు
0: కానీ పాట పాడేటప్పుడు ఆ టెన్షన్ ఎందుకు లేదు?
1: ఎందుకంటే అది అలవాటు అయిపోయింది, పాట పాడడం అనేది చిన్నప్పటి నుంచి ఇంట్లో పాడుతూ ఉంటాం కాబట్టి. ఇది కూడా ఇక్కడ కూడా అలాగే పాడాను.
0: మరి రేడియోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు దాని గురించి ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి ఉంటావు కదా, ఏం ప్రిపేర్ అయ్యావు దీనికోసం, అంటే ఏం తెలుసుకున్నావు?
1: రేడియో అనేది ప్రజెంట్ జనరేషన్కి అయితే చాలా తక్కువగా అవగాహన ఉంది. నాకు దాని గురించి ఎంతో కొంత అవగాహన ఉండడం అనేది అది ఒక అదృష్టం, ఎందుకంటే మా తాతగారి నుండి అది వచ్చింది. రేడియోలో చిన్నప్పటి నుంచి బొమ్మరిల్లు ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి వింటూ పెరిగాను. ఇప్పుడు కూడా యువవాణి, వికసిత్ భారత్ ఇటువంటి ప్రోగ్రామ్స్ వింటున్నాను. వీటి వల్ల చాలా జ్ఞానం ఉంటుంది, జ్ఞానం వస్తుంది. చిన్నపిల్లల్ని అదే విధంగా యువతను, ఆ తర్వాత పెద్దవారిని, ఎందుకంటే ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకుందనే చెప్పాలి ఆకాశవాణి. రేడియోలో ఎందుకంటే మేము యువత కాబట్టి మాకు ఎక్కువ మ్యూజిక్ ఇష్టం, అదేవిధంగా ఎంటర్టైన్ చేసే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మాకు బాగా చేరువలో ఉంటాయి ఇప్పుడు.
0: సో ఇన్ జనరల్గా మీ ఫ్రెండ్స్కి విన్నే అలవాటు ఉందా, నీతో పాటు ఉండే ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ?
1: మా ఫ్రెండ్స్కి రేడియో, అందులోనూ ఆకాశవాణి అంటే చాలా తక్కువ అవగాహన ఉంది. వారు ఎక్కువగా వినరు, ఎందుకంటే ఇప్పటి కాలంలో

0: సెల్ ఫోన్ అనేది అందరికీ అవైలబుల్గా ఉంది, వాళ్ళు ఆ సెల్ ఫోన్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు టైంని.
1: మరి రేడియోకి వచ్చేసరికి నువ్వు విన్న వాటిలో నీకు బాగా నచ్చింది ఏది, బాగా గుర్తున్నది ఏంది? రేడియోతో చిన్నప్పటి నుంచి తాతగారు అండ్ అమ్మగారు అన్నావు కదా, ఇక్కడికి రావడం కంటే ముందు రేడియోతో ఏమైనా అనుబంధం ఉందా ఈ ఆకాశవాణితో?
0: చిన్నప్పుడు తాతగారు ఒక ప్రోగ్రాంలో మమ్మల్ని మాట్లాడించేవారు, ఐ థింక్ టాక్ ఇన్ లైవ్ అనుకుంటా ఆ ప్రోగ్రాం పేరు. అందులో మేము వేమన పద్యాలు కానీ లేదంటే పాటలు కానీ ఇవన్నీ కూడా పాడుతూ ఉండేవాళ్ళం. అందులో మా గొంతుని వినడం అప్పటికీ అదొక ఎమోషన్. అది ప్లే అయినప్పుడు ఎవ్రీ సండే ప్లే అవుతూ ఉండేది. ఆ టైంలో మా వాయిస్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇక్కడికి రాకముందు రేడియోతో ఉన్న అనుబంధం అయితే అంతే.
1: మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ సాంగ్ ప్లే చేద్దాం ఇప్పుడు మన లిజనర్స్ కోసం?
0: జాము రాత్రి జాబిల్లమ్మ సాంగ్.
1: నైస్ చాయిస్. ఓ లైన్ పడతావా?
0: జాము రాత్రి జాబిలమ్మ జోల పాడెనాయి

0: అమృత ఈరోజుకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటో ఏమైనా ఐడియా ఉందా? నేను చెప్పేస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ్ రెడ్డి గారు, అలాగే మన రాష్ట్రపతిగా కూడా పనిచేశారు, వారి జయంతి. ఈ సందర్భంగా వారి గురించి నువ్వేమైనా చెప్తావా?
1: శ్రీ నీలం సంజీవరెడ్డి గారు 1913 మే 19వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు నీలం చిన్నప్పరెడ్డి, తల్లి పేరు సుబ్బమ్మ. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండేవారు. కుటుంబంలో పెరిగిన విలువలు ఆయన వ్యక్తిత్వ నిర్మాణానికి ఎంతో సహాయపడ్డాయి. రైతు కుటుంబం నుండి దేశ అత్యున్నత పదవికి ఎదగడం ఆయన జీవితంలో గొప్ప విశేషం. ఆయన అనంతపురంలోని విద్యాసంస్థల్లో చదువుకున్నారు, కానీ దేశ స్వాతంత్ర ఉద్యమం ప్రభావంతో చదువును మధ్యలోనే ఆపి మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. దేశం కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి పోరాటంలో, ఉద్యమంలో పాల్గొనడం ఆయన దేశభక్తికి నిదర్శనం. స్వాతంత్రం తర్వాత ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులను చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్లో కీలక బాధ్యతను నిర్వర్తించారు. లోకసభ స్పీకర్గా సేవలందించారు. 1977లో భారత 6వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయన సరళత, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలను పాటిస్తూ దేశ ప్రజల అభిమానాన్ని పొందారు. నీలం సంజీవరెడ్డి గారికి లభించిన అత్యున్నత గౌరవం భారత రాష్ట్రపతి పదవి. ప్రజల ప్రేమ, విశ్వాసం, గౌరవం ఆయనకు నిజమైన బహుమతులు. నీలం సంజీవరెడ్డి గారు 1996 జూన్ 1న బెంగుళూరులో మరణించారు. నీలం సంజీవరెడ్డి గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. కష్టపడి పనిచేస్తే సాధారణ వ్యక్తి కూడా అత్యున్నత స్థానాన్ని చేరుకోవచ్చు.

0: మరి అమృతవర్షిని ఇప్పటిదాకా మంచిగా పాటలు పాడావు, మంచి మంచి కబుర్లు చెప్పావు, మరి అలాగే ఏమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో?
1: ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది నా కల సార్.
0: వెరీ నైస్, చాలా మంచి కళ. మరి దానికోసం కష్టపడుతున్నావు, ఎలా కష్టపడుతున్నావు?
1: కరెంట్ అఫేర్స్ ఫాలో అవుతున్నాను ప్రతిరోజు, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ గురించి ఎంతో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని చూస్ చేసుకుని వాటి మీద కూడా గ్రిప్ సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను.
0: అంటే కేవలం చదువుకోవడం ఒక్కటే సరిపోతుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి?
1: చదువుకోవడం అనేది అందరూ చదువుకుంటారు అనేది నా అభిప్రాయం, ఎందుకంటే లోక జ్ఞానం అనేది ఉంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగల సమయస్ఫూర్తి అనేది ఉంటే ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్గా వారు అయిన తర్వాత కూడా వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలరు అని చెప్పవచ్చు.
0: సో ఇంకా చివరిగా, మన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నువ్వేమన్నా విషెస్ చెప్తావా? లిజనర్స్ అందరినీ ఇది వింటున్నారు, నీ విషెస్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ ఈరోజు మన ఆర్జే అమృతవర్షిని మన లిజనర్స్ అందరి కోసం ఆకాశవాణికి విషెస్ చెప్పబోతున్నారు. కమాన్ ఆర్జే
1: కంగ్రాచులేషన్స్,
0: అమృతవర్షిని చెప్పండి.
1: కంగ్రాచులేషన్స్ ఫర్ ద 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి. ఇక ముందు కూడా ఇలాగే ఈ ప్రయాణం కొనసాగాలని చెప్పి నిరంతరం వినోదాన్ని విజ్ఞానాన్ని అందరూ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ నిత్య జీవితంలో ఆకాశవాణిని ఒక భాగంగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: అలాగే నీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని ఆకాశవాణి తరపున కోరుకుంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

మీరింతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలను విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. 6 గంటల 5 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది టీవీ సత్యనారాయణ. ముఖ్యాంశాలు: తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: తీర ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మత్స్యకారులకు భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో ఆయన ఈరోజు మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారు కుటుంబాలకు 261,50,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధిని మత్స్యకారులు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తామని చెప్పారు. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటవుతోందని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 288 కోట్ల రూపాయల వ్యయంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టి హార్బర్ కేంద్రంగా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్ అవుతాయి. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వాకల్చర్ ఫామ్ పెట్టుకోండి. పోర్ట్స్ గాని, డిఫెన్స్ గాని, టూరిజం గాని, ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా. మీ ఆదాయం ఎట్ట పెంచాలో అవన్నీ చేస్తాం.
0: మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద జిల్లాలో 13,597 మందికి 27 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్ కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ అభిషక్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ యాదవ్ విశాఖ కలెక్టరేట్ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 15వ తేదీ నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉన్నందుకు మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో ఈరోజు జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొని మత్స్యకారులతో సంభాషించారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్న మంత్రి, తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేశామని, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇస్తున్నామని పేర్కొంటూ,
2: రాబోయే రోజుల్లో ఎలా మెరైన్ పోలీసుని వ్యవస్థని బలోపేతం చేయాలి, ఎలాంటి బోట్లు మనకు అవసరం అని చెప్పేసి తిరుపతికి 650 HP బోట్ ఒకటిను, నెల్లూరుకి 2 శాంక్షన్ చేసి, ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడైతే దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడే మనకి బోట్స్ కట్టుకుని, అలాగే మత్స్యకార సోదరుల కుటుంబాలకు కూడా స్కిల్ నేర్పించి స్థిరమైనటువంటి జీవితాన్ని వాళ్ళ లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మత్స్యకార సముద్రం మీద ఉండే వాళ్ళకి మెరుగైన జీవితం ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
0: ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా విబిజి రామ్

0: పథకం, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చించారు. ఈ వేసవిలో పనులు వేగంగా జరపాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఆయా పనుల పురోగతిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ద్వారా పరిచయమైన ఎందరో కళాకారులు ఖ్యాతి గడించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత తెలిపారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఈరోజు 3 కిలోమీటర్ల వాక్థాన్ నిర్వహించింది. ఈ వాక్థాన్ను జిల్లా సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షలత మాట్లాడుతూ, 63 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉత్తరాంధ్ర ప్రజలకు అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా శ్రోతల కోసం జనరంజకమైన కార్యక్రమాలను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొంటూ,
1: నార్త్ ఆంధ్రాలో ఆకాశవాణి మరి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్, ఈ మూడు కలిపి మనం బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో మనం ముందుకు కొనసాగుతున్నాము. మనందరి కృషి వల్ల మరి మనం ఆకాశవాణి విశాఖపట్నం కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. 63 సంవత్సరాలుగా మనం ఆకాశవాణి విశాఖపట్నం కొనసాగుతుంది. ఇటువంటి శుభ సందర్భంలో మనందరం కలిసికట్టుగా వి విల్ డూ అవర్ బెస్ట్, వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ వి విల్ గివ్ అవర్ సర్వీస్ టు ది నేషన్.
0: ఈ వాక్థాన్లో కార్యాలయ సిబ్బందితో పాటు శ్రోతలు, విశ్రాంత ఉద్యోగులు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరిపురంలోని కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ వాక్థాన్ ఆర్కే బీచ్ రోడ్డు పొడవునా సాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు దర్శించుకున్నారు. ఈ నెల 17వ తేదీన మొదలైన అమ్మవారి జాతర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి, మారుమూల గ్రామాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం పలు మండలాలు ప్రమాద స్థాయికి వెళ్లే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 41 సెల్సియస్ నుండి 54 సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దన్నారు. తరచూ మంచినీరు, ORS ద్రావణం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. తేనెటీగల పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుందని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు అన్నారు. జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హనీబీ క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ సెంటర్ను ఈరోజు ఏర్పాటు చేశారు. రైతులకు రాయితీపై తేనెటీగల పెట్టెలు, పరికరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ధనుంజరావు మాట్లాడుతూ పంటల పరాగ సంపర్కంలో తేనెటీగలు కీలక పాత్ర పోషించి దిగుబడులు, నాణ్యతను పెంచుతాయన్నారు. తేనె, మైనం, పుప్పొడి, ప్రొపోలిస్ వంటి ఉత్పత్తుల ద్వారా గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణ అంతర కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి 40 అర్జీలు స్వీకరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరే తృతీయే భారత్ నార్డిక్ శిఖర సమ్మేళనె భాగం భజితవాన్. యస్యోద్దేశ్యం ప్రౌద్యోగికీ పునర్నవీకరణీయోర్జా రక్షా వ్యాపార క్షేత్రేషు సహకారం సుదృఢీకరణమస్తి. ప్రధానమంత్రిణా శ్రీమోదినా స్వీడన్ దేశస్య సమకక్షీయేణ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన సహ సంయుక్త లేఖె వైశ్విక అనిశ్చితతావధౌ సహభాగితాయాః విషయే అవధానం ప్రదత్తం. సర్వోచ్చ న్యాయాలయేన మానవ జీవనస్య సార్వజనిక సురక్షాయాః చ ఆవశ్యకతాం ఉల్లిఖన్ ఉన్మత్తానాం అసాధ్య రోగిణాం అథవా ప్రత్యక్షతయా అపాయకారిణాం మార్గభ్రష్ట శునకానాం కృతే ప్రథమవారం యూథేనేషియా మాధ్యమేన మృత్యోః అనుమతి ప్రదత్తా. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే జయపురే రాజస్థాన్ రాయల్స్ దళం లక్నో సూపర్ జాయింట్స్ దళం సమ్ముఖీ కరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. తృతీయం భారత నార్డిక్ శిఖర సమ్మేళనం అద్య నార్వే దేశస్య రాజధాన్యాం ఓస్లో నగరే సమారబ్ధం. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఇత్యేతేషాం సమకక్షిభిః సహ అస్మిన్ శిఖర సమ్మేళనే భాగం స్వీకృతం. ద్వావింశత్యధికద్విసహస్రతమే వర్షే డెన్మార్క్ దేశస్య కోపెన్హేగన్ నగరే ఆయోజితస్య పూర్వ శిఖర సమ్మేళనానంతరం భారత నార్డిక దేశానాం మధ్య క్షేత్రీయ సహకారం సుదృఢీకరణం అస్య సమ్మేళనస్య ఉద్దేశ్యమస్తి. తంత్రజ్ఞానం, నవాన్వేషణం చ, సుస్థిరత, పునర్నవీకరణీయోర్జా, డిజిటలీకరణం చ అస్య సమ్మేళనస్య ప్రముఖాని క్షేత్రాణి సంతి. వ్యాపార ఆర్థిక సహభాగిత్వ సంధిన TEPA ఇత్యనేన సహ అధునా ప్రవృత్తేన శిఖర సమ్మేళనస్య భారత నార్డిక క్షేత్రాణాం మధ్యే వ్యాపార నివేశ సంబంధాః అపి సుదృఢాః భవిష్యంతి ఇతి అపేక్షా అస్తి. నార్డిక్ సమూహేన సహ భారతస్య ద్వైపాక్షిక వ్యాపారః సంప్రతి ప్రాయః 21 బిలియన్ డాలర్ మితమస్తి. అనేన శిఖర సమ్మేళనేన భారత నార్డిక్ దేశయోః మధ్యె బహుపక్షీయ సహకారస్య విస్తారః భవిష్యతి, తథా చ పరస్పర హితస్య క్షేత్రీయ వైశ్విక విషయేషు చర్చాయాః అవసరః ప్రాప్యతే ఇత్యపి అపేక్షా అస్తి. శిఖర సమ్మేళనాత్ ప్రాక్ పూర్వం ప్రధానమంత్రి మోదీ ఐస్లాండ్ దేశస్య ప్రధానమంత్రిణా, ఫిన్లాండ్ దేశస్య ప్రధానమంత్రిణా, డెన్మార్క్ దేశస్య ప్రధానమంత్రిణా చ సహ ద్వైపాక్షిక మేళనం కృతవాన్. ప్రధానమంత్రి శ్రీమోదీ UAE, నెదర్లాండ్స్, స్వీడన్ దేశానాం భ్రమణం సమాప్య హ్యః నార్వే దేశం సంప్రాప్తవాన్. గతసాయం సహ క్రౌన్ ప్రిన్స్ హకోన్ తథా నార్వే దేశస్య ప్రధానమంత్రిణా జోనాస్ గహర్ స్టోన్ ఇత్యుభాభ్యాం సహ భారత నార్వే వ్యాపార అనుసంధాన శిఖర సమ్మేళనె భాగం భజితవాన్. వాణిజ్య అనుసంధాన సముదాయం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీమోదీ వ్యాపార ఆర్థిక సహభాగిత్వ సంధే ప్రభావాత్ పరం ద్వైపాక్షిక వ్యాపారస్య నివేశస్య చ వృద్ధే ప్రశంసాం అకరోత్. సహ అధోరేఖితవాన్ యత్ ఉభయోః పక్షయోః హితధారకాః 100 బిలియన్ US డాలర్ ఇత్యస్య నివేశ లక్ష్యం సాధయితుం ప్రయత్నాన్ కుర్యుః. పరిణామతః భారతే 10 లక్షాణి యావత్ వృత్త్యావసరాణాం సృజనం చ కరణీయం. ప్రధానమంత్రి శ్రీమోదీ స్వస్య పంచరాష్ట్రాణాం యాత్రాయాః పంచమాంతిమే చరణే చ అద్య ఇటలీ దేశం గమిష్యతి. భారత స్వీడన్ దేశౌ వైశ్విక అనిశ్చితతాయాః క్షణే సహకారః సహభాగి సమృద్ధేః సుస్థిరస్య భవిష్యస్య చ మార్గం నిర్ధారణాయ అవధానం దత్తవంతౌ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా తస్య స్వీడన్ దేశస్య సమకక్షీయేణ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన చ లిఖితే లేఖే वैश्विक अनिश्चितताया ऊर्जा असुरक्षाया आर्थिक विभाजन से च

0: उद्यम, प्रौद्योगिकी, पुनर्नवीकरणीय ऊर्जा, रक्षा, व्यापार क्षेत्रे सुसहकारं सुदृढीकरणमस्ति। प्रधानमन्त्रिणा मोदिना स्वीडन देशस्य समकक्षीयेण उल्फ क्रिस्टर्सन इत्यनेन सह संयुक्त लेखे वैश्विक अनिश्चिततावधौ सहभागितायाः विषये अवधानं प्रदत्तम्। आईपीएल क्रिकेट क्रीडायामद्य सायंकाले जयपुरे राजस्थान रॉयल्स दलं लखनऊ सुपर जायंट्स दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈపూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో అద్దంకి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భజన బృందం వారు పాడిన భజన గీతాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడి పశువుల యాజమాన్యం, ఈ అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ కె సాహితి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటారు. 10:00 హరికథా కాలక్షేపం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈపూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సంప్రదాయం, ఈ అంశం గురించి వ్యాఖ్యానం అందిస్తారు శ్రీ దేవులపల్లి విశ్వనాథం. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో కోడి పిల్లల పెంపకం వివరాలు తెలుసుకుంటారు. వివరాలు అందిస్తారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 6:45 మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మేమడిగే 10 ప్రశ్నలకు శ్రోతలు ఫోన్ ద్వారా తమ సమాధానాలను తెలియజేసే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీకు తెలుసా ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో యువత సెల్ఫీ, ఈ అంశం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక రేపటి సాయంకాలం ప్రసారంలో రేపు సాయంత్రం 6:00 రాత్రి 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు. 6:35 చెంబువారి పల్లె హాస్య నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి పెండ్యాల గాయత్రి గారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చేపల్లో వచ్చే పేను వ్యాధి ఆర్గులెస్, ఈ అంశం గురించి

0: దర్శి ఆత్మా బీటీఎం వై నాగభూషణం గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం కమ్యూనికేషన్ పద్ధతులు, ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన రాష్ట్రాలు, రాజధానులు, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటారు. 10:00 రాగం, తానం, పల్లవి కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:45 మధుర గీతాలు వింటారు. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30, 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద సంగీతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమంలో అద్దంకి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భజన బృందం వారు పాడిన భజన కీర్తనలు వింటారు.

మీరు ఇంతవరకు జానపద సంగీతం కార్యక్రమంలో అద్దంకి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి భజన బృందం వారు పాడిన భజన కీర్తనలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో ప్రారంభమైన 3వ భారత నార్డిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజం నుంచి విముక్తమైన ప్రాంతాల అభివృద్ధికి రానున్న 5 ఏళ్లకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఈరోజు ప్రకటించింది. 3వ భారత నార్డిక్ సదస్సు నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధాన మంత్రులు పాల్గొంటున్నారు. 2022లో డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిన గత సదస్సు కొనసాగింపుగా భారతదేశం నార్డిక్ దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్యోద్దేశం. అందులో సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, డిజిటలైజేషన్ వంటి కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టేపా ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సదస్సు భారతదేశం నార్డిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని భావిస్తున్నారు. ప్రస్తుతం నార్డిక్ కూటమితో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $19 బిలియన్గా ఉంది. ఈ సదస్సు భారత్ నార్డిక్ దేశాల మధ్య బహుముఖ సహకారాన్ని మరింత విస్తరిస్తుందని, అలాగే పరస్పరం ఆసక్తి గల ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చించేందుకు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, డెన్మార్క్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తార్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన అమిత్ షా 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బస్తర్ను నక్సలిజం నుండి విముక్తం చేసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ది కోసం కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక శాస్త్రీయమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాయని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం బస్తర్ డివిజన్లోని దాదాపు 200 భద్రతా దళాల శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను షహీద్ వీర్ గుండం ధూర్ సేవా డేరాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తారు. బస్తర్లోని ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఆవు లేదా గేదెను అందజేస్తామని, 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహకార డైరీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. దీనికోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత, మహిళల సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బస్తర్ సమగ్ర అభివృద్ది కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అంతకుముందు హోంమంత్రి ఈరోజు జగ్దల్పూర్లో జరిగిన కేంద్ర జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, 4 రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య రక్షణ సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి అక్కడ జాతీయ రక్షణ మంత్రి అన్గ్యూ బాక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని ఇరువురు మంత్రులు సమీక్షించడమే కాకుండా ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అంతకుముందు 2 రోజుల హనాయ్ పర్యటన ముగించుకుని రాజ్నాథ్ సింగ్ సియోల్ చేరుకున్నారు. ఆ పర్యటనలో భారత్, వియత్నాం దేశాలు తమ మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖ అమెరికా కంపెనీల

ప్రతినిధులు అమెరికా భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో కూడిన యునైటెడ్ స్టేట్స్ అణు పరిశ్రమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశాన్ని మార్చేందుకు అణుశక్తి ల్యాండ్ మార్క్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ శాంతి చట్టాన్ని సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారని, ఈ చట్టం కింద ప్రవేశపెట్టిన సంస్కరణలను వివరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. అంతకుముందు ఏడాది ప్రారంభంలో పరిశ్రమ ఇండస్ట్రీ అనే పదానికి చట్టపరమైన నిర్వచనానికి సంబంధించిన అంశంపై 9 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణలను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. దీన్ని అనుసరిస్తూ గత వారం శబరిమల అంశాలకు సంబంధించిన విచారణ కూడా ముగించింది. ఆర్జీ కర్ అత్యాచారం హత్య కేసుపై తదుపరి విచారణ జరపాలని కోరుతూ సిబిఐ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టనున్నట్లు కోల్కతా హైకోర్టు ఈరోజు తెలియజేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ ఘోరమైన ఘటనలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఈ నేరంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేరాన్ని గాను సంజయ్ రాయ్కు సియాల్డా సెషన్స్ కోర్ట్ జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీ కర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం హత్య జరగడం, ఆమె మృతదేహం అక్కడ లభ్యమవడం దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రాజెక్ట్ చీతా ప్రగతిని అంచనా వేసేందుకు, భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో చేపట్టిన ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రాజెక్ట్ చీతా. పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం, శాస్త్రీయ ప్రణాళికల ద్వారా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదటగా 20 చీతాలను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత బోట్స్వానా నుండి మరో 9 చీతాలు తీసుకురావడం ద్వారా దీన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత వైమానిక దళం ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ 3 అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి శ్రీలంక చేరుకున్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను, స్థానిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీలంక వైమానిక దళం ఈ విషయం తెలియజేస్తూ, భారత వైమానిక దళాధిపతి ఈ నెల 21 వరకు ద్వీప దేశంలోనే పర్యటిస్తారని, పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ సోమవారం నాడు ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారని తెలియజేసింది. కొలంబోలోని ఎస్ఎల్ఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అమర్ప్రీత్ సింగ్ తన పర్యటనలో భాగంగా పవిత్ర దంత అవశిష్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీలంక సైనిక నౌకాదళ ప్రధానాధికారులతో కూడా సమావేశం అవుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇబోలా వైరస్ కు సంబంధించి తాజా నివేదికలు విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఇబోలా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుత మరణాల సంఖ్య 131 చేరుకుందని తాజా గణాంకాల్లో తెలియజేసింది. 513 అనుమానిత కేసులు ఇబోలా వైరస్తో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయా లేదా అని నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని కాంగో ఆరోగ్య మంత్రి శామ్యూల్ రోజర్ కాంబా తెలియజేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. ఒక 1-off టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఇందులో భాగంగా జరుగుతాయి. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తప్పించగా కెప్టెన్ శుభ్మాన్ గిల్ కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ ను నియమించారు. జూన్ 6 తేదీ నుంచి ములన్పూర్ లో ఏకైక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. తర్వాత 14 తేదీ నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఆస్లోలో 3వ భారత నార్డిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటన

0: నకు భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడి పశువులు యాజమాన్యం ఈ అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ కె సాయితి గారితో పరిచయం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం
2: జారీ. తెరే బిజు కా
3: పుతలా బోల్ రహే?
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే?
3: మత్లబ్?
2: దేఖ్ బేటా, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा,
3: परम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి చూడి పశువులు యాజమాన్యం. ఈ అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ కె సాహితి గారితో పరిచయం.
6: చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచి నాణ్యమైన జాతిని అభివృద్ధి చేయవచ్చు. అదేవిధంగా ఎలాంటి మెలకువలు పాటిస్తే ఆ పశువుతో పాటు పుట్టిన లేగదూడ కూడా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూడి పశువుల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు పశు వైద్యాధికారిని డాక్టర్ కొంగర సాహితి గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ చూడు పశువుల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, పోషణలో ముఖ్యంగా దానా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం.
7: నమస్కారం అండి.
6: మేడం, మరి ముఖ్యంగా ఇవాళ చూస్తే చాలా వరకు కూడా పాడి అనేది ప్రధాన జీవనాధారంగా ఉంది చాలామంది పశు పోషకులకు. అందున చూడి పశువుల్లో చాలామంది జాగ్రత్తలు తీసుకోక ఆ పశువులు ఈసుకుపోవడం, అనారోగ్యానికి గురి కావడం ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఈ చూడి పశువులో ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులు తీసుకుంటే జాగ్రత్తగా ఆ పశువును పోషించుకొని లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందంటారు?
7: ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారాలు. ముందుగా చూడి పశువుల యాజమాన్యం గురించి చెప్పుకోవాలంటే ముందు చూడి పరీక్ష సరిగ్గా చేస్తున్నామా లేదా అన్నది చూసుకోవాలి.

0: కృత్రిమ గర్భధారణ చేసిన 60 రోజులకి చూడు నిర్ధారణ చేయించుకోవాలి. కొంతమంది రైతు సోదరులు అది చూడిది అని చూడు పరీక్ష చేయించకుండా అలాగనే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు మనం చూడు అనుకొని మేపుతూ ఉంటాము, మేపు ఖర్చు వృధా అయిపోతుంది ఒకవేళ అది చూడు కాకపోతే. ముఖ్యంగా చూడుగా ఉన్నప్పుడు పశువులను ఎప్పుడూ కూడా వాటిని కొట్టడం కానీ తినడం కానీ చేయకూడదు, వాటిని భయపెట్టకూడదు, బెదిరించకూడదు, అలానే ఎక్కువ దూరం నడిపించకూడదు, ఇతర పశువులతో కలపకూడదు, వాటితో కొట్లాటకు దిగకూడదు, అలానే ఎటువంటి వ్యవసాయం పని చేపట్టకూడదు, అలానే బయటికి పంపకూడదు. ముఖ్యంగా తొలిచూరి పడ్డలు, తొలిచూరు పశువు పొదుగు ఈనటానికి 4 రోజుల ముందు నుంచి మర్దం చేయాలి. దీనివల్ల పాల ఎగసేపు మనం నివారించవచ్చు. అలానే చివరి 3 నెలల్లో ఉన్నప్పుడు కడుపులో ఉన్న దూడ బాగా 1/3 వంతు బరువు పెరుగుతుంది, కాబట్టి చివరి 3 నెలల్లో మేప అనేది ఎక్కువగా ఉండాలి. అలానే చూడు పశువు 3వ నెల, 6వ నెల, అలానే 9వ నెలలో మనం నట్టల మందు త్రాగించాలి. పశువు ఈనడానికి 2 నెలల ముందు వేరు చేసి బాగా మేపాలి. ఈనడానికి 7 రోజుల ముందు నుంచే మిగిలిన పశువుల నుంచి వేరు చేసి విడిగా ఉంచాలి. మామూలుగా ఆవులలో ఈనడానికి పట్టే సమయం 283 రోజులు, అలానే గేదెల్లో 310 రోజులకి ఈనుతుంది. చూడు పశువులకి మనం అప్పుడప్పుడు విటమిన్ ఏ ఇంజెక్షన్స్, అలానే కాల్షియం టానిక్స్ వాడించాలి. మనకి ఎక్కువగా పశువుల్లో పొదుగువాపు వ్యాధి అనేది రైతులకి బాగా నష్టం చేకూరుస్తుంది. ఇది మనం నివారించాలి అంటే చూడుగా ఉన్నప్పుడే ఈనే 10 రోజుల ముందే దాని పొదుగులోకి యాంటీబయాటిక్ మందులు అవి మనం ఎక్కిస్తే కొంతమేర మనం పొదుగువాపుని అరికట్టవచ్చు. అలానే ఈనే 10 రోజుల ముందు నుంచి 100 గ్రాముల ఆవు నూనె పట్టించడం మంచిది. దీనివల్ల తర్వాత దానికి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రాకుండా మనం నివారించవచ్చు. అలానే నొప్పులు మొదలు కాగానే దానికి శక్తి కోసం 100 గ్రాముల బెల్లంలో రిప్లాంటా వంటి మందు కలిపి పెట్టాలి. ఈనడానికి 1 రోజుల ముందు నుంచే మనం ఇటువంటి లక్షణాలు గమనించవచ్చు. దాని పొదుగు పెద్దదవుతుంది, చన్నులు లావుగా అవుతాయి, అలానే మానం ఉబ్బి బాగా వాచినట్టు ఉంటుంది, అలానే మనుగులు కుంగుతాయి. ఇటువంటి లక్షణాలు కనుక మనకు కనిపించినట్లయితే పశువు కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో ఈనడానికి సిద్ధంగా ఉందని అర్థం. అలానే ఈసుకుపోయిన పశువులు ఎప్పుడూ కూడా చూడు పశువులతో కలపకూడదు. ఈనాక 45 నుంచి 60 రోజుల ముందు పాలు తీయడం మానిచ్చేయాలి ఈనే ముందు. అలానే చూడు పశువుల్లో మలబద్ధకం ఏమన్నా మనకు కనిపించినట్లయితే ముందుగానే మనం నువ్వుల నూనె 100 గ్రాముల దాకా ఇస్తే విరోచనాలు సాఫీగా అవ్వచ్చు.
1: మేడం, మరి ముఖ్యంగా చూలు కట్టగానే ఆ చూలు కట్టిన పశువుకు బలవర్ధకమైన ఆహారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చూలు నిలిచిన తర్వాత పశువులకు ఎలాంటి దానాన్ని అందిస్తే అవి ఆరోగ్యకరంగా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
0: చూడు పశువులకి ఎక్స్ట్రా పోషణ కంపల్సరీ కావాలండి. మొదటగా చూడు పశువు 6 నెలలు వచ్చేసరికి లోపల పిండం బరువు క్రమేపీ పెరుగుతూ వస్తుంది, కాబట్టి 6 నెలల చూడు కాలం నుంచి దానా అదనంగా పెట్టాలి. అలానే 9వ నెలలో పెట్టే దానా కంటే కూడా 1 కిలో దానా ఎక్కువ పెట్టాలి. రోజుకు కనీసం 15 నుంచి 20 కిలోల పచ్చిగడ్డి మేపాలి. అలానే 50 గ్రాముల లవణ మిశ్రమాన్ని అంటే మినరల్ మిక్స్చర్ని మనం దానికి పట్టించాలి. అలానే సరిపడా నీరు, గోరువెచ్చటి నీరు ఇవ్వడం అయితే ఇంకా మంచిది. ఈనడానికి 3 రోజుల ముందు నుంచి తేలికపాటి జీర్ణమయ్యే మేత ఇవ్వాలి. ఈనాక జీవక్రియ రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది, ఉదాహరణకి పాలజ్వరం, కీటోసిస్ ఇటువంటి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అది రాకుండా ముందుగానే చూడి ఉన్నప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి గోధుమ తౌడు, వరి తౌడు, బెల్లం 2 పూట్ల మేపుట ద్వారా కొంతమేర మనం ఈ రుగ్మతల్ని నుంచి అరికట్టచ్చు. ఈ రుగ్మతల నుంచి మనం పశువుని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. 8 నెలల చూడు సమయంలో పశువుకు మొలకెత్తిన ఉలవలు తినిపించాలి. అలానే పశువు ఈనడానికి 1-2 గంటల ముందు నలగొట్టిన గోధుమలు కానీ జొన్నలు కానీ ఇవ్వాలి. అలానే సజ్జలు కానీ లేదా బార్లీ కానీ, రాగులు, ఇలా ఇటువంటి చిరుధాన్యాలు లేదా సిరిధాన్యాలు మనం ఇవ్వాలి. ఏ ధాన్యాలు ఇచ్చినా కానీ అది నలగొట్టి ఇచ్చినట్లయితే త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. అలానే కొంత ఉడకపెట్టిన కొంచెం బెల్లం, సొంటి పొడి, ఉప్పు అన్నీ కలిపి పెట్టినట్లయితే తేలికపాటి ఆహారం తీసుకున్నట్టు ఉంటుంది.
1: ఈనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పశువు ఇబ్బంది పడకుండా పుట్టబోయే దూడ కూడా మరణించకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
0: నొప్పులు మొదలైన గంట నుంచి మనం గమనించుకోవాల్సి వస్తుందండి. పరిశుభ్రమైన చోట గడ్డితో పక్క వేయాలి. అలానే పశువులని శబ్దాలకు దూరంగా ఏమాత్రం చికాకు పరచకుండా చూడాలి. పశువుని ఈనే ముందు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. నొప్పులు మొదలైన తరువాత 2 గంటల్లో పశువు ఈనకపోతే దూడ సరిగా బయటకు వస్తుందో లేదో గమనించాలి. 2 ముందుకాళ్ళు మధ్య తల బయటికి వస్తే ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఈనడం కష్టమై నొప్పులు చాలా సేపటికి రాకపోతే లేదా 6 నుంచి 8 గంటల వరకు కొనసాగితే పశువైద్యుని సలహా తీసుకోవడం మంచిది. ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పశువు ఈనేటప్పుడు మనం

ఇబ్బందిని తొలగించవచ్చు. ఇప్పుడు మనం ఈనాక పాడి పశువుల్లో వచ్చేటువంటి జీవక్రియ రుగ్మతలు అంటే మెటబాలిక్ డిసీజెస్, వాటి చికిత్స మరియు మెలకువల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పాడి పశువులు, అది కూడా ఎక్కువగా పాలిచ్చే ఆవులు గేదెలు, ఈనిన వెంటనే చాలా ఒత్తిడికి లోనవుతాయి. దూడలకు పాలిచ్చే సమయంలో తల్లి తన శరీరాన్ని పాల ఉత్పత్తి కోసం అధికంగా కాల్షియం మరియు గ్లూకోజ్ నిల్వలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఈ సమయంలో సమతుల్యమైన మేత దాణా లేకపోతే కొన్ని రకాల మెటబాలిక్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసినవి పాలజ్వరము, దీన్నే పాలవాతం అని కూడా అంటారు, లేదా ఇంకొకటి కీటోసిస్ లేదా ఎండువాతం అంటారు. తర్వాత హైపోమెగ్నీసీమియా, దీన్నే మనం గ్రాస్ టెటనీ అని అంటాం. ముందుగా పాలజ్వరం గురించి తెలుసుకుందాం. ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే జాతులు, ఉదాహరణకు జెర్సీ, హాల్స్టైన్ ఫ్రీజియన్ లాంటి సంకర జాతి ఆవులు లేదా మన ముర్రా జాతి గేదెల్లో ఈనిన తరువాత పాలజ్వరం వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి రక్తంలో కాల్షియంను తక్కువగా ఉండటం వలన వస్తుంది. పాలజ్వరం వచ్చినప్పుడు ఈ క్రింది లక్షణాలను మనం గమనించవచ్చు. పశువు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, 98 డిగ్రీ ఫారెన్హీట్ కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే పశువు నిలబడలేక పడుకొని ఉంటుంది, డొక్కలో తల పెట్టుకొని పడుకుంటుంది, ఎస్ ఆకారంలో పడుకున్నట్టు మనం గమనించవచ్చు. పశువు పరిస్థితి బట్టి ఈనకు ముందు, ఈనిన తర్వాత మనం కాల్షియం బోరోగ్లుకనేట్, మైఫెక్స్, కార్బోరాల్ మొదలైన కాల్షియం ఇంజెక్షన్లు సిరలోకి ఎక్కించాలి. ఇది పశు వైద్యుని సంరక్షణలోనే ఎక్కించవలసి వస్తుంది. ఈ పాలజ్వరం రాకుండా మనం ముందుగా నివారణ చర్యలు కొన్ని తీసుకొనవచ్చు. ఆవు లేదా గేదె ఈనిన వెంటనే కాల్షియం జెల్ ఇప్పించాలి, అలానే విటమిన్ D2 ఇవ్వాలి. అమోనియం క్లోరైడ్ అనే ద్రావకాన్ని రోజుకి 25 నుంచి 100 గ్రాముల వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఈనే ముందు 10 నుంచి 14 రోజుల వరకు ముందు నుంచి ఇవ్వాలి. దాణాలో ఎముకల పొడి కలపాలి, అలానే దాణాలో లవణధాతు మిశ్రమాన్ని కలపాలి, అంటే మినరల్ మిక్సర్ కలపాలి. ఇటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మనం బాగా పాలు ఇచ్చే ఆవులు కానీ గేదెల్ని కానీ పాలవాతం నుంచి మనం కాపాడుకోవచ్చు. అలానే ఈనిన పశువుల్లో ఇంకొక జీవక్రియ రుగ్మత వచ్చేసరికి కీటోసిస్, దీన్నే ఎండువాతం అని కూడా అంటారు. కీటోసిస్ అనేది మనం తీసుకునే ఆహారం కంటే అధిక శక్తి అవసరమైనప్పుడు, ఉదాహరణకు ఇప్పుడు ఒక ఆవు కానీ గేదె కానీ అధిక పాల ఉత్పత్తి చేసేటప్పుడు దాని తీసుకున్న ఆహారం నుంచి వచ్చే శక్తి కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. కాబట్టి పశువు తీసుకున్న ఆహారానికి ఖర్చు అయ్యే శక్తికి మధ్య అసమతుల్యత వలన ఏర్పడినప్పుడు పశువుల్లో ఇది సంభవిస్తుంది. కీటోటిక్ ఆవులలో తరచుగా రక్తంలో తక్కువ గ్లూకోజ్ ఉంటుంది, రక్తంలో ఉండాల్సిన దానికంటే చక్కెర స్థాయిలు చాలా వరకు పడిపోతాయి. ఉత్పత్తికి తోడ్పడడానికి పెద్ద మొత్తంలో శరీర కొవ్వును, అంటే పశువులో ఉన్న ఫ్యాట్ రిజర్వ్స్ని అలానే గ్లూకోజ్ని శక్తిని వనరుగా ఉపయోగించినప్పుడు దాని శరీరంలో కీటోన్ బాడీస్ అనేవి అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఈ కీటోన్ బాడీస్ ఎక్కువ మొత్తంలో ఉండడం వలన కీటోసిస్ వ్యాధి అనేది వస్తుంది. పశువుకి కీటోసిస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఆవుల్లో చూడు చివరి దశలో ఉన్నప్పుడు దూడ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది, దీని వలన ఆవుకి కానీ లేదా తల్లికి ఎక్కువ శక్తి కావాల్సి వస్తుంది. కానీ అంతటి శక్తి మనం అందించలేకపోయినప్పుడు ఈ కీటోసిస్ సంభవించే అవకాశం ఉంటుంది. పాడి ఆవులలో 1-3 నెలల్లో తీసుకున్న ఆహారం మరియు ఉత్పత్తి మధ్య అసమతుల్యత సంభవిస్తుంది, ఎందుకంటే ఆవు పాలల్లో కోల్పోయిన శక్తికి సరిపోయేంత తినలేకపోతుంది. ఈ కీటోసిస్ వ్యాధిలో లక్షణాలు ఏంటంటే, ముందుగా మనకి పాల దిగుబడి తగ్గిపోతుంది, అలానే పశువు బరువు తగ్గుతుంది, ఆకలి నెమ్మదిగా మందగిస్తుంది, చర్మం దాని సహజత్వాన్ని కోల్పోతుంది. మనం పశువు దగ్గరికి వెళ్ళినప్పుడు దాని నుంచి అసిటోన్ వాసన వస్తుంది, అంటే అది ఒక తీపి వాసనలాగా ఉంటుంది. అలానే జ్వరం ఎక్కువగా మనం చూడవచ్చు. జ్వరం వలన నోటి నుంచి చొంగబడడం, ఇటువంటి లక్షణాలు మనం గమనించవచ్చు. కొన్ని సందర్భాలలో కాళ్ళు తన్నుకుంటూ ఉంటుంది. ఈ పై లక్షణాలు గనక మనం గమనించినట్లయితే అది మనం కీటోసిస్ అనే వ్యాధి అని గమనించి దాన్ని రక్త పరీక్షకు గనక పంపించినట్లయితే రక్తంలో కీటోన్ బాడీస్ మనం గమనించి అది కీటోసిస్ వ్యాధా కాదా అని మనం చెప్పుకోవచ్చు. దీనికి చికిత్స వచ్చేసరికి చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశం శరీరంలోని గ్లూకోజ్ శాతాన్ని పునరుద్ధరించడం, త్వరగా పనిచేసే గ్లూకోజ్ సప్లిమెంట్స్ని మనం వెంటనే అందించాలి. సిరలోకి సెలైన్లు ఎక్కించాల్సి వస్తుంది, డెక్స్ట్రోజ్, DNS ఇటువంటి సెలైన్స్ని మనం ఎక్కించాల్సి వస్తుంది. అలానే నోటి ద్వారా కీటోనిల్ జెల్ 200 నుంచి 400 మిల్లీగ్రాములు తాపించాల్సి వస్తుంది. అలానే ఈ కీటోసిస్ రాకుండా మనం ముందుగా నివారణ చర్యలు కొన్ని చూసుకొనవచ్చు. కీటోసిస్ వచ్చాక చికిత్స చేయడం కంటే కూడా కీటోసిస్ రాకుండా నిరోధించడం

0: చాలా ముఖ్యం. నివారణ తగినంత ఆహారం మరియు నిర్వహణ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. కరువు లేదా ఇతర కారణాల వల్ల ఫీడ్ లోపం ఉన్న సమయాల్లో తగినంత మొత్తంలో పిండి పదార్థాలు అధికంగా అందించడం చాలా అవసరం. మంచి దానా, నాణ్యమైన ఎండుగడ్డి, సైలేజీ లేదా తృణధాన్యాలు ఇవ్వాలి. ఈనే క్రమంలో పాడి ఆవు శరీర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేతను అందించాలి. పశువు యొక్క శరీర పరిస్థితి, దాని శరీరకు బరువు తగ్గ ఆహారం, అలాగే లోపల దూడ తయారవ్వడానికి సరిపడా ఆహారం, ఈనాక పాలు ఇవ్వడానికి సరిపడా ఆహారం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి పోషకాహారం మనం ఇవ్వాలి. ఈనిన తరువాత ఆవు కానీ లేదా గేదె కానీ పాల ఉత్పత్తిలో గరిష్ట స్థాయిని చేరుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ అధిక పాల ఉత్పత్తి కావాల్సిన శక్తి ఆవు దగ్గర తీసుకున్న మేత కంటే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శక్తి సప్లిమెంట్ అవసరం, మరియు ఇది ఉత్పత్తి ప్రత్యుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది మరియు కీటోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుబాటులో ఉన్న పచ్చిక బయళ్ళ నాణ్యత మరియు పరిమాణాన్ని బట్టి పాల దిగుబడి గరిష్ట స్థాయికి చేరుకునే వరకు సప్లిమెంట్లను మనం అందించాల్సి వస్తుంది. అప్పుడప్పుడు చాలా ఎక్కువ ఉత్పత్తి చేసే ఆవులు ప్రతి సంవత్సరం కీటోసిస్కి గురవుతాయి. ఈ సందర్భాలలో ఈయన తరువాత వెంటనే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే ద్రావకాన్ని త్రాగించడం వలన ఆవులలో కానీ గేదెల్లో కానీ మనం కీటోసిస్ని నివారించవచ్చు.
1: చూలు పశువుల్లో ఎలాంటి మేలని యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే మంచి నాణ్యమైన పాల దిగుబడి తీసుకోవచ్చు, నాణ్యమైన దూడలు పుట్టే అవకాశం ఉంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడి పశువులు యాజమాన్యం ఈ అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ కె సాహితి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీజీ ఆదినారాయణ రెడ్డి. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.
3: జానపద గేయాలంటే పల్లెజనులు పాడుకునే పాటలు. ప్రజా జీవితం సుసంపన్నం కావడానికి ఈ పాటలు చక్కగా ఉపయోగపడతాయి. ఒక పడుచు పిల్లగాడు తన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయి దేశం వెళ్ళాడు. చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన అతన్ని చూసి అలిగింది ఆవిడ. అతడు ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో వినండి.

సంసార శకటానికి భార్యాభర్తలు రెండు చక్రాలు. మరి ఆ రెండు చక్రాలలో దేనికి లోపమున్నా బండి నడవదు. సరిచేయడానికి ఓ మనిషి అంటూ అవసరం. సరసము విరసము కలబోసిన వారి సంభాషణలు ఒక్కసారి మనం విందాము.

ఆ కన్నెపిల్ల అతన్ని వలచి వల హాస్య శృంగారాలు జానపద కవితా కదంబంలో అరవిచ్చిన మొగ్గలు. ఇవి కాస్త మోటుగా ఘాటుగా ఉన్నా జానపదుల జీవితాలలో తప్పనిసరి. హాస్య శృంగారాలతో మేళవించిన ఈ అత్త అల్లుని సంభాషణ ఏమిటో మనం విందాం.

మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడి పశువులు యాజమాన్యం ఈ అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ కె సాహితి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు ఉన్నారు. వీరు వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ గా సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరి ద్వారా వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై మన శ్రోతలకు వీటి ద్వారా వినిపిద్దాం. నమస్కారం అండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు.
2: నమస్కారం అండి.
1: మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ భూ సంరక్షణ గురించి మన ప్రభుత్వం హరిత వ్యూహం రచించి దాన్ని అనుగుణంగా వ్యూహాత్మకంగా దాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అమల్లో కూడా జరుగుతూ ఉందండి. మరి వీటి గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
2: అలాగేనండి. భారతదేశము 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సాంకేతికత, యువత, మహిళలు మరియు రైతుల భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధిని పర్యావరణ పరిరక్షణతో జత చేయడం లక్ష్యంగా చేసుకుని వృక్ష సంరక్షణ మరియు హరిత ఉద్యోగాలు వంటి స్థిరమైన పద్ధతులను అనుసంధానిస్తుంది. సహజ వనరుల సంరక్షించడం, హరిత సాంకేతికతను మెరుగుపరచడం, బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడం వీటిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. అదేవిధంగా సౌర పవన ఇంధనం వాడుక మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన గాలి నీరు మరియు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం అనగా క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయ ఫార్మింగ్ లేదా క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ అని కూడా అంటారు, ఈ నాలుగిటిని అనుసంధానిస్తుంది. వాతావరణ మార్పుల సవాళ్లు పరిష్కరించడంలో మరియు భవిష్యత్తు తరాల కోసం విస్తారమైన జీవ వైవిధ్యాన్ని రక్షించడంతో భారతదేశం స్థిరమైన పద్ధతుల ద్వారా ముందుండటమే లక్ష్యంగా వికసిత్ భారత్ను సాధించే మార్గంలో ప్రణాళికా దశ నుండి కార్యాచరణ దశకు వెళ్ళడం గమనార్హం. సో ప్రణాళిక దశ వేసుకున్నాము, కానీ దాని కార్యాచరణ దశకు మనము ముందడుగు వేస్తున్నాము. 2047 నాటికి ఈ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. వాటికి ఈ కీలక లక్ష్యాల ద్వారా వికసిత్ భారత్ 5 కీలక లక్ష్యాల ద్వారా మనకు అందిస్తుంది. అవి హరిత ఇంధన పరివర్తన, పర్యావరణ కోసం జీవనశైలి మరియు చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామికాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం మరియు ప్రపంచ నాయకత్వం మరియు సహకారం. సో ఈ 6 కీలక లక్ష్యాలను పెట్టుకొని ముందడుగు వేస్తుంది. హరిత ఇంధన పరివర్తన అనగా 2032 నాటికి 22.5 గిగావాట్ల అణు విద్యుత్తును లక్ష్యంగా పెట్టుకొని $1 బిలియన్ పెట్టుబడితో పునరుత్పాదక ఇంధనాలను అనగా సౌర లేదా పవన మరియు హరిత హైడ్రోజన్ను దూకుడుగా అనుసరిస్తుంది. సో ఈ విధంగా మనము ముందడుగు వేయాలని ఆశిస్తున్నాము. పర్యావరణ కోసం జీవనశైలి అనే లైఫ్ అనే దాంట్లో సుస్థిర రోజువారీ పద్ధతులను ప్రోత్సహించడానికి వ్యక్తిగత చర్యలను ప్రవర్తనను మార్చడం తద్వారా ప్రపంచ వాతావరణ లక్ష్యాలతో సమలేఖనం చేస్తుంది. చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు లో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు కొత్త విధానాల ద్వారా భారతదేశ పట్టణ ప్రణాళికలో వ్యర్థాల తగ్గింపును మరియు వనరుల సామర్థ్యాన్ని ఏకీకృతం చేస్తూ వ్యర్థరహిత సమాజం నిర్మించడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది. స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా చూసుకుంటే విద్యుత్ వాహనాల వినియోగం మరియు పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్రాధాన్యమిస్తూ MSMEల ద్వారా గ్రీన్ స్టీల్ మరియు సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణపై దృష్టి సారిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో భాగంగా

0: వ్యవసాయ రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం వాతావరణ చర్యలను ప్రోత్సహిస్తుంది మరియు సుస్థిర పద్ధతులను పంచుకుంటుంది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా హరిత సాంకేతికతల కోసం కీలక ఖనిజాలను సమకూరుస్తుంది. ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకొని భారతదేశం 2047 నాటికి వికసిత భారతదేశంగా పరిగణింపడానికి ఇవన్నీ మార్గాలు సూచించుకున్నది. April 22 ప్రతి సంవత్సరం మనము భూమి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో నీ ఇతివృత్తం మన శక్తి మన గ్రహం. ఈ 2026 థీమ్ వచ్చేసి మన శక్తి మన గ్రహం, అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో ఎర్త్ ఈజ్ ఎ ప్లానెట్, భూమి అనేది ఒక గ్రహం అని మనం అందరికీ తెలుసు. మరి భూమి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, మరి ఎలా జరుపుకోవాలి, ఇవన్నీ గమనించుకుంటే ప్రతి సంవత్సరము April 22 భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భూమి కోసం సానుకూల మార్పును సృష్టించే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చే సందర్భమే ఈ భూమి దినోత్సవం. కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు, అంతరించిపోతున్న జీవజాతులు వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. ఆచరణీయమైన మార్పును ప్రోత్సహించడానికి మరియు స్థిరమైన సామూహిక చర్య నిజమైన పర్యావరణ పురోగతిని సృష్టిస్తుందని పునరుద్ఘాటించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సుస్థిరమైన పద్ధతులు మరియు విధానాల కోసం చర్చించడానికి, ప్రజలను ఏకతాటిపై తీసుకురావటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. పర్యావరణ అవగాహనను, క్రియాశీలతను ప్రోత్సహించడం, తద్వారా సానుకూల మార్పును ప్రేరేపించడంలో మరియు మానవాళికి గ్రహానికి మధ్య లోతైన అనుబంధాన్ని పెంపొందించడంలో ఈ భూమి దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి భూమి దినోత్సవం 1970 April 22 విస్కాన్సిన్కు చెందిన సెనేటర్ గైలార్డ్ నెల్సన్ మరియు యువ కార్యకర్త డెనిస్ హెయాస్తో కలిసి అక్కడ ఉన్న యువతతో భూమిని కాపాడుకునే దిశగా నిర్వహించారు. ప్రస్తుతం 190 పైగా దేశాలలో ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనితో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక వేడుకలలో ఒకటిగా నిలిచింది ఈ భూమి దినోత్సవం. 2026 భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రచారం స్వచ్ఛమైన శక్తిని వేగవంతం చేయడం, పర్యావరణ నష్టానికి జవాబుదారీతనాన్ని పెంచడం, సమాజ స్థాయిలో వాతావరణ సమస్యల పరిష్కారాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన రేపటి కోసం నేడే భూమిని రక్షిద్దాం. ప్రతి చిన్న చర్య ముఖ్యమైనదే. మనమందరం కలిసి పనిచేస్తున్నప్పుడే మన సమిష్టి శక్తి మన గ్రహం కోసం మరింత ఆరోగ్యకరమైన, పచ్చని మరియు సుస్థిర భవిష్యత్తును నిర్మించగలదు. అసలు ఈ దినోత్సవం ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకున్నాం, 1970 నుండి. మరి భూమి వయస్సు ఎంత? సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తున్నాము. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, శిలలలోని రేడియోధార్మిక ఐసోటోప్ల క్షయాన్ని కొలిచే రేడియోమెట్రిక్ డేటింగ్ అను పద్ధతి ద్వారా భూమి యొక్క వయస్సుని మనము నిర్ధారిస్తాము. ఈ విధంగా చూసుకుంటూ పోతే మనము వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేస్తూ 2047 నాటికి సుస్థిరమైన సుసంపన్నమైన భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకొని వికసించిన భారతావనిని అందించే దిశగా మన భారతదేశం ఉరకలు వేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఇక్కడ మనము ఇందుకు ప్రతి మనిషి ఏమి చేయాలి అనేది చూసుకుంటే, భూమి దినోత్సవాన్ని కలిసి జరుపుకుందాం, మన గ్రహం కోసం ఒక మార్పును తీసుకువద్దాం అని నానుడితో మొదలు పెడితే, ప్రతి మహిళ లేదా ప్రతి మానవుడు లేదా యువత, స్కూల్ పిల్లల నుంచి చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలని ఆశిస్తుంది.
1: ఇకైతే అండి, మీరు ప్రతి సంవత్సరం April 22 భూగ్రహ దినోత్సవంగా జరుపుకుంటున్నారని

0: తెలియజేశారండి. అయితే మన శక్తి మన గ్రహం ఇతివృత్తంతో జరుపుకును. ఈ భూ సంరక్షణ గురించి ఇప్పుడు వికసిత్ భారత్ 2047లో యువత మహిళలు అంటే ప్రభుత్వం చేపడుతుందండి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలే కాకుండా వారి అధ్యక్షతనే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి యువత మహిళలు ఇంకా ప్రతి మానవుడి పాత్ర ఏంటో అది ఎలా జరుపుకోవాలో ఎలా సంరక్షించుకోవాలో మన తల్లిని మనం ఎలా సంరక్షించుకోవాలో తెలియజేస్తారండి.
1: అలాగేనండి, వికసిత భారత్ను సాధించే మార్గంలో ప్రభుత్వం ప్రణాళిక దశగా ముందడుగు వేసింది. సో అటువంటి ప్రణాళికలను కార్యాచరణ దిశకు తీసుకురావడం మన యువత చేతిలోనే ఉన్నది. సో కార్యాచరణ దశకు వెళ్ళాలి అని అంటే ప్రతి మానవుడు చిన్న పెద్ద ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలి. అది ఏ విధంగా అంటే కొన్ని పద్ధతులు మనము పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి సామూహిక వృక్షారోపణ కార్యక్రమాలు, అంటే మాస్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్. ఇప్పుడు మొక్కలు నాటండి మొక్కలు నాటండి అంటున్నామే కానీ మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించినామా లేదా అనేది ఎవరు గమనించటలేదు. సో ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి దాని సంరక్షణ వారి బాధ్యతగా భావిస్తే ఒకటో తరగతి నుంచి మనము ఒకటో తరగతి పిల్లలతో నాటించినా కూడా పదేండ్లు వాళ్ళు పదో తరగతి వరకు వచ్చేసరికి 10 మొక్కలు అక్కడ తయారవుతాయి. ఆ విధంగా హరితారోహణను మనము చూసుకోవచ్చు. క్లీన్లీనెస్ మరియు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్స్, అంటే పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ రహిత ప్రచారాలు. స్వచ్ఛత డ్రైవ్స్ మనము కూడా ఎవ్రీ 3rd సాటర్డే మనము ఈ స్వచ్ఛత డ్రైవ్ను పాటిస్తున్నాము. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని అయితేమి లేదా స్వచ్ఛ భారత్ అని కానీ ర్యాలీలు మారి ప్రతి విశ్వవిద్యాలయం స్కూల్ పిల్లల నుండి విశ్వవిద్యాలయ యువత వరకు ఈ ప్లాస్టిక్ ఫ్రీ ప్లాస్టిక్ రహిత ప్రచారాలను చేపడుతుంది. మరి ప్రచారం చేయడమే కాదు పాటించడం కూడా ఇక్కడ గమనించాలి. సో ప్రచారం చేయుట ఎంత ముఖ్యమో ఆ ప్రచారాన్ని పాటించడం, మనం పాటిస్తూ ఎదుటి వారిని పాటించమని చెప్పడం, అప్పుడైతేనే ఇది సాధ్యమవుతుంది. మూడవది చూసుకుంటే వాహనరహిత దినం. ప్రతి 7 మనము ఒక రోజును వాహనరహిత దినంగా సైకిల్ ర్యాలీ, సైకిల్ వాడకము లేదా నడుచుకుంటూ దగ్గర ఉంటే నడుచుకుంటూ వెళ్ళడము, ఈ విధంగా మనము చూసుకున్నామంటే వాహనరహిత దినంని పెట్టుకొని కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే వీధి నాటకాల ద్వారా లేదా స్కూల్లో చిన్న చిన్న స్కిట్ల ద్వారా వాతావరణ మార్పుల గురించి, పొల్యూషన్ను కాలుష్యాన్ని నివారించేదానికి మార్గాల గురించి మనము నాటకాల రూపంలో కూడా చెప్పుకోవచ్చు. ప్రజా ప్రచార కార్యక్రమాలు దీంట్లో ముఖ్యమైనవి. సో ప్రజలకు వరకు చేరాలి అనంటే ఈ కార్యక్రమాలను మనము చేపట్టాలి. మానవహారాలు, ర్యాలీలు ఇవన్నీ కూడా ప్రజా ప్రచార కార్యక్రమాలుగా భావించవచ్చు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే దత్తత తీసుకొనుట. మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకున్నారు అనంటే దాన్ని మనమే సంరక్షిస్తాము. ఎప్పుడైతే మనిషి నాది అనుకున్నాడో అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కాబట్టి ఒక మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకొనుట అనేది చాలా ముఖ్యమైన విషయం. వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువుల తయారు చేయుట, ఇటువంటి కార్యక్రమాలు మనము చిన్నపిల్లల నుండి స్కూళ్ళ నుండి విశ్వవిద్యాలయాల వరకు ఈ వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువులను తయారు చేసుకున్నటకు మనము ప్రోత్సహించినచో ఇక్కడ భూతాపాన్ని కూడా తగ్గించవచ్చు. రీసైక్లింగ్ మరియు అప్సైక్లింగ్ పద్ధతులను ప్రజలకు లేదా విద్యార్థులకు బోధించడం, తద్వారా ఆ విద్యార్థులు వెళ్ళి వారి ఊర్లలో 10 తెలియజేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం.
0: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకు మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై ఎంతో చక్కగా మా శ్రోతలకు వినిపించినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరపున, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రోతల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
1: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి మరియు శ్రోతలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మెరుగైన రేపటి కోసం నేడు భూమిని రక్షిద్దాము అను నానుడితో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ధన్యవాదములండి.
2: మీరింతవరకు వికసిత్

0: భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. యువవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం. రండి, శీర్షికన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం. మొదటగా ఆచార్య ఎన్జి రంగ

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం. మొదటగా ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన. గుంటూరు లామ్లోనే ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. అర్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 15 నుండి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం 10వ తరగతిలో సాధించిన మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ 21/5/2026. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా https://angraeu.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://angraeu.ac.in. మరొక ప్రకటన. AFCET 2026 ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF జూలై 2027 సంవత్సరానికి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగాల్లో పోస్టుల భర్తీకి పురుషులు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. కోర్సుల వివరాలు AFCET ఎంట్రీ ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ NCC స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ గేట్ స్కోర్ ఎంట్రీ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ వయస్సు ఫ్లయింగ్ బ్రాంచ్కు 20 నుండి 24 ఏళ్ళు కలిగి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి 20 నుండి 26 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. పే స్కేల్ ఫ్లయింగ్ ఆఫీసర్కు 56,100 రూపాయల నుండి 177,500 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 25/5/2026. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 19/6/2026. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా https://afcat.cdac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://afcat.cdac.in. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం శీర్షిక విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సినిమా పాట విన్నారు. యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా తెలుసుకుందాం రండి శీర్షికన ఈరోజు శ్రోతలు తెలుసుకోబోతున్న అంశం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ అంశం గురించి తెలుసుకుందాం రండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏప్రిల్ 1వ తేదీన కలకత్తాలో స్థాపింపబడి 1949లో జాతీయీకరణ చేయబడిన భారతదేశపు కేంద్ర బ్యాంక్ మరియు అత్యున్నత ద్రవ్యాధికార సంస్థ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కరెన్సీని నిర్వహిస్తుంది. ద్రవ్య విధానం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తుంది మరియు ఆర్థిక స్థిరత్వం వృద్ధిని నిర్ధారించడానికి ప్రభుత్వ బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కీలక విధుల గురించి తెలుసుకుందాం. ద్రవ్య ప్రాధికార సంస్థ. వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ధరల స్థిరత్వాన్ని కాపాడటానికి ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలు చేస్తుంది. ఇది రెపో రేటు, నగదు నిల్వల నిష్పత్తి మరియు బహిరంగ మార్కెట్ వంటి కార్యకలాపాల వంటి సాధనాలను ఉపయోగించి ద్రవ్య సరఫరాను నియంత్రిస్తుంది. కరెన్సీ జారీదారు. నోట్లు మరియు నాణ్యముల జారీ మరియు చలామణిని నియంత్రించడానికి, స్వచ్ఛమైన కరెన్సీ సరఫరాని నిర్ధారించడానికి బాధ్యత వహించే ఏకైక అధికారం గల సంస్థ. ప్రభుత్వానికి బ్యాంకర్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకర్గా, ఏజెంట్గా మరియు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకులు నిధుల కొరతను ఎదుర్కొన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ అంతిమ నిధుల వనరుగా పనిచేస్తుంది. ఆర్థిక వ్యవస్థల నియంత్రణ మరియు పర్యవేక్షకుడు. డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి బ్యాంకులు మరియు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కోసం నిబంధనలను నిర్దేశిస్తుంది. విదేశీ మారకద్రవ్య నిర్వాహకుడు. రూపాయి విలువను కాపాడటానికి మరియు స్థిరమైన మారకపు రేటును నిర్ధారించడానికి విదేశీ మారకద్రవ్య నిల్వలను నిర్వహిస్తారు మరియు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం 1999 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ పనిచేస్తుంది. చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థల నియంత్రణ సంస్థ. సమర్థవంతమైన నిధుల బదిలీ కోసం ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టి మరియు మొబైల్ వ్యాలెట్లతో సహా ఆధునిక చెల్లింపు వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధి పాత్ర. వ్యవసాయ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయటం, ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడం వంటి జాతీయ లక్ష్యాలకు మద్దతుగా ప్రచార విధులను నిర్వహిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ అధిపతిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వ్యవహరిస్తారు. ఈ సంస్థను 1934 ఆర్బీఐ చట్ట ప్రకారం స్థాపించారు. దేశంలో ద్రవ్య స్థిరత్వం, కరెన్సీ మరియు క్రెడిట్

వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, 1934 ఆర్బీఐ చట్టాన్ని రూపొందించారు. ఈ కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ 1926 రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ సూచనల ఆధారంగా స్థాపించబడింది. ఈ కమిషన్ను హిల్టన్ యంగ్ కమిషన్ అని కూడా అంటారు. 1949 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేయబడి ఆసియన్ క్లియరింగ్ యూనియన్ సభ్య బ్యాంకుగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లచే నియంత్రించబడుతుంది. ఆర్బీఐ చట్ట ప్రకారం భారత ప్రభుత్వం 4 సంవత్సరాల కాలానికి డైరెక్టర్లను నియమిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం కోల్కత్తాలో ఉండేది, తర్వాత ముంబై నగరానికి మార్చబడింది. దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు రిజర్వ్ బ్యాంక్ అధీనంలో ఉన్నాయి. విల్ రోజర్స్ అనే ప్రముఖుడు నిప్పు చక్రం తర్వాత 3వ నవకల్పనగా కేంద్ర బ్యాంకును వర్ణించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యాలు: మొదటగా ద్రవ్య సరఫరా నియంత్రణ, ద్రవ్య స్థిరత్వాన్ని సాధించే ఉద్దేశంతో నిల్వలు నిర్వహించడం, దేశం పరపతి కరెన్సీ వ్యవస్థను దేశ ప్రయోజనం కోసం నిర్వహించడం, ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తూ ధరల స్థిరత్వాన్ని కొనసాగించడం, అభివృద్ధి ప్రోత్సాహక విధులు: ఆర్బీఐ అనేక అభివృద్ధి ప్రగతిపూర్వక విధులను నిర్వహిస్తుంది. వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, అవస్థాపన సౌకర్యాల కల్పనకు ప్రత్యక్షంగా పరోక్షంగా అవసరమైన చర్యలను చేపడుతుంది. వ్యవసాయ అభివృద్ధి కోసం 1963 వ్యవసాయ పునఃవిత్త అభివృద్ధి కార్పొరేషన్ను స్థాపించింది. ఆర్బీఐ పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా శిఖరాగ్ర బ్యాంక్ ఐడిబిఐను 1964 అనుబంధంగా స్థాపించారు. బ్యాంకుల్లోని డిపాజిట్లకు భద్రత కల్పించేందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలోనే డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. జాతీయ స్థాయిలో గృహ రుణాల రీఫైనాన్స్ కోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఏర్పాటుకు ఆర్బీఐ అండగా ఉంది. మీరు ఇంతవరకు తెలుసుకుందాం యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం 2 శీర్షికన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అంశం గురించి తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

తొంభై వసంతాల ఆకాశవాణి. విభిన్న అంశాల సమాహారం ఆకాశవాణి ప్రసారాలు. ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో అనునిత్యం ప్రభాతం నుండి దేశభక్తి మొదలుకొని విభిన్న అంశాలను నిషీధి వరకు అందిస్తూ తన శ్రోతలకు దగ్గరవుతున్న విధానాన్ని విందాం. రండి.

0: జాతి చరిత్రను సంస్కృతిని తెలిపే ప్రదర్శన రూపాలే జానపద కళలు. శతాబ్దాలుగా ఈ కళలే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాయి, అందిస్తున్నాయి.
1: రాయలసీమ జానపద కళావైభవం ధారావాహికకి స్వాగతం. నమస్కారం అండి, డాక్టర్ మూలే రామోహన్ రెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: పల్లె ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషులతో ఆనందంగా వ్యక్తీకరించుకుంటూ ఆ లయ ప్రాముఖ్యత ఏంటి? అన్నమాచార కీర్తనలు మిగతా వాటిని ఎలా వాటిని మార్చుకుంటారు దీంట్లోకి?
2: ఒకప్పుడు రామదాస్ కీర్తనలు, అన్నమాచార్యుల కీర్తనలు ఇందులోకి ప్రవేశించలేదు, కానీ ఈనాడు వాద్యాలు కూడా హార్మోనియం, తబలా ఇటువంటివి ఈనాటి వరకు విస్తృతంగా ఉపయోగించారు. తాళం, లయ, గతి, పాద విశ్లేషణం ఇవన్నీ కూడా ఏకమయ్యేటప్పటికీ నిజంగా ఆ ప్రక్రియ చెప్పరానంత అద్భుతంగా వర్ధిల్లుతా ఉంది. ఇది వారి యొక్క నైజం, తెచ్చిపెట్టుకున్నది కాదు, ఆడమంటే ఆడింది కాదు, పాడమంటే పాడింది కాదు. ఇది వారి యొక్క సహజత్వానికి నిండు ఉదాహరణ.

0: అటు విజ్ఞానంతో పాటు తనలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించుకునే ప్రయత్నానికి తోడ్పడే తత్వాలను ఆధ్యాత్మికంగా.
1: వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆయన చెప్పిన కాలజ్ఞానము తత్వాలు దాదాపుగా ప్రజల అందరికీ తెలిసినటువంటివే. బ్రహ్మంగారికి వేద విద్య కరతలామలకం. ఆ విద్య వల్ల ఆయన సమస్త సుఖభోగాలు అనుభవిస్తూ అష్టైశ్వర్యాలతో తులతూగలేదు. ఉత్తమ ధర్మమైన శిల్ప కర్మనాచరించి తన కుటుంబాన్ని పోషించుకున్నారు. సారస్వత విద్యకు కర్మ విద్యల తోడ్పాటున్నగాని మానవ జీవితం చరితార్థం కాదని తలసి తన ఆచరణాన్ని తన జీవితంలో ఆచరించి చూపిన మార్గదర్శి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు బ్రహ్మంగారి పద్యాలైనా కీర్తనలైనా ఆశామాసిగా రాయలేదు. ఆయన కవిత బల ప్రదర్శన చేయడం కూడా ఆయన ఉద్దేశ్యం కాదు. కవిత్వానికి సాంఖ్యిక ప్రయోజనం ఉండాలని దృఢంగా నమ్మినవాడు కాబట్టి తీండ్రమైన కవిత గండ్రగొడ్డలిలాగా ప్రయోగించాడు. స్వార్థమతులను మృషామతులను గడగడలాడించారని అన్నారు. కులమనేటి తెగులు కొంపలు గూల్చును, మతము మత్తుగూర్చు మార్గము కారాదు అంటూ కుల మత భేదాలు నశిస్తే గాని నీరసించిన భారత జాతి సంస్కరింపబడదని తలచి దేశము నలుమూలలా తిరిగి ధర్మబోధన గావించారు వీరబ్రహ్మేంద్ర స్వామి.

0: అక్కడ ఉన్న యువకులందరి ఆలోచనల్లో దేశరక్షణ అన్నది వారి ప్రథమ కర్తవ్యం. దేశరక్షణే వారి ధ్యేయం. ఉద్యోగాన్ని ఒక ఉద్యమంగా చేస్తారు, మరో ఉద్యోగం చేయాలన్న ధ్యాసే లేదు. ధ్యాసంతా సరిహద్దు వైపే నిలుస్తుంది. ఊరు ఊరంతా తమ బిడ్డలను ఆర్మీకి పంపడానికే ప్రాధాన్యమిస్తారు. ఇది ఇప్పటి మాట కాదు, కొన్ని దశాబ్దాల నాటి నుండి వస్తున్న ఆనవాయితీ. కుటుంబానికి ఒకరు, కొన్ని కుటుంబాలలో ఇద్దరు, మరొక చోట ముగ్గురు. ఇలా వినడానికి ఆశ్చర్యం కలుగుతుంది, కానీ నిజం. ప్రతి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ పండగలా జరుపుకుంటారు. ఈ ఊరి బిడ్డలు అప్పుడప్పుడు బార్డర్ నుండో, కార్గిల్ ప్రాంతం నుండో, స్పెషల్ ఆపరేషన్ల నుండి దిగ్విజయంగా పూర్తి చేసి తమ ఇంటికి వస్తున్నామంటే ఊరు ఊరంతా పండగ చేసుకుంటారు. ఒక్కో కుటుంబాన్ని పలకరిస్తే ఓ కథ, కదిలిస్తే చెప్పిన విషయాలు ఎన్నో. ఆనందం, ఉద్విగ్నం, తొనికిసలాడే స్థైర్యంతో ఇక్కడ యువకులు జీవితం నిండా దేశమే కనిపిస్తుంది. వింటున్న మన హృదయాలు ఉప్పొంగక మానవు. యువకుల మాటల్లో దేశభక్తి, తల్లిదండ్రుల మాటల్లో తమ కుమారుల గుండె ధైర్యం, ఎగరేసిన త్రివర్ణ కాంతుల రెపరెపల మధ్య దేశమాతకు రక్షణ కవచమనే ఆశయమే కనిపిస్తుంది. అదే కడప జిల్లా కలసపాడు మండలంలోని ఎగువ రామాపురం. కడపకు 95 కిలోమీటర్లు. ఆ ఊరి జనం మురిసిపోతూ చెప్పిన మాటలివి. ఆ మాటలను విని తరిద్దాం రండి. కెరటం నా ఆదర్శమంటూ, ఈ ఊరు ధ్యేయమే నా ధ్యేయం, ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలి అంటున్న యువకిరణం.
1: నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్. ప్రెజెంట్ సర్వీస్ లో ఉన్నాను. నేను మిలిటరీలో ఎందుకు చేరాలనుకున్నాను అంటే, మా ఊర్లో ఎక్కువ మంది యువత దేశభక్తితో దేశ సేవ చేయాలని ఉద్దేశం చాలా ఎక్కువ మంది చేరారు. నేను కూడా అదే ఉద్దేశంతో మిలిటరీలో 2019లో జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ పూర్తి చేసుకుని యూనిట్ కి వెళ్ళాను. యూనిట్ లో పూన్ సెక్టర్ లో ఉన్నప్పుడు పలు ఆపరేషన్లలో పాల్గొన్నాను.
1: ఇప్పుడు దేశం కోసం కొన్ని కొన్ని యుద్ధాల్లో పాల్గొంటున్నప్పుడు, ప్రత్యక్షంగా మనం కూడా సైనికులుగా పోరాడుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది అండి?
2: భాగస్వామ్యం ఎందుకు చాలా అదృష్టం ఉందిగా ఫీల్ అవుతున్నాను.
1: మీతో పాటు ఆర్మీలో జాయిన్ అయినప్పుడు మీ ఊరు నుంచి ఇంకా ఎవరైనా మీ స్నేహితులు జాయిన్ అయ్యారా?
2: నా స్నేహితులు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. మేము దగ్గర దగ్గర 6 మంది జాయిన్ అయిపోయాం. మా స్నేహితులు, మా క్లాస్మేట్స్ అందరు కలిసి దేశ సేవలో భాగస్వామ్యం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.
1: ఇప్పుడు దేశం యాప్తూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరేయాలి అని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు. ఈ మాట అన్న తర్వాత మన ఇంటి మీద ఒక జాతీయ పతాకం ఎగరేస్తే నిజంగా దేశం కోసం పోరాడుతున్న స్ఫూర్తినిస్తుంది మన జాతీయ పతాకం. ఇలాంటి పతాకాన్ని చేతబూని మీరు దేశ సరిహద్దుల్లో దేశం కోసం నిరంతరం పహారా కాస్తుంటారు. ఈ పతాకాన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది?
2: మనం సరిహద్దుల్లో ఉండి మనం మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, అదే మన ప్రతి ఇంటి అయినా ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి చెప్పి ఉన్నారు.
1: మీ ఊరి గురించి రాష్ట్రం రాష్ట్రమే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా ఒక ప్రాంతం నుంచి ప్రతి ఇంటికి ఒక కుర్రాడు దేశం కోసం సైన్యంలో ప్రవేశిస్తున్నాడు అని అందరు అంటున్నప్పుడు మీ ఊరి గురించి మీరు ఏ విధంగా గర్వపడుతుంటారండి?
2: మొత్తం జిల్లా మొత్తం మీద ఎక్కువ మంది మా ఊర్లో ఉండటం చాలా గర్వకారణంగా ఉంది.
1: ఎప్పుడైనా ఇప్పుడు కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు ఏమైనా ఎప్పుడైనా బాధ కలగడం అట్లాంటి ఏమైనా కలిగిందా మీకు?
2: అమ్మా నాన్నకు దూరంగా ఉన్నాని ఫీలింగ్ ఉండేది, బట్ కాకపోతే ఆ దేశ సేవకు చేస్తున్నాను చాలా గర్వకారణంగా ఉండేది.
1: ఒక సైనికుడిగా, ఎగువ రామాపురం బిడ్డగా మీరేం చెప్పదలుచుకున్నారు?
2: యూత్ అందరూ ముందుకు వచ్చేసి దేశ సేవ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాలండి. ఇంకా మిలిటరీలో ఎక్కువ, ట్రై ఫోర్సెస్ లో ఎక్కువ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను.
1: ఉద్యోగం నుంచి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు? ఇక్కడ మీ ఊరి వ్యక్తులతో మాట్లాడినప్పుడు తల్లిదండ్రుల మధ్య
2: సెలవుల మీద ఇంటికి వచ్చేసినప్పుడు అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఆ పచ్చనైన ఫైళ్లతో చాలా ఆనందంగా గడిపేసి వెళ్ళిపోతాను.
1: మరింత గొప్పగా దేశం కోసం పాటు పడాలని మేము కోరుకుంటున్నాం.
2: థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ.
3: గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన యువతి, ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని ప్రశంసలు పొందిన వైనం అమోఘం. ఆ మహిళ అంతరంగాన్ని వింటే శ్రోతలకు ఎంతో ప్రేరణ కలిగి మరెందరికో ఉత్సాహం కలగక మానదు.
4: అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ మీకు ఎలా లాభించాయి, మీరు తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చెప్పండి.
5: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నేనైతే 100% రాయితీతో ఈ నమో డ్రోన్ దీదీ స్కీమ్ లో, నరేంద్ర మోడీ సార్ ప్రవేశపెట్టిన స్కీమ్ లో, ఒక్క రూపాయి కూడా కట్టకోకుండా నేను ఆ డ్రోన్ తీసుకోవడం జరిగింది సార్. డ్రోన్ దీదీగా వచ్చిన తర్వాత 100% రాయితీతో నేను తీసుకున్నాను. కడప జిల్లా నుండి 6 నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద డ్రోన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఉండడం నేను చాలా సంతోషపడతానా. 2024 న్యూఢిల్లీలో ఎర్రకోట దగ్గర జెండా వందనానికి మమ్మల్ని పిలిచడం జరిగింది. అక్కడ అంత గొప్పటి అవకాశాన్ని నాకు నిజం చెప్పాలంటే నేను అనుకోలేదు, ఊహించలేదు. నా జీవితం ఎక్కడో

0: మారుమూల పల్లెలో ఉండే నేను ఢిల్లీ వరకు పోయి ఎర్రకోట చూసా. అక్కడ ఆగస్టు 15 అక్కడ జరిగే ఈవెంట్ లో నేను పాల్గొంటానని నాకు తెలియదు. ఈ రోజు చెప్పుకోవడానికి కూడా నాకు అది పెద్ద సంతోషంగా ఉంది. యానో గల్లీలో ఉండే వాళ్ళు ఢిల్లీ వరకు పోతారంటే మాటలు చెప్తాంటే అవి సామెతలే అనుకుంటానే, కానీ నా జీవితంలో అవి నెరవేరినాయి. 100 మందికి నేను ఈ విషయాన్ని చెప్పుకోగలిగే రోజు కూడా నేను చూడగలుగుతాడా? నన్ను గొప్పగా తీసబోయే ఈ స్కీమ్ ని నేను ఇంకా మరింత జనాల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశం కూడా నాలో ఉంది సార్.
1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన సమయాన్ని, ఇబ్బందులను తొలగించి సౌకర్యవంతం చేస్తున్న కాలంలో సైబర్ నేరగాళ్ల వల్ల ప్రజల కష్టాలు, మోసపోవడాలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసమే కడప ఆకాశవాణి శ్రోతల్లో అవగాహన కల్పించేందుకే ఒక ధారావాహికను ప్రసారం చేసి విశేష ఆదరణ పొందింది. డాక్టర్ సి కృష్ణవేణి గారి పరిచయం ద్వారా శ్రోతలు తెలుసుకున్న అంశాలు ఎన్నో.
2: ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటుంటాం, మారల్ వాల్యూస్ అంటుంటాం. అంటే మన సమాజంలో ఎలాగ ప్రవర్తించాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనే కాకుండా వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్ లాగా ఇప్పుడు కొత్తగా సైబర్ ఎథిక్స్ అనేది వచ్చింది.
3: నీతి నియమాలు
2: అవి సైబర్కి అప్లికబుల్. అవేంటంటే ఎవరినైనా హామ్ చేయడానికి యూస్ చేయకూడదు, ఇంటర్నెట్ కానీ కంప్యూటర్ కానీ మనకు తెలిసిన టెక్నాలజీని కానీ. ఇంకొకటి, ఎవరి ప్రైవసీలోకి మనం చొరబడకూడదు, ఎవరి పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోకూడదు, తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ వాడకూడదు. ఇంకా ఎవరిని డీఫేమ్ చేయకూడదు, వాళ్ళకి పరువు నష్టం తేయకూడదు. మన అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ వీటిల్ని హామ్ చేయడానికి కూడా టెక్నాలజీని యూస్ చేయకూడదు. అదర్ పీపుల్స్ కంప్యూటర్ కానీ నెట్వర్క్ కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా యూస్ చేయకూడదు, హ్యాక్ చేయకూడదు. ఇంకా వేరే వాళ్ళ పీపుల్ పర్మిషన్ లేకుండా వాళ్ళని ఆల్టర్ చేయటం కానీ, వాళ్ళ డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ, డిస్ట్రాయ్ చేయటం కానీ చేయకూడదు. ఇవన్నీ కూడా ఎథిక్సే. ఇంకొకటి, ఎవరి గురించి ఆ సోషల్ మీడియాలలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ ఆన్ చేయకూడదు, తెలిసి తెలియకుండా ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయకూడదు. ఇంకొకటి, ఇక్కడ ఈమెయిల్ మెసేజెస్, ఆన్లైన్గా అవైలబుల్గా ఉన్న కొన్ని డిజిటల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ట్యాంపర్ చేయకూడదు. అంటే అక్కడ ఒక ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ ఉంటే ఎలా అయితే చింపకూడదో, అలాగే ఏదైనా ఒక డాక్యుమెంట్ అవైలబుల్గా ఉంటే వీళ్ళకి డిలీట్ చేసే అవకాశం వచ్చినా సరే దాన్ని డిలీట్ చేసి డ్యామేజ్ చేయకూడదు. ఇది కూడా సైబర్ ఎథిక్. ఎప్పుడైనా సరే ఈ నెట్వర్క్ కానీ, టెక్నాలజీ కానీ, కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఎథికల్గానే వాడాలి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గానే మంచి మేనర్స్ యూస్ చేయాలి. ఇదే సైబర్ ఎథిక్స్.
1: ఇలా రేడియో ద్వారా శ్రోతలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచే అనేక విషయాల పట్ల అవగాహన పొందుతున్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల తన నిరంతర ప్రయాణం బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే సంకల్పంతోనే సాగుతుంది. మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి విభిన్న అంశాల సమాహారం ఆకాశవాణి ప్రసారాలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
4: ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. భారత నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్

0: పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారత్ నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు జరిగిన 3వ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అనంతరం ప్రధానమంత్రి నార్డిక్ దేశాల నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ హరిత సాంకేతిక భాగస్వామ్యంతో ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందిస్తామని, దీనికోసం భూ ఉష్ణ మత్స్య రంగాలలో ఐస్లాండ్ నైపుణ్యాన్ని, నీలి ఆర్థిక వ్యవస్థ ఆర్కిటిక్ రంగాలలో నార్వే నైపుణ్యాన్ని, సముద్రయానం సుస్థిరత రంగాలలో అన్ని నార్డిక్ దేశాల నైపుణ్యాన్ని భారతదేశ నైపుణ్యాలతో అనుసంధానిస్తామని తెలిపారు. నార్డిక్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు 8 సంవత్సరాల క్రితం ఈ ఫార్మాట్ను ఏర్పాటు చేశామని, భారతదేశ అభివృద్ధిలో నార్డిక్ దేశాల పెట్టుబడులు ముఖ్య భాగస్వాములుగా మారుతున్నాయని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए
0: వియత్నాంతో రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. వియత్నాం అధ్యక్షుడు టోలామ్తో సమావేశమైన అనంతరం రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేస్తూ, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ సహకారం కీలకమైనదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలు, రక్షణ, భద్రత, ప్రాంతీయ స్థిరత్వంలో సన్నిహిత సహకారంపై ఆధారపడిన బలమైన సంబంధాలు ఉన్నాయని తెలియజేశారు. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో కూడా రాజ్నాథ్ సింగ్ హనోయ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కాగా రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి ఈరోజు చేరుకున్నారు. భారత్ కొరియాల మధ్య రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జగదల్పూర్లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో బస్తర్ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక రోడ్మ్యాప్ను సిద్ధం చేశాయన్నారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ,
2: 19 మే 2026 की ये तिथि है कि जहां से नक्सल प्रभावित क्षेत्र में संपूर्ण विकास की परिकल्पना को लॉन्च किया जा रहा है. बस्तर के साथ जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहां पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए.
0: అంతకుముందు జగదల్పూర్లో అమిత్ షా అధ్యక్షతన జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోం కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్ష సన్నాహకాలను సమీక్షించేందుకు ఆయన ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, పరీక్షను కఠినమైన భద్రతా నిబంధనల నడుమ సురక్షితంగా, ఎలాంటి అవరోధాలు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని ఉద్ఘాటించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షించి సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలు జారీ చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

0: వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా బిజినెస్ రిఫార్మ్ సమ్మిట్ 2026లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను, భారత్ వ్యాపార ప్రక్రియలను బలోపేతం చేయడానికి, సంస్కరణలను చేపట్టడానికి ఒక అవకాశంగా చూడాలన్నారు. వ్యాపార సంస్థలు ఆందోళనకు గురికావద్దని, కోవిడ్-19 వంటి అనూహ్య సవాళ్లను భారత్ విజయవంతంగా అధిగమించిందని మంత్రి గుర్తు చేశారు. వ్యర్థాలను తగ్గించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, ఇంధన సామర్థ్యాన్ని పెంచే చర్యలను అవలంబించడం వంటి వ్యాపార పద్ధతులు ఆవశ్యకమని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో పరిష్కరించేందుకు, వ్యాజ్యాలను తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ ప్రయత్నిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిధి ఆప్కే నికాద్ కార్యక్రమం కింద కేసులను ముందుగానే గుర్తించి వేగవంతమైన పరిష్కారం కోసం చర్యలు చేపట్టామని, దీని ఫలితంగా 2024 ఏప్రిల్ 1 నుండి ఈ సంవత్సరం మార్చి 31 నాటికి పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. కార్మిక చట్టాల అమలును, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నూతనంగా రూపొందించిన శ్రమ్ సువిధ 2.0, సమాధాన్ 2.0 పోర్టల్స్ను ప్రారంభించిందని తెలియజేశారు. సభ్యుల సేవలను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఈపీఎఫ్ఓ వాట్సాప్ వేదికను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. ఉత్తరాఖండ్ పూర్వ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు భువన్ చంద్ర కండూరి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈరోజు డెహ్రాడూన్లో మృతి చెందారు. మాజీ ఆర్మీ మేజర్ జనరల్ అయిన 91 సంవత్సరాల కండూరి 2 సార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగాను, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. కండూరి మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడదను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహ్తా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకరణ స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28న సుమోటగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, వీధి కుక్కలను వేరే చోటుకి తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జయంట్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒకసారిగా పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు సుమారు 90 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న మొదటి చిత్రగీతం వేటూరి సుందరరామూర్తి గీత రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, సాగర్ సుమంగళి పాడిన పాట వింటారు. చిత్రం అభి

చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న తదుపరి చిత్రగీతం ఆనంద్. ఈ చిత్రం నుండి హరిహరన్ చిత్రగానం చేసిన వేటూరి సుందరరామూర్తి గీతం. సంగీతం అందించారు కెఎం రాధాకృష్ణ.

మనసంతా ఈ చిత్రం నుండి రాము బృందం ఆలపించిన వెలిదండ్ల శ్రీనివాస్ గీతం వింటారు. సంగీతం అందించారు ఇళయరాజా.

చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా వినబోతున్న చిత్రగీతం నేను మీకు తెలుసా చిత్రం నుండి ప్రేమ్జీ హరిణి గానం చేసిన పాట వింటారు. సంగీతం అందించారు యువన్ శంకర్ రాజా.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ప్రసారం అవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వినే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరం ద్వారా మొదటి పాటని కోరు శ్రోత ఎవరో తెలుసుకుందాం. ఈ ఉత్తరాన్ని సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ శ్రోతలు పంపించారు. పంపిన శ్రోతల పేర్లు కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. వీరందరూ కోరుతున్నారు జీవన తరంగాలు చిత్రం నుండి ఈ అందానికి బంధం వేశావు ఒకనాడు పాటని ప్రసారం చేయమంటూ తప్పకుండానని

ఈ ఉత్తరాన్ని భువనగిరి విద్యానగర్ నుండి పంపిన శ్రోతలు మహమ్మద్ బుర్హనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా. వారు కోరుతున్నారు శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రం నుండి పి సుశీల గారు గానం చేసిన నీవే నీవే నా దైవం అంటూ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. మీకు కూడా మా యొక్క ధన్యవాదాలండి. పాట విందామా మరి.

మా అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వారు సమర్పించు గీతమాలిక కార్యక్రమం నిర్వహిస్తున్న టీం అందరికీ మా యొక్క అభినందనలు తెలుపుతూ ఈ లెటర్ను గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం జిల్లా నుండి రాస్తున్నారు. రాస్తున్న వారు బొజ్జప్పగారి రాజశేఖర్, అక్క మూరిణి రాజమ్మ, భార్య బొజ్జప్పగారి సుజాత, బావ కృష్ణ, కూతురు సూర్యదర్శిని, వారి కొడుకు గజేంద్ర, అమ్మ

శివలింగమ్మ, వారి భార్య చైతన్య, నాన్న బొజ్జప్ప గారి పెదాంజనేయులు, వారి కుమారుడు హర్ష, అవ్వ వన్నమ్మ, వారి కుమార్తె హష్మిత, తాత బొజ్జప్ప గారి పెద్ద హనుమంతప్ప, అక్క మనమడు మరుట్ల కరుణాకర్. వారు కోరుతున్నారు గేమ్ చేంజర్ చిత్రం నుండి నానా హైరానా, ప్రియమైన హైరానా, మొదలయ్యి నాలోన పాటని ప్రసారం చేయమంటూ. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

నమస్కారం అంటూ ఉత్తరాన్ని రాస్తున్నారు. మీకు కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి. వారు కోరుతున్నారు అల్లరి రాముడు చిత్రం నుండి 2002 వరకు ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారతలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజు నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, విశ్రుత్, జాన్విక, హనుమాన్, నీలోఫర్ లోద్, భారతి భరత్. తప్పకుండానండి, మీ అందరి కోసం మీరు ఇచ్చిన పాటని విందాం.

జడ్జిగారి కోడలు, ఈ చిత్రం నుండి రాత్రి రాత్రి వస్తానన్నావు మామ, పాటని ప్రసారం చేయమంటూ ఈ ఉత్తరాన్ని మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమా శేఖర్, రేఖ, లక్కీబాబు, అనియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సి, శ్యామ్, వెంకటేష్, బాబు, ఆకెల, బన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ కోరుతున్నారు. తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన పాట.

కార్యక్రమం ముగించే సమయం ఆసన్నమైంది. మరి ఈనాటి మన కార్యక్రమానికి చివరిగా అందిన ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి. ఈ ఉత్తరాన్ని పంపిన శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వారు కోరుతున్నారు గూడ్ పుటాణి చిత్రం నుండి తనివి తీరులేదే పాటని ప్రసారం చేయమంటూ. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

మీరింతవరకు గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి గీతమాలిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హరికథా కాలక్షేపం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

స్వామి అయ్యప్ప హరికథాకానం వింటారు. శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్ కథకులు వినండి. స్వామి అయ్యప్ప హరికథాగానం.

ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలు. భక్త మహాశివులారా, లోక కళ్యాణార్థం హరికి హరుడికి పుట్టిన అర్చామూర్తి స్వామి అయ్యప్ప. ఈనాటి సత్కథ స్వామి అయ్యప్ప విజయం. అష్టాదశ పురాణాలు 18. భారత యుద్ధం 18 రోజులు జరిగింది. భగవద్గీత 18 అధ్యాయాలు. దశావతారాలు ఎత్తినటువంటి శ్రీహరి, దిక్కులు 8, అవతారాలు 10, కలిపితే 18. రామరావణ యుద్ధం 18 రోజులు జరిగింది. కలియుగంలో అధర్మం తొలగించి ధర్మప్రతిష్టకై అర్చామూర్తిగా ఆవిర్భవించారు స్వామి అయ్యప్ప. 18 సంవత్సరాలు వరుసగా వెళ్ళి సందర్శించి వస్తే ఆ భక్తునికి మోక్షమేనని మన పురాణాలు ఘోష చేస్తూ ఉన్నాయి. ఓం స్వామియే శరణమయ్యప్ప. భక్తాదులంతా కూడా కథాశ్రవణం చేసి అయ్యప్ప కృపకు పాత్రులవుతారని ప్రార్థన చేస్తూ

ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాలు కొలువై ఉన్నారు. ధ్యానంలో ఉన్న శివునిగాంచి ఒకనొకనాడు అమ్మ పార్వతీ, స్వామి ఓం నమో నారాయణాయ. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు ధ్యానంలో ఉంటారు వీరు. ఏమండోయ్ మిమ్మల్ని స్వామి ఓం నమో నారాయణాయ. కళ్ళు తెరిచాడు శంకరుడు. పార్వతీ, ఏమి? నాకు చాలా కాలం నుంచి కొన్ని సందేహాలు మిగిలిపోయినాయి. నా సందేహాలు తీర్చమని అమ్మ ప్రార్థించింది. శివయ్య ప్రసన్నుడై, దేవి మీకు సందేహమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సృష్టికి ఆధారభూతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా స్వామి. అవును. అందులో ఆశ్చర్యమేముంది? నీకొచ్చిన అనుమానమేముంది? అదే అదే అడుగుతున్నానయ్యా. అందులో మీరు లయకారులు, పైగా బోళాశంకర్లు. అసలే రాక్షసులు దుర్మార్గులే. వారికి మీరిచ్చిన వరప్రభావంతో ముల్లోకాలను ఓడిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ వరప్రభావంతో స్వర్గమంతా రాక్షసుల మయమైపోయింది. పైగా ఏమన్నా అడిగితే ఎవరైనా, శివుడు ప్రత్యక్షమై వరాన్ని పొందిన మాకు నరకమేమిటి అంటూ ఉన్నారు. ధర్మాత్ములకు స్వర్గం కానీ దుర్మార్గులకి రాక్షసులకి స్వర్గధామమా? చదివిన వాడికి చదవని వాడికి ఒకటే ఉద్యోగమా? మంచివాడికి చెడ్డవాడికి ఒకటే స్థానమా? కొంచెం ఆలోచించండి స్వామి. పాలనా వ్యవస్థ ఎప్పుడూ కూడా ఆనందించేటువంటి అంశంగా ఉండాలి కదా. అందులో దేవతా విశిష్టత కదా మీది అని భార్య అలా పరమశివుణ్ణి నెమ్మదిగా అడుగుతూనే ఆయనకు తగలవలసినటువంటి అంశంలో చెబుతూ ఉంది. అంటే ఏమరపాటుతో ఎవరికి వరాలు ఇవ్వద్దు అని చెప్పడం. వెంటనే మరలా చెప్పింది, మా అన్న విష్ణుమూర్తి చూడండి, దుర్మార్గుల్ని శిక్షిస్తాడు, సన్మార్గుల్ని రక్షిస్తాడు. మరి మీరో పెళ్ళికి తద్దినానికి ఒకే మంత్రం. ఎవరు శివ శివ శివ అంటే పూర్తిగా వశమైపోతారు. ఇల్లు వాకిలు లేదు, మంచి చెడ్డ చూడరు. నా మాట ఆలోచించండి స్వామి, కొంచెం యోచన చెయ్యండి. మీకు అవసరం వస్తే అప్పుడప్పుడన్నా విష్ణుమూర్తిని అన్న సంప్రదించండి, ఆడబిడ్డ కదా. అన్నగారి గురించి చాలా గొప్పగా చెప్పింది. పైగా పరిపాలనా విధానాన్ని చెప్పేటప్పటికి శివయ్యకు కోపం వచ్చింది. పార్వతి, ఇంటి వ్యవహారాల వరకు మీరు చూసి చెబితే బాగుంటుంది. మీరు ఇలా ఉండాలి, ఇలా నడవాలి అని మీరు చెప్పడం, అది మేము వినడం, సరిచేసుకోవడం, అది సమంజసం కాదు. పైగా విష్ణుమూర్తితో నన్ను పోలుస్తావా?

ఎవరి ప్రభావం వారిది, ఎవరి ఆధిపత్యం వారిది, ఎవరి పాలనా స్థితి వారిది. వెంటనే మా ఇష్టం, ఎవరు నన్ను ఆస్వాదిస్తారో అర్థిస్తారో నా గురించి నిరంతరం తపిస్తారో వారికి నేను లొంగిపోతాను. అందులో ఆశ్చర్యం ఏముంది? నాకు దేవ దానవ మానవ భేదాలు నాకు లేవు పార్వతి అనేటప్పటికీ అమ్మవారికి కించిత్ బాధ కలిగి, అయితే స్వామి మీ స్థానే నేను పరిపాలిస్తా, పాపపుణ్యాలు సమపాలంగా అంది. ఓ అదిట్లన్నాడు శివుడు, అయితే వినండి అంటూ ఆవేశంగా పార్వతి అమ్మవారు ఎట్లా పరిపాలిస్తారు అంటారంటే ఆమె చెబుతూ ఉన్నారు ఈ విధంగా.

ராஜேஸ்வரனை, புவனேஸ்வரனை, பரமேஸ்வரனை, அம்பனை, ஞான பிரசூன அம்பனை, காமாட்சினை, வாமாட்சினை, காசி விசாலாட்சினை, துர்கனை, எல்லா வர்க்கமுல வாரினி ரட்சிஸ்தும், கிராமதேவத்தனை, மாரினை, மகம்மாரினை, நைவேத்தியாலு அந்துக்குண்டும், சரவ சரவ சரவ அண்டும், வாரிச்சேத்தனை கொன்னி பாபாலு சேயிஸ்தூ, புண்ணியாலு சேயிஸ்தூ, பாப புண்ணியாலு லேகபோத்தே ஜன்மலு லேவு கதா, ஹிம்சத்தோனே மல்லி கொந்த பாபம், மல்லா பூஜைத்தோ கொந்த மூடு வந்துலு புண்ணியம், ఇలా భక్తుల చేత జన్మతో కర్మ, కర్మతో జన్మ, అందుకే పాపం చేయిస్తాను, పుణ్యాన్ని ప్రసాదిస్తాను. ఇది స్పష్టం. ఆపై మీ ఇష్టం. ఏమంటారు స్వామి అంది పార్వతి. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఇంట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఆయన మాత్రం ఏం చెప్తారు చెప్పండి. ఆలు మగని మాట కడ్డంబు చెప్పేనేని, ఆలుగాదది విషపు తేలుగాని, అట్టి ఆలి విడిచి అడివి నుండుట మేలు, విశ్వదాభిరామ నురవేమా. ఆఖరికి మగవాళ్లకు రాస్తాడు ఆయన వేమన. ఇంటి ఆలి విడిచి ఇలజారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు, పంట చేను విడిచి పరిగిలేరినట్లు విశ్వదాభిరామ వినురవేమ. చివరికి మానవలోకానికే కాదు దేవలోకానికి కూడా రాస్తాడు ఒక పద్యం. పాల కడలిపై పవ్వలించడి వాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల. పాల సముద్రం మీద పడుకో ఉన్నారు, గ్లాసులు పాలు కావాలంటే ముంచుకొని తాగచ్చు, పని మనిషి కూడా అక్కర్లే. గొల్ల ఇండ్ల పాలు కోరనేల, ఇంకొకరింట్లో దొంగతనం ఎందుకు? ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపయా విశ్వదాభిరామ వినురవేమ. ప్రజాక వేమన గారు మానవలోకానికి అందించిన అమృతమైనటువంటి సూక్తి విధానం ఆ పద్యరత్నావళి. అయ్యలారా, వెంటనే పార్వతి ఆ మాత్రం గట్టిగా మాట్లాడి నేను పాలిస్తాననేటప్పటికీ శంకరయ్య సరే మీ ఇష్టమన్నారు, వాదోపవాదాలు వచ్చినాయి, కైలాసంలో ఒకరి ముఖరొకరు చూసుకోకుండా పెడమొహం ఎడమొహంగా కూర్చొని వారు గమ్మని కూర్చో ఉన్నారు కైలాసం నిశ్శబ్ద వాతావరణం. ఇంతలో ఎక్కడి నుంచో శివస్తోత్రం వినపడుతోంది.

హరిదోం. ఈ స్తోత్రం కైలాసం దాకా వినపడింది. పరమశివుడికి ఆనందంగా ఉంది. ఆహా, ఏమి నాదం, ఏమి గానం, ఏమి ధ్యానం, ఆహా అని మైమరిచిపోయారట పరమశివయ్య. ఆనందంతో నాట్యం చేస్తున్నాడు. తగ తగిట అని ఆయన జతులతో ప్రమానందంగా ఉంటూ, చూశావా పార్వతి, ఇంతకుముందే ఆవేశపడ్డావు, నా గురించి అనుమానించావు, ఎంత లైవిన్యాసంగా గానం చేస్తున్నాడు ఈ భక్తుడు, నీకు వినపడుతోందా? పార్వతి నవ్వి, స్వామి కైలాసం దాకా వినపడుతోందంటే వాడు నిజంగానే మానవుడు కాదు, వాడెవడో దానవుడై ఉంటాడు. లేకపోతే ఇంత గంభీరంగా కైలాసం దాకా వినపడడం అంటే ఆశ్చర్యం కదా. ఎవరైతే ఏం పార్వతి, మాకు భక్తి ప్రధానం, ఏది నా త్రిశూలం అనుకూలంగా ఉంటే ఏమండోయ్, ఇదిగో ఇంట్లో పలహారం ఉంది తినేసి వెళ్ళండి, అదిగో ఈ చొక్కా వదులు ఆ చొక్కాకు తొడుక్కోండి, ఇదిగో తువాలు ఇక్కడ ఉంది, అనుకూలంగా ఉంటే అన్నీ ఎత్తిస్తారు వాళ్ళు, ప్రతికూలంగా ఉందనుకో ఇబ్బందికరం, ఏదడిగినా వారు ఏదో పనిలో మునిగిపోతారు. ఆ త్రిశూలం ఎక్కడుందో మీరే చూసుకోండి అయ్యా అనింది. వెంటనే మళ్ళా మాటికి స్వామి అడిగేటప్పటికి త్రిశూలాన్ని తెచ్చి స్వామి చేతికిచ్చింది. ఆ పరమశివుడు నెమ్మదిగా

0: ఆ త్రిశూలధారుడు ఆ భూలోకానికి బయలుదేరి విశాల కాసారంభు చెంత తలక్రిందులుగా పాదమ్ములు నేలకు అంచకుండా పైభాగానికి పెట్టి ఘోరాకారుడై శిరస్సును భూమికి అంచి ఆ రాక్షసుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ జపిస్తూ ఉన్నాడు. శివుడు ప్రత్యక్షమై, వత్సా, నీ భక్తికి మెచ్చాన్నాయనా, నీకేం కావాలి, ఏ వరం కావాలో కోరుకోరా అన్నాడు. శివా, వచ్చావా? వచ్చాన్నాయనా, నీకోసమే వచ్చాను. మరి నీ అడిగింది ఇస్తావా? ఇవ్వడానికే కదరా ఇంత దూరం వచ్చాను, ఏం కావాలో కోరుకో, తీరా అడిగిన పిదప లేదంటావా అనగా, భక్త లయకారులం, నీకేం భయం లేదు, నీవు సందేహించవద్దు, ఏం కావాలో కోరుకో, ఇప్పుడే ఇస్తాను, ఆలస్యం లేదు అన్నాడు శివుడు. అప్పుడు ఆ దానవుడు భూమిలో గుచ్చినటువంటి తన శిరస్సును పెకలించి లేచి నిలబడగా వాడి శిరస్సుపై పద్మాకారములో 60 కొమ్ములు, దవడల్లో ఇటు అటు 10 కోరలు ఉన్నాయి. కొమ్ముకి కన్ను, కోరకి కన్ను, 60 20 మొత్తం 80 అసలు నేత్రాలు, 82 నేత్రాలు రెప్పలు మూస్తూ తెరుస్తూ ఉంటే అక్కడ పెద్ద భయంకరమైన వాతావరణంగా ఉంది. శివుడే కదలుతా ఉన్నాడు ఆ గాలికి. పరమేశ్వరుడు ఆశ్చర్యపడ్డాడు. ఓహో, సృష్టిలో వీడొక వింత భక్తుడు, బాగుంది, ఇది కూడా నా ఖాతాలో ఉంది సంతోషం. వత్సా, ఏమి నీ కోరిక అన్నాడు శివుడు. శివునకు ప్రదక్షిణ నమస్కారం చేసి ప్రణామాలు చేసి ఈ విధంగా అంటూ ఉన్నాడు. శంకరా,
1: యౌవాని శిరమున అస్మదీయ హస్తము పెట్టువాడను.
0: శివా,
1: యౌవాని శిరమున

దేవదానవ యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులు ఎవరైనా సరే భస్మం కావలసిందే. నేను చెయ్యి పెట్టడం క్షణంలో వాడు బూడిదైపోవాలి ఎవడితైనా సరే. నాకు అలాంటి వరం స్వామి అన్నాడు శివుడు. నాయనా చాలా విడ్డూరంగా ఉంది, ఎన్నో వరాలుండగా ఇటువంటి వరం ఎందుకు? శివా, యగనామం వేస్తావా? లేదు లేదు నాయనా, తప్పక ఇస్తాను. తదాస్తని వైచ శివుడు. భగవంతుడు ఒక్కసారి తదాస్తు అని ఆ అభయాస్తం చూపించేటప్పటికీ ఆనాటి నుండి పద్మాసురుడికి భస్మాసురుడు అనే సార్థక నామధేయం ఏర్పడింది. కానీ వాడికో సందేహం వచ్చింది, అసలు ఈ వరం పనిచేస్తుందో లేదో నాకెట్లా తెలిసేది? ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి ఇంతకాలం సమయం ఇస్తారు కదా, ఈయనేమీ చెప్పకుండా ఈయన దారిలో ఈయన వెళ్ళిపోతూ ఉండారే. పరిసర ప్రాంతాల్లో పరిశీలించాడు రక్కసుడు, ఎవ్వరూ కనిపించలే. అప్పుడు ఆ భస్మాసురుడికి వరమిచ్చి వెళ్ళే శివుడే కనపడ్డాడు. శివా కేక వేశాడు, ఆయనకు వినపడలా. రెండోసారి మళ్ళీ గట్టిగా శివా, ఇంకొంచెం గట్టిగా అరిచాడు. ఎవరో పిలుస్తున్నారని పాపం శంకరయ్య, బోళా శంకరుడు, తిక్క శంకరుడు పాపం వెనక్కు చూశాడు. ఏమిరా ఒక్క క్షణం ఆగు, అన్ని చోట్ల పాపం చిక్కుకుంటాడు, ప్రతిదీ సమస్యే బోళా శంకరుడు. వెంటనే ఈ రక్కసుడు రెండడుగులు గట్టిగట్టిగా వేసుకుంటూ అలా ముందుకు సాగుతూ పరుగులు తీస్తూ వస్తూ ఉంటే, వీడు ఒకవేళ నా మీదేమన్నా పరీక్ష చేయడానికి వస్తున్నాడా అని సందేహం వచ్చి శంకరుడు కూడా పరుగు లంఘించాడు. ఆగవయ్యా శంకరయ్యా అంటూ

0: ஆகவைய சிவசிவ, நுவாகவைய ஆகவைய சிவசிவ.
1: பாபம் பரமேஸ்வருடிக்கு ఏం చెయ్యాలో తోచకుండా ఆయన కూడా పరిగెడుతూ ఉన్నాడు. వీడికి భయపడి

చేతిలో ఢమరకు శబ్దం ఉండటం చేత శివయ్యను సులభంగా కనిపెట్టేస్తూ ఉన్నాడు ఆ భస్మాసురుడు. ఆకాశ మార్గంలో బ్రహ్మమానస పుత్రుడు నారదుడు శివుడు పరిగెత్తడం, భస్మాసురుడు వెంబడించడం గాంచి అయ్యో ఎంత పరిస్థితి వచ్చింది స్వామికి, నారాయణ నారాయణ అనుకుంటూ కొంచెం దిగి వచ్చాడు. పైకి చూసేటప్పటికి భస్మాసురుడికి నారదవారు కనిపించారు. నారద నమస్కారం. ఆ పైనుంచి బాగా చూడు, ఆ చెట్లల్లో పుట్లల్లో ఎక్కడైనా శివుడున్నాడా? భస్మ పరీక్ష చెయ్యాలి. దా దా. ఏమిటి నాయనా? నేనా? నాకు సమయం లేదు నాయనా. గుండె జల్లుమన్నది నారదుల వారికి. అమాంతం పైకి వెళ్ళాడు. ఏమీ గత్యంతరం లేక, శివశివ శివుడికే ఇంత కష్టం వచ్చిందా? నారదుడు తిన్నగా వైకుంఠానికి బయలుదేరి హరినామస్మరణతో ఈ విధంగా వైకుంఠానికి వెడుతూ ఉన్నారు.

అరణ్యమంతా తరుముతూ ఉన్నారు పరమేశ్వరుల వారిని. పరిగెడుతూ ఉన్నాడు శంకరుడు, భస్మాసురుడు వెంబడిస్తూ ఉన్నాడు. గ్రహస్థితి వక్రిస్తే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవు కదా. చేతిలో త్రిశూలం, దానికి ఢమరుకం వేళ్లాడుతోంది. పాపం శివుడు మరుగైపోదామని ఎటు పరిగెడితే, ఎటు పరిగెత్తినా చేతి

ఏమి నారదా, ఏమిటి ఆ వేదన? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? వైకుంఠవాసుడు నారదుల వారిని చూసి ప్రశ్నించారు, ఎందుకు ఈ ఆవేదన? కేశవ, నారాయణ, మాధవ, ఏం చెప్పమంటావు? ఇలా పక్కగారా? తాత చెవులో చెబుతూ ఉన్నారు.

చూశావా తాతయ్యా, శంకరయ్యకు వచ్చిన కష్టం. శ్రీహరి పకపకా నవ్వుతూ, నారదా, దీనికోసం నా దాకా రావాలా? శివుడంటే ఏమిటో, శివప్రభావం యొక్క గొప్పతనం ఏమిటో శివునితో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో ఆ రాక్షసుడికి దగ్గరగా వెళ్ళి చెప్పుండొచ్చు కదా. నేను వాడికి దగ్గరగా, తాత ఇంకొక అంగుళం వాడికి దొరుకుంటే నానెత్తిన పెట్టుంటాడు చెయ్యి. పరిహాసమా, తంబురా చెడతలతో సైతం భస్మమైపోయి ఉంటాను. అసలు ఈ దేశాలకు ప్రసారం అలికించేదే నేను, పైగా నేను లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అసలు ఈ వార్త చెప్పేవాళ్ళు కూడా మీకు దొరకరు తాతయ్యా. ఎటు రాక్షసును మోసం చేసి వంచగలవు నువ్వు, నీకు ఆ సామర్థ్యం ఉంది, అందుకే మీ దగ్గరికి వచ్చాను. దుష్ట శిక్షణ మీ బాధ్యత కదా. ఆనాడు మోహిని వేషములో అసురులను ఏమార్చారు కదా, మోహిని అవతారం జ్ఞప్తికి తెచ్చుకోమన్నారు నారదుల వారు. స్వామి సంతసించి చక్కగా జ్ఞాపకం చేశావు నారదా అని మరుక్షణములో శ్రీహరి మోహిని హంస ప్రత్యక్షమైంది. నారదుడు నిలుగుడ్లతో నిశ్చేష్టుడయ్యాడు. ఆహా, ఓహో, ఏమీ మోహిని అవతారం, ఏమీ సౌందర్య రూపరేఖ విలాసం అన్నాడు నారదుడు. బావుందా నారదా ఈ వేషం అని మోహిని అడుగ్గా, ఆ వయ్యారం, ఆ పట్టుచీరలు, ఆ రత్నాభరణాలు, ఆ పమిటి కొంగు. నారదా, బ్రహ్మచారి మర్చిపోయావా? ఏమి తాత, మీ అందాన్ని చూసి మతిపోతోంది. సరే, ఇంతటికీ ఆలస్యం ఎందుకు? శివయ్య ఇబ్బందుల్లో ఉన్నాడు, రా విడదాను, ఇక్కడే ఉండు అని నేరుగా స్వామివారు ఇంకా ఎక్కడ పరిగెడుతున్నారు అని ఆ జగన్మోహనాకారములో భస్మాసురుడికి పరమేశ్వరుడికి మధ్యలో అలా అమాంతంగా ఆ అరణ్య ప్రాంతంలోకి అడుగుపెట్టారు. ప్రియతమా, ప్రియా అంటూ ఆ చిన్న పిలుపులతో ఒక్కసారి పలకరిస్తూ ఉంటే వేగంగా తరుముకొచ్చేటువంటి ఆ యొక్క భస్మాసురుడికి నిలుపుదలలో ఉండాలని ప్రత్యేకమైనటువంటి విధానాలతో ఆ మోహిని ఆ ప్రయాణం యొక్క వేగాన్ని తగ్గిస్తూ, ప్రియా నన్నే మర్చావా? ఎవరు నువ్వు? మునుపెన్నడూ నిన్ను చూడలేదే. అంతే, చిన్ననాటి స్నేహితురాలం, బొవ్వాల ఆటలాడుకున్నాం, గుజ్జన కూళ్ళు వండుకున్నాం, తిన్నాం, ఎన్నో రకాల ఆటలు పాటలతో నీకు అసలు గుర్తే లేదా? నన్నే మర్చిపోతావా అని మోహిని ఏదో మాయ చేస్తోంది ఆ భస్మాసురుణ్ణి. అతను కూడా పరమేశ్వరుణ్ణి మర్చిపోయి ఈ మోహిని మోహంలో పడ్డాడు. వెంటనే ఆ మోహిని అక్కడే భస్మాసురుణ్ణి మెప్పించాలని, శివుణ్ణి మర్చిపోయాడు కదా అని వెంటనే నాట్యం చేస్తూ అతన్ని ఆకర్షించే ప్రయత్నంలో ఉంది.

ఈ విధంగా హావభావాలతో హాస్యాలతో వివిధ రకాల యొక్క భంగిమలతో ఆకర్షిస్తూ బ్రహ్మాండంగా నాట్యం చేస్తూ ఉన్నారు విష్ణుమూర్తి అంశలో ఉన్నటువంటి మోహిని అవతారంలో స్వామివారు. ఈ విధంగా కవ్వించింది మోహిని, శివుని మరచి మోహిని మోహంలో పడ్డాడు. అంతే కదండీ,

0: తెగయ్య గారు కూడా ఓ సన్నివేశంలో ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా ఆయన చెప్పిన కాంతలు భూలోక కాంతలు కాదు, కైవల్యము మోక్ష కాంతలు. వారి దృష్టి అది. అందుకని ఈ రక్కసుడు ప్రయాణం ఆగి ఈ మోహిని మోహంలో పడిపోయి వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నది మోహిని. చేసుకుంటాను, పెళ్ళి అంటే ఏమిటి అని నీకు వివరంగా చెబుతాను. పైగా మేము దేవకన్యలం కదా, మాకు అనేక రకాల సంప్రదాయాలుంటాయి. నీలో కూడా గంధర్వంశం ఉండాలి. లలిత కళల్లో ఏదో ఒక కళ, సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, ఏదో ఒకటి. ఒక్కొక్క కుల వ్యవస్థకు, వర్ణ వ్యవస్థకు ఒక్కొక్క ఆచారం ఉన్నట్టుగా నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఈ లలిత కళల్లో ఏదో ఒకటి వచ్చి ఉండాలి మీకు.
1: అదా సంగతి
0: అయితే నేర్పు. సంగీతం నేర్చుకుంటావా? ఓ, ఏ కళ రానివాడు ఏ కళన్నా నేర్చుకుంటాడు. ఒక కళ వస్తే ఇది రాదు అది వచ్చును అని చెప్పచ్చు. ఏదీ రాదు, ఏదైనా ఓకే అంటాడు. ఏదైనా నేను నేర్చుకోగలను అంటారు. అట్లాంటి పరిస్థితుల మధ్య ఇంకా సంగీతం చెప్పడం ప్రారంభించింది.

ఏది? మీరు పాడండి చూద్దాం, వాడికి వస్తుందా సస్తుందా? గార్ధవ స్వరం అరవడం ప్రారంభించాడు. సా రీ అబ్బబ్బబ్బబ్బా, ప్రపంచం ప్రపంచమే భయపడిపోతుంది. నీకు సంగీతం వద్దు, నాట్యం నేర్చుకో. ఓ, దానికి సిద్ధపడిపోయినాడు. దానికి ప్రవేశంతో కూడుకున్నటువంటి విధానాన్ని లిఖించే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరు అన్ని కోర్సులు చేయాలనే తాపత్రయం. వెంటనే ఈ భస్మాసురుడు కూడా సరే సంగీతం వచ్చేట్టుగా లేదు, మనం నాట్యం నేర్చుకుందామని ఆవిడ ప్రారంభించింది. తా తై ది తై, తా తై ది తై, తా తై ది తై. ప్రీతమా, ఏది నీ మృదువైనటువంటి ఆ పాద చరణాలతో ఒకసారి నాట్యం వేయి చూద్దాం. తా తై ది తై, భూమి అట్లా కదలతా ఉంది. ఆ శబరి కొండలే, అమ్మో అమ్మో అమ్మో, వీడు దుంపితే ఒక కొండల్నే కదిలిచ్చి పిండి చేసేడుగా ఉన్నాడు అని మనస్సులో అనుకొని, ఇలాగే వీడిని నాట్యం చేస్తూనే వీడిని అంతం చేయాలని భగవంతుడు దుష్ట శిక్షణ కోసం ఆయన పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు, మనకు వింతగా ఉంటాయి, విడ్డూరంగా ఉంటాయి, హాస్యాస్పదంగా ఉంటాయి. వాణ్ణి దునుమాడితే తప్ప లోకానికి శంకరుణ్ణి రక్షించలేము, లోకానికి సంరక్షణ కలిగించలేము. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెంటనే ఆ మోహిని అవతారంలో స్వామివారు

నడువుల మీద చేతులు పెట్టుకుంటున్నారు. వాడు అలాగే ప్రయత్నం చేశాడు. భుజాల మీద చేతులు పెట్టుకుంటుంది ఆవిడ. ఇతను భుజాల మీద చేతులు పెట్టుకుంటున్నాడు. అలాగే హావభావాలతో అనుసరిస్తూ ఉన్నాడు. అలాగే మోహిని ఈ భంగిమలతో పాటు తన రెండు చేతులు కూడా తన శిరస్సు మీద పెట్టుకునే ప్రయత్నం

చేసి ధీం తన నదిరా ధీం. వాడనుకున్నాడు మన రెండు చేతులు కూడా మన తల మీద పెట్టుకోవాలనేమో, ఇది కూడా ఒక భంగిమేమనుకొని నోదురు దింతో

చెట్టు ఏపుగా పెరిగిందా ఒకనాటికి విరిగిపోతుంది. అహంకారంతో సమసమాజంలో జీవుడు ఎవరితో లెక్క లేకుండా నడిచాడా ఏమైపోతాడో తెలియదు. దురహంకారం దుఃఖానికి చేటు. అందుకే ఎవరి అహంకారం వాళ్ళను నాశనం చేస్తుంది. జగన్మోహిని ఇటువంటి పని ఇంకెప్పుడూ చెయ్యొద్దు అని ఈ భస్మాసురుడు అక్కడున్నటువంటి నీళ్లను తీసి అటు ఇటు రసాభాస చేసి మళ్ళీ అతుక్కోకుండా వీళ్ళు మాయగాళ్ళు ఎటైనా వచ్చి అతుక్కుంటారు. దాన్ని పిండి పిండి చేసి అటు ఇటు విసిరిపారేసింది. శివుడికి నచ్చ చెబుదాం, ఈ పెద్ద మనిషిని ఏదన్నా ఒక మంచి మాట చెబుదాం, ముందు వెనక చూసుకోకుండా ఎవడు మంచో ఎవడు చెడ్డో పద్ధతులు చూసుకోకుండా వరాలు ఇస్తాడు, అప్పటికి మా చెల్లి చెబుతూనే ఉంటుంది వింటే కదా అని. పాపం ఆయన సమకాలీకుడు కదా, ఆయనతో పాటు ఆయన లయకారకుడు, ఈయన స్థితికారకుడు, బ్రహ్మ సృష్టికారకుడు. అందుకని వెతుక్కుంటూ శివా శంకరా మోహిని వేషంలోనే ఉన్నారు. భక్తవ శంకరా అని బిగ్గరగా పిలిచింది అమ్మవారు. శివుడెక్కడున్నాడు? మర్రి త్వరలో దూరి గడగడగడగడా వణికిపోతూ ఉన్నాడు. శూలాన్ని బయటపెట్టి అప్పటికీ స్త్రీకంఠం వినపడేటప్పటికీ కొంపదీసి మాయలు తెలిసిన దానవుడు ఈ రూపంలో ఏమైనా నన్ను కనిపెట్టేకి వస్తున్నాడేమో అని యోచించాడు. అంత భయపడ్డవాడు మళ్ళా ఈ స్త్రీకంఠం దగ్గరికి ఆ గల్లు గల్లు అనేటప్పటికి గుండె జల్లుమంటా ఉంది. అంతే కదా, పంచదారల కన్నా పనస తొనల కన్నా జుంటు తేనె కన్నా జున్ను కన్నా

పెద్దవాళ్ళ అనుభవం ఊరికే పోతుందా? శివుడు అంతటి వాడు. ఈ సుమధురమైనటువంటి గాత్రం వినపడేటప్పటికీ నెమ్మదిగా తన దక్షిణ హస్తాన్ని త్రిశూలాన్ని ఓ చేత్తో పట్టుకొని వామహస్తాన్ని గట్టిగా ఆ ఢమరుకం శబ్దం వినపడకుండా పట్టుకున్నాడు. భయపడడం లేదు అని శూలానికి అమర్చి ఉన్న ఢమరుకం ఢమఢమఢమా ఆ ధ్వనిస్తోంది. తన ఉనికి తెలుస్తుందేమో అని శివునికి ఓ పక్కన భీతి. ఎట్టకేలకు ఆ జగదేక సుందరిని చూచి జగన్మోహిని దగ్గరకొచ్చి ప్రత్యక్షమై పరమేశ్వరుడికి ఆవిడ వినయంగా నమస్కారం చేసింది. దగ్గరగా వచ్చిన ఆ భువనైక మోహినిని చూచి శివుండు నిశ్చేష్టుడైపోయాడు. ఆహా, ఎవరీ వనిత, తీర్చిదిద్దిన స్వర్ణ మేనిఛాయ, రత్న వజ్ర స్థగిత భరణ విధానాలతో మెరిసిపోతోంది. ఆహా, ఎవరై ఉంటారు?

అపురూప సౌందర్యవతిని చూచి అంతవరకు పడ్డ బాధ ఆ భీతి మరచి మోహిని మోహంలో పడ్డాడు శివుడు. ఆహా, నిన్ను పొందాలని దెందము ఆందోళన చెందుచున్నది బాల. పంతమేల కాంత, చింతమాని రవంత, కరుణ చూపి చింత చేర్చుకో. పంతము వలదు, సరైన పొంతనము ఇదే. మోహిని ఆ యొక్క శివుని కూడా మురిపింపనించి చేత చిలుకను ధరించి వయారంగా కొండలు ఎక్కుచూ దిగుచూ

0: నా భారతీయత చెట్టులోను, పొట్టలోను, రాయిలోను, రప్పలోను, గుడిలోను, గుడి వెలుపుల జాతి జాతంతా కూడా విశేషమైనటువంటి భావుకతతో కనిపించే ప్రతి వస్తువు ఈ మానవ సమాజానికి పనికొచ్చిందనేటువంటి దివ్య దృష్టి ఈ మానవ లోకానిది. అందుకనే సర్వే జన సుఖనోభవంతు అంటారు. అలాంటి జ్ఞానముద్రం, శాస్త్రముద్రం, గురుముద్రం అనేటువంటి అయ్యప్ప దీక్ష చేసినటువంటి భక్తులకంతా కూడా లోకములో శుభాలు జరగాలని నేటి అయ్యప్ప జననం, అయ్యప్ప విజయం కథ సమాప్తమని మనవి చేస్తూ ఈ కార్తీక మాసమంతా కూడా భక్తాదులు అనేక విధాలుగా అయ్యప్ప దీక్షలు చేస్తారు, వారికి పుణ్యఫలాలు లభించాలని కథ విన్న భక్తాదులకు కూడా స్వామి అయ్యప్ప, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు ఆశీస్సులు అందించాలని కథకు మంగళహారతులు ఇస్తూ ఉన్నాం.
1: పవమాన తుడు పట్టు పారా విందములకు నీరామ రూపములకు.

0: సర్వే జనాసుకునో భవంతు, లోకా సమస్తాసుకునో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
1: మీరు ఇంతవరకు స్వామి అయ్యప్ప హరికథాగానం విన్నారు. కథకులు శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్. కడప కేంద్ర సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.